శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈనాటి ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 17వ రోజు అనగా క్రీస్తు శకం 2026 సంవత్సరం జూన్ నెల 7వ తేదీ ఆదివారం. ఇప్పుడు సమయం 5 గంటల 56 నిమిషాలు దాటి 15 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6 గంటలకు వస్తోంది. కొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

भक्तिरंजनी। ఈనాటి కార్యక్రమంలో ఆదిత్య హృదయం అనంతరం క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. ముందుగా వినండి ఆదిత్య హృదయం సూర్యదేవుని భక్తి గీతాలు.

ആദിത്യ ഹൃദയം. ത്രേതായുഗമുന మహాపరాక్రమవంతమైన రామరావణ యుద్ధము నీతి న్యాయ సమ్మతమైనది జరుగుట సర్వవిదితమైన విషయం. ఈ మహాయుద్ధం 10 దినములు జరిగినది. రామరావణ సంగ్రామమునకు రామరావణ సంగ్రామమే సాటి, సాగరమునకు సాగరమే సాటి. బహుశ్రమతో, వేదనతో, పరితాపముతో తపించు శ్రీరామచంద్రుని, రణరంగధీరుని, దుష్ట సంహారణార్థమై జన్మించిన మహానుభావుని గమనించిన అగస్త్య మహర్షి, రామ, నీవు మానవాకారమున జన్మించిన శ్రీ మహావిష్ణు స్వరూపుడు. మహాభాగ రామచంద్ర, అతి సనాతనమైనది, అతి రహస్యమైనది, బహు గోప్యమైనది, సర్వశుభదాయకమైనది, సమస్త దేవాత్మకమైనది బ్రహ్మ, విష్ణు, శివ, స్కంధ, సూర్యనారాయణ శక్తియుక్తులు గల ఆదిత్య హృదయమును నీకు అందించుచున్నాను. శ్రీ సూర్యభగవానుడు శత్రుజయుడు, జ్యోతిషాంపతి, ఆ మహానుభావుని హృదయమునందుకున్న, ఆరాధించిన, పూజించిన, జపించిన నీకు విజయము కరతలామలకం. రావణాసురుని సంహరించగలవు రామచంద్ర. ఈ ఆదిత్య హృదయమును మహామంత్రమును భుక్తిముక్తదాయకము, మహావీర్యవంతము, సకలాభీష్టదాయకము, లోకశోక నివారకము, ఆరోగ్య ఐశ్వర్యప్రదము, ఆనందదాయకము, సురుచిర సుందర శుభావహము, విజయదాయకము.

युद्धाय समुपस्थितं दैवतैश्च समागम्य द्रष्टुम्।

0: ఆదిత్య హృదయం విన్నారు. శ్రోతలు భక్తిరంజన కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు క్రైస్తవ భక్తి గీతాలు వింటారు.
1: యేసయ్యా నిన్ను నేను. కీర్తనలు 103:3. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మన జీవితంలో ఎన్నో మేలులు దేవుడు చేశాడు. ఆ మేళ్లను మనం అనుభవించి దేవుని మరిచిపోతూ ఉంటాము. కానీ అలాగుండక దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకము చేసుకొని ఆయనను మరువక అనుదినం స్తుతించాలి.

మరువలేనయ్య కీర్తన 121లో నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరమిచ్చెను. ఆపత్కాలంలో ఉన్నప్పుడు, అంధకారంలో జీవించినప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టగా ఆదుకున్నది ఆ దేవుడే.

0: భక్తిరంజన్ విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు వినండి శ్రీ బి జోసెఫ్ గారు వినిపించే సూక్తి సుధ.
1: ప్రియ ఆకాశవాణి రేడియో శ్రోతలకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు. లూకా శుభవార్త 5:6 ఇలా సెలవిస్తుంది, వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. ఈ వాక్యాన్ని మనం ధ్యానించుచున్నప్పుడు ఈ సందర్భము జరిగిన స్థలమును గురించి మీకు తెలియపరచవలసి ఉన్నది. గెన్నేసరతు అనేటువంటి సరస్సు తీరమున యేసుక్రీస్తు ప్రభువారు ఆ సరస్సు తీరానికి వెళ్లారు. అక్కడ పేతురు అనబడేటువంటి ఒక వ్యక్తి, ఒక జాలరి, తన వలని శుభ్రము చేసుకునుచు ఉన్నాడు. యేసు ప్రభు ఆ పేతురు దగ్గరికి వెళ్లి అడుగుతున్నాడు, నీ దోనిలో ఈ ప్రజలతో బోధించటానికి నాకు అవకాశం ఇస్తావా అని అడగగా పేతురు తన యొక్క దోనిని యేసు ప్రభు వారికి అప్పగించాడు. యేసు ప్రభు ఆ దోనిలో ఉండి ఒడ్డునున్న ప్రజలకి దేవుని రాజ్య సువార్తను ప్రకటించాడు. ఆ సమయంలో యేసు ప్రభు బోధించుట చాలించి పేతురు దగ్గరికి వచ్చి చెబుతూ ఉన్నాడు, పేతురు నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి, నీవు నీ దోనిని లోపలికి నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయండి అని చెబుతున్నాడు. పేతురు చేపలు పట్టుటలో నేర్పరి అయినవాడు. సముద్రపు అలలను బట్టి, నీటి తరంగాలను బట్టి ఎక్కడ ఏ చేప ఉన్నదో గుర్తించగలరు జాలర్లు. అయితే పేతురు అంటున్నాడు, రాత్రంతా నేను వల వేశానయ్యా, ఒక్క చేప అయినా పడలేదు అంటున్నాడు. అయినా నీ మాట చొప్పున నేను వల వేస్తానని పేతురు తన యొక్క వలని తన దోని లోపలకు పంపించి ఆ వల వేశాడు. ఏం జరిగిందో తెలుసా, ఆ దోని లోపలికి వెళ్లి యేసు చెప్పినట్టు వల వేయటము చేత విస్తారమైనటువంటి చేపలు ఆ యొక్క వలలో పడినట్లుగా కనబడతా ఉంది. పేతురు ఆ వలని లాగుతూ ఉంటే ఒక్కడుగా లాగలేకపోయాడు. తనకు దూరముగా సమీపముగా ఉన్నటువంటి తన సహోదరులు పిలుస్తున్నాడు, నాకు సహాయం చేయండి, ఈ వల లాగుతూ ఉంటే రావటం లేదు అని. వాళ్ళు కూడా వచ్చి సహాయం చేయగా కలిసి ఆ యొక్క వలని పైకి లాగితే వల నిండా చేపలు. దేవుని వాక్యం కనబడతా ఉంది, 2 దోణిలు మునుగునట్లుగా చేపలు పడ్డాయి అని చెప్పబడతా ఉన్నాయి. ఈ యొక్క సమయంలో ఇలాంటి గొప్ప అద్భుతం ఎలాగా జరిగింది అని మనం ఆలోచన చేస్తే, పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, తన కష్టానికి తగిన ఫలాన్ని తాను పొందలేకపోయాడు. కానీ యేసు చెప్పినట్టు తన వలని వేయటము చేత, తన దోణిను నడిపించటము చేత విస్తారమైన చేపల్ని పట్టినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, నీ జీవితంలో కూడా నీవు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటే, సమస్యల్ని నీవు ఎదుర్కొంటూ ఉంటే, నిరుత్సాహంతో నీవు ఉంటూ ఉంటే, ఈ యొక్క సమయంలో ప్రియాశ్రోతలారా, యేసు చెప్పినట్లు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి. యేసు ప్రభు ఏం చెప్పాడు, ఈ లోకంలో జీవిస్తున్న మనం, మన జీవితంలో మనము జయాన్ని పొందాలంటే 1, నీవు పాపివి అని గ్రహించాలి. నీ పాపాలని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. నీ పాపాలని విడిచిపెట్టడం చేత పరలోకపు దేవుని యొక్క దీవెనల్ని నీవు పొందుతావు. 2, నిన్ను నీవు దేవునికి ప్రతిష్ఠించుకో. నీ నిరుత్సాహములు, నీ సమస్యల్ని దేవుని దగ్గర ప్రతిష్ఠించుకుంటూ ఆయనకి నీవు విజ్ఞాపన చేసినట్లయితే దేవుని యొక్క అద్భుతాలని నీ జీవితంలో పొందుతావు. పేతురు కూడా నిరుత్సాహంతో ఉన్న పేతురు, నిస్సృహలో ఉన్నటువంటి పేతురు ఒక గొప్ప కార్యాన్ని తన జీవితంలో చూడగలిగాడు. కాబట్టి ఈ యొక్క సమయం, ఈ వాక్యం ఏంటనే, నీ జీవితంలో ఏది చేయాలనుకున్నావో, ఏది చేయలేకపోతున్నావో, వాటన్నిటిలో జయం పొందాలని, నీ నిరుత్సాహతలు ఆశీర్వాదకరంగా మార్చబడాలంటే యేసు చెప్పినట్లు నీవు చెయ్యి. యేసు చెప్పినట్లు ఆయన బోధలు వినాలంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని నువ్వు చదివినట్లయితే, ఆయన చెప్పిన మాటలు, మానవుడు ఎలా జీవించాలో ఆ మాటలు పరిశుద్ధ గ్రంథములో చెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఉదయ కాలంలో నిన్ను నీవు సమర్పణ చేసుకుని ఆయన చెప్పింది చెప్పినట్లు చేయటానికి నిన్ను నీవు సిద్ధపరచుకో. దేవుడు నిన్ను దీవించునుగాక.
0: మీరు ఇంతవరకు శ్రీ బి జోసెఫ్ గారు వినిపించిన సూక్తి సుధ విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యం ఇచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. విశాఖపట్నం జిల్లా సంగివలసలోని ఒక వైద్య కళాశాలలో నిన్న నిర్వహించిన స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లపై వైద్యులు అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల మధ్య ఆరోగ్య సేవల అంతరాలను తగ్గించడంలో డిజిటల్ హెల్త్ కార్యక్రమాలు ఆధునిక వైద్య సాంకేతికతలు కీలక పాత్ర పోషిస్తాయని వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ను 2,300 కోట్ల రూపాయల వ్యయంతో 240 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, డి శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి పండ్ల మార్కెట్తో పాటు సమీకృత సబ్ రిజిస్టర్ కార్యాలయాల భవన సముదాయానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ
1: నగరం నుంచే కాదు రాష్ట్రం నలుమూలల నుంచి ఎవరి ఇంట్లో పెళ్లున్నా ఎవరింట్లో పండగ ఉన్నా ఏమి కొనాలన్నా ఇక్కడికి వస్తే అన్ని అందుబాటులో ఉండే విధంగా ఈనాడు 240 ఎకరాలలో 2,400 కోట్ల రూపాయలు వెచ్చించి అంతర్జాతీయ స్థాయిలో కోహెడా ఫ్రూట్ మార్కెట్ ను మనం ప్రారంభించుకుంటున్నామని చెప్పడానికి నేను సంతోషపడుతున్నా. అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తర్వాత మన గుర్తింపు మన గౌరవాన్ని ఈ కోహెడా ఫ్రూట్ మార్కెట్ తీసుకొస్తుందని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను.
0: గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పంచాయతీల నుంచి వచ్చే మురుగునీరు గోదావరిలోకి చేరకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆయన ఆదేశించారు. గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై జిల్లా కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో ఆయన నిన్న మంగళగిరి నుంచి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. పుష్కర్ ఘాట్లు, పుష్కర్ నగర్ల వద్ద పార్కింగ్, వీధి దీపాలు, వస్త్రాలు మార్చుకునే గదులు, స్నానమాచరించేందుకు సౌకర్యాలు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించిందని ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొంతాలి డంపింగ్ యార్డులో నిర్మాణంలో ఉన్న వ్యర్థాల నిర్వహణ ప్లాంటు పనులను అధికారులతో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ
2: నెల్లూరు దంతాల్లో ఈ రోజు ఇంకా 100,000 టన్నుల చెత్త ఉంది. దాన్ని తీస్తేనే అక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పెట్టగలరు. ఎంతో వేగవంతంగా చేస్తున్నారు. బహుశా ఈ మంత్ నుంచి పూర్తి అయ్యేట్టుగా ప్లాన్ చేశాం. నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ వస్తుంది. అదేవిధంగా తిరుపతి, అదేవిధంగా కడప, అదేవిధంగా కర్నూలు, అదేవిధంగా విజయవాడ, తెనాలి, మచిలీపట్నం, బందరు, అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి మున్సిపాలిటీ నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న మున్సిపాలిటీస్ అంతా తీసుకొస్తే దాని చేస్తున్నాయి. అందువల్ల అక్కడ ఎక్సెస్ అయినందువల్ల విజయవాడలో మరొక ప్లాంట్ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: విజయవాడ, తెనాలి, మచిలీపట్నం, బందరు, అన్ని చుట్టుపక్కల ఉన్న ప్రతి మున్సిపాలిటీ నుంచి 100 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న మున్సిపాలిటీస్ అంతా తీసుకొస్తే అంటే వస్తుండే. అందువల్ల ఇక్కడ ఎక్సెస్ అయినందువల్ల విజయవాడలో మరొక ప్లాంట్ ని గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.

0: ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని మాజీ మంత్రి వైఎస్సార్సీపీ నాయకులు కురసాల కన్నబాబు ఆరోపించారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని పేర్కొన్నారు. అమరావతి రైతులు, డీఎస్సీ అభ్యర్థులు సహా పలు వర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నాయని అన్నారు. రాష్టంలో ఈరోజు కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపే అవకాశముందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 58 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 104 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ఈరోజు పలు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు తాకినట్లు, రానున్న 2-3 రోజులు మరింత విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు పేర్కొంది. మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం స్వీకరించిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను ఆయన నిన్న స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్దితో కూడిన సుపరిపాలనను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యతగా ఆయన పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తల ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరంతరం నేర్చుకుంటూ సమాజానికి అంకితభావంతో సేవలందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా కోహెడాలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్కు తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. గోదావరి పుష్కరాలకు ఆతిథ్యమిచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా అభివృద్ది చేస్తామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వ్యర్థాల శుద్ది నిర్వహణ కోసం 300 కోట్ల రూపాయలతో ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వ అనుమతి లభించింది.
1: ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచక దివ్యానంద జా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హ్యః ఆర్థిక పరామర్శ పరిషద సదస్యై సమం ఆకారితస్య ఉపవేశనస్య అధ్యక్షతాం అకరోత్. ఉపవేశనే ప్రధానమంత్రి పరిషత్ సదస్యాశ్చ వైశ్విక నిశ్చితతా కాలి భారతస్య భూయోపి ఆర్థిక వృద్ధిం కర్తుం విభిన్నేషు పరామర్శోపాయేషు చర్చితవంతౌ. జీవనస్తరం, వ్యాపారం చ సుగమీకర్తుం అపి సవిస్తరం విచారణా జాతా. సదస్యైః భారతే విశ్వే చ పశ్చిమైషియా సంఘర్షేణ ఉత్పన్న ప్రభావానాం అపి ఆకలనం ప్రస్తుతం. విదేశమంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జయశంకర ఉక్తవాన్ యత్ భారతం, నేపాలం చ సుదీర్ఘ ముక్త సీమాయాం సురక్షా వ్యవస్థాం ప్రవర్తయితుం దృఢతయా సహయోగం కురుతః. అపి చ ఉభౌ దేశౌ సంకటకాలే అపి సర్వదైవ పరస్పరం సాహాయ్యం కురుతః. నవదిల్ల్యాం నేపాలస్య విదేశమంత్రిణా శిశిర ఖనాలేన సహ ఉపవేశనే డాక్టర్ జయశంకరః అవదత్ యత్ ఉభయోః దేశయోః సంబంధః జీవిత జన సంబంధస్య సీమాపార సంపర్కస్య పారస్పరిక సాంస్కృతిక ధార్మిక పరంపరాణాం చ సుదృఢాధారే వినిర్మితః అస్తి. కేంద్రీయః గృహమంత్రి అమిత్ షాహః అంతారాష్ట్రియ సీమాసు విత్తీయ వ్యవహారస్య, భవన నిర్మాణస్య, సంపత్తి క్రయ విక్రయణస్య చ విషయే విశేష సమవధానతాయే ఆహూతవాన్. ఏషః నిర్దేశః BSF ఇతి సీమసురక్షాబలస్య త్రిపురా సీమా ముఖ్యాలయే గృహమంత్రిణః అధ్యక్షతాయాం ఆకారితే పూర్వోత్తర రాజ్య సీమా క్షేత్ర విషయకే సమ్మేళనే ప్రదత్తః. గృహమంత్రి విగత పంచవర్షాణాం భూమి లేఖానాం పరీక్షణాయ అపి

ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల్లో ముందుగా ఈ ఉదయం ప్రసారంలో 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 7:15 ప్రసారమయ్యే ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం భక్తి గీతంతో పాటు 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో హెచ్పివి వ్యాక్సిన్ ఆవశ్యకత ఉపయోగాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. ఇంకా ఇదే కార్యక్రమంలో 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్లాకోమా వ్యాధికి కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కాట్రాక్ట్ మరియు రిప్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు అందించే వివరాలు వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 8:30 బాలభారతి చిన్నారుల కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాల్కొండ విద్యార్థుల కదంబ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. 9:00 ప్రసారమవుతుంది హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం ఇది. 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. 10:30 మధ్యాహ్నం 12:10 12:40 1:20 శ్రోతలు వివిధ భారతి తెలుగు కార్యక్రమాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. మధ్యాహ్నం 12:00 హిందీలో 12:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. అలాగే 12:30 ప్రసారమయ్యే తెలుగులో వార్తలు 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్ని శ్రోతలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక మధ్యాహ్నం 3:00 సమన్వయ నాటక కార్యక్రమంలో దేవసేన నాటకం వింటారు. రచన శ్రీ ఎస్టీవీ అజీజ్ గారు, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే అవుతుంది. సాయంత్రం 4:00 నుంచి 5:00 వరకు శ్రోతలు వివిధ భారతి హిందీ కార్యక్రమాన్ని ముంబై కేంద్రం నుంచి రిలే వింటారు. సాయంత్రం 5:00 రాత్రి 8:00 శ్రోతలు అభిరుచి కార్యక్రమంలో ఉత్తరాయ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాన్ని వింటారు. సాయంత్రం 5:30 రాత్రి 8:30 వినవచ్చు జానపద గేయాలు. సాయంత్రం 5:45 6:30 సినీ రంజన కార్యక్రమంలో సినీ గీతాలు ప్రసారమవుతాయి. 6:30 వినవచ్చు సమాచార దర్శిని. రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం ఉంటుంది. 7:45 చిత్రగీతాలు వింటారు. ఈ రెండు కార్యక్రమాలు కూడా శ్రోతలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీవ్ ఉంటారు. రాత్రి 8:45 హిందీలో, 9:00 ఆంగ్లంలో వార్తలు వింటారు. 9:15 స్పాట్ లైట్ ఉంటుంది. 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ అవుతాయి. రాత్రి 9:30 ప్రసారమయ్యే కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 10:00 అఖిల భారత రవివాసరి సంగీత సభ కార్యక్రమం ఉంటుంది. 11:00 హిందీలో, 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఈ 3 కార్యక్రమాలు కూడా శ్రోతలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలీవ్ ఉంటారు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో మొదటి రోజు నిన్న ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. ఇక వార్తలు వివరంగా. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోలపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను కూడా పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా అన్నారు. సరిహద్దు జిల్లాల్లో ఆర్థిక క్రమశిక్షణను అవలంబించడం రాష్ట్రాల బాధ్యత అని చెప్పారు. కలెక్టర్లు, జీఎస్టీ అధికారులకు శిక్షణ ఇవ్వాలని, నకిలీ కరెన్సీపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సీబీడీటీ సర్వే నిర్వహించాలని అమిత్ షా ఆదేశించారు. సరిహద్దు ప్రాంతాల సంపూర్ణ అభివృద్ది, భద్రత కోసం కేంద్ర రాష్ట సంస్థల మధ్య సన్నిహిత సమన్వయాన్ని ప్రోత్సహిస్తూ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి అత్యున్నత భద్రతా ప్రమాణాలను నిర్దేశించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని అమిత్ షా చెప్పారు. ఈ సమావేశానికి త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా, ప్రధాన కార్యదర్శి జేకే సిన్హా, డీజీపీ అనురాగ్ ఠంకర్, ఇతర సీనియర్ అధికారులతో పాటు 8 సరిహద్దు జిల్లాల మెజిస్ట్రేట్లు, పోలీస్ సూపరింటెండెంట్లు హాజరయ్యారు. నేపాల్ విదేశాంగ మంత్రి సిషిన్ కనాల్తో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. 2015 భూకంపం తర్వాత చేపట్టిన పునర్నిర్మాణ కార్యక్రమం కింద 72 ఆరోగ్య సౌకర్యాలను, 12 సాంస్కృతిక వారసత్వ ప్రాజెక్టులను జయశంకర్ ఈ సందర్బంగా వర్చువల్గా నేపాల్కు అందజేశారు. సరిహద్దుల మధ్య చెల్లింపులను సులభతరం చేసేందుకు భారత్కు చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ, నేపాల్ నేషనల్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లింకేజ్ను ఇరువురు నేతలు సంయుక్తంగా ప్రారంభించారు. నేపాల్ కోసం వాయిస్ ఫస్ట్ భాషా అనువాద వేదిక నిమిత్తం జాతీయ డిజిటల్ మౌలిక సదుపాయాలను సంయుక్తంగా ఏర్పాటు చేసేందుకు డిజిటల్ ఇండియా భాషిని, కాఠ్మాండు విశ్వవిద్యాలయం మధ్య ఒక అవగాహన ఒప్పందం కూడా ఈ సందర్భంగా కుదిరింది. ఇరు దేశాల ప్రజల పరస్పర పురోగతి, శ్రేయస్సు, సంక్షేమం కోసం నేపాల్తో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని డాక్టర్ ఎస్ జయశంకర్ పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి జయశంకర్ మాట్లాడుతూ, సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని, అవసరమైన సమయాల్లో ఇరు దేశాలు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాయని చెప్పారు.
1: Collaborate closely to maintain security, our long and uniquely open. Our two countries have always stood by each other in times of need. In the wake of the ongoing crisis in West Asia, the Middle East, we have ensured uninterrupted fuel supplies to Nepal. The importance accorded to this relationship by both sides has only recently been demonstrated. We believe that today there is opportunity to decisively shift the trajectory of India-Nepal relations and to realize the full potential.
0: శక్తివంతమైన ప్రజా సంబంధాలు, సరిహద్దు అనుసంధానం, ఉమ్మడి సాంస్కృతిక మతపరమైన సంప్రదాయాలు వంటి బలమైన పునాదులతో భారత్, నేపాల్ దేశాలు ప్రత్యేకమైన సంబంధాలు పంచుకుంటున్నాయని జయశంకర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగాభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. 2044 నాటికి ఆసియా పసిఫిక్ ప్రాంతంలో భారతదేశ విమాన ప్రయాణికుల సంఖ్య 4.1 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. నిన్న బ్రెజిల్ నగరంలో జరిగిన ఓ సమావేశంలో ఐఏటీఏ ఉపాధ్యకుడు షెల్డన్ హీ మాట్లాడుతూ, గత కొన్నేళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంత విమానయాన రంగ వృద్దికి భారత్ దోహదపడిందని చెప్పారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశీయ పౌర విమానయాన మార్కెట్లలో భారత్ ఒకటని ఆయన పేర్కొన్నారు. గత 10 ఏళ్లుగా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో వృద్ది దృఢంగా కొనసాగుతుందని, రాబోయే దశాబ్దంలో కూడా ఇది మరింత పటిష్టంగా కొనసాగుతుందని చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అదొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పశ్చిమ బెంగాల్లో దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ ఆలయాలతో సహా రాష్ట వ్యాప్తంగా ఉన్న కీలక మతపరమైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరచడానికి బీజేపీ ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమాలను చేపడుతుందని ఆ రాష్ట ముఖ్యమంత్రి సువేందు అధికారి తెలిపారు. గంగాసాగర్ మేళాను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని, అలాగే దక్షిణేశ్వర్, ఖాళీఘాట్ వంటి ప్రముఖ మతపరమైన ప్రదేశాల్లో సౌకర్యాలను మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో సువేందు అధికారి మాట్లాడుతూ, తారకేశ్వర్లో జరగబోయే శ్రావణి మేళా కోసం భారీ ఏర్పాట్లు చేస్తామని తెలియజేశారు. గత 15 ఏళ్లుగా టీఎంసీ పాలనలో అభివృద్ది కంటే బుజ్జగింపు రాజకీయాలకే ప్రాధాన్యత లభించిందని సువేందు అధికారి అన్నారు. పశ్చిమ బెంగాల్ను ఒక ఆధ్యాత్మిక స్థలంగా అభివర్ణిస్తూ ఆయన, బుజ్జగింపులు, అరాచకం, పెట్టుబడుల కొరతతో కూడిన ఒక శకం ఇప్పుడు ముగిసిందని చెప్పారు. యువ భారతదేశానికి అతిపెద్ద బలం అని అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో యువత అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవి అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్, మై భారత్ యూత్ కన్వెన్షన్ ఉద్దేశించి మాట్లాడిన మంత్రి, యువత తమ ఆకాంక్షలను, ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్చంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు.
2: देश का 65 पॉपुलेशन बिलो 35 है, यानी कि देश युवा देश है. ये देश की युवा की शक्ति को विकसित भारत के राह पर ले जाने के लिए संयोजने का काम नरेंद्र मोदी जी ने करा है.
0: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందని, ముందుగానే అందుబాటులోకి వచ్చిందని సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్ష ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్ష

0: పక్షపాతంగా సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని అభ్యర్థులకు ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. సుస్థిర రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ముంబై మెట్రోపాలిటన్ రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ ఎంఎంఆర్డీఏ, డబ్ల్యూఆర్ఐ ఇండియా సహకారంతో మొట్టమొదటిసారిగా బీకేసీ వీక్లీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డేను ప్రారంభించింది. దీని ద్వారా బాంద్రా, కుర్లా కాంప్లెక్స్లోని ప్రయాణికులు ప్రతి శుక్రవారం ప్రజా రవాణాను ఉపయోగించుకునేలా ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశంలోని ప్రముఖ వ్యాపార కేంద్రాల్లో పనిచేస్తున్న వేలాది మంది ఉద్యోగులు తమ వాహనాలను పక్కన పెట్టి మెట్రో, సబ్ అర్బన్ రైలు, బస్సులు, ఇతర ప్రజా రవాణా మార్గాల్లో ప్రయాణించేలా ప్రోత్సహిస్తున్నారు. ఎంఎంఆర్డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజా రవాణా దినోత్సవాన్ని పాటించి ఆదర్శంగా నిలవాలని ఉద్యోగులకు పిలుపునిచ్చారు. హాకీలో భారత పురుషుల జట్టు అండర్ 18 ఆసియా కప్ను మూడోసారి కవసం చేసుకుంది. నిన్న కాకా మిగహారిలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య జపాన్ను 4-1 తేడాతో భారత్ ఓడించింది. అండర్ 18 ఆసియా కప్ 2026 పోటీల్లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన భారత పురుషుల మహిళల హాకీ జట్లను రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. పురుషుల జట్టు ఛాంపియన్షిప్ టైటిల్ను కైవసం చేసుకోగా మహిళల జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచిందని సోషల్ మీడియా పోస్టులో రాష్టపతి పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో నిన్న మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. కొత్త చండీగఢ్లో జరుగుతున్న ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్, కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో రాణించారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి సెంచరీని చేజార్చుకోగా రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మెహమ్మద్ సలీం 2 వికెట్లు పడగొట్టగా జియావూర్ 1 వికెట్ దక్కించుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. సరిహద్దు వెంబడి భద్రతను నెలకొల్పేందుకు భారత్, నేపాల్ దేశాలు సన్నిహితంగా సహకరించుకుంటాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో విమానయాన రంగ అభివృద్దిలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని అంతర్జాతీయ విమానయాన రవాణా సంఘం ఐఏటీఏ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం.

പ്രഭാതലഹരി. విభిన్నాంశాల సమాహారం ప్రభాతలహరి కార్యక్రమంలో ఈరోజు ప్రబోధ గీతం భక్తి గీతంతో పాటు 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతీనగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో హెచ్పీవి వ్యాక్సిన్ ఆవశ్యకత, ఉపయోగాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణ్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 8:00 డాక్టర్ టి శ్రీనివాస్ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో గ్లాకోమా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేసే వివరాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: ప్రభుది గీతం విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు వినండి.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: మాతృత్వం ఒక మధురమైన వరం.
3: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
2: సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత,
2: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బెల్ట్ బ్యాంక్ ఎదురు సందులో,
3: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344.

0: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: సెల్ 9440004837.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9992-7979. నిర్మల్ వండర్లాండ్.
3: అబ్బా అదిరింది.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
0: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీనొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
0: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258.
5: ప్రకటనల అనంతరం ప్రభాత లహరి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు వినండి

0: శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం చిత్రంలోని పాట విన్నారు. శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
4: సైబాల్,
3: నడుగుల తామరా
4: సైబాల్,
3: బురద పుల్లా
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమం వింటున్నారు. నిలయంలో సమయం 7:30. ఇప్పుడు వినండి వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమంలో HPV వ్యాక్సిన్ ఆవశ్యకత, ఉపయోగాలు గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయం చేస్తున్న వారు శ్రీ ఎన్ లింగం వర్ధన్ గారు.
6: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్. వైష్ణవి హాస్పిటల్ ప్రస్తుతం ప్రసూతి సేవలే కాకుండా హై రిస్క్ ప్రెగ్నెన్సీ అంటే గర్భిణీగా ఉన్నప్పుడు ఉండే బీపీ, షుగర్, థైరాయిడ్, గుండె వ్యాధులకు వైద్య సేవలు అందిస్తోంది. అంతేకాదు వయాబిలిటీ స్కానింగ్, ఎన్టీ స్కానింగ్, టిఫా స్కానింగ్, గ్రోత్ స్కానింగ్, డాప్లర్ స్కానింగ్, ఇంకా పొలిక్యులర్ స్టడీ స్కానింగ్, IVF గర్భాలకు యాంటీనిటల్ కేర్, డెలివరీలు కూడా చేయబడును. సంతానం లేదనే చింత లేకుండా సంతానం కొరకు దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా సురక్షితమైన వైద్యాన్ని అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి, ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్.
7: డాక్టర్ సవితారాణి గారు నమస్కారం అండి.
8: నమస్తే అండి.
7: డాక్టర్ గారు, ముఖ్యంగా నేను అడగబోయే ప్రశ్న ఏమిటంటే, పుట్టిన శిశువుకి పుట్టినప్పటి నుంచి ఒక వయసు వచ్చే వరకు రకరకాల వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటారు.
8: అవునండి.
7: అంటే ముందస్తు జాగ్రత్తగా.
8: అవునవును.
7: ఆ బిడ్డ పుట్టింది మొదలు ఒక వయసు వచ్చేదాకా ఎలాంటి వ్యాధికి లోను కాకుండా, గురి కాకుండా ఉండడానికి రకరకాల వ్యాక్సిన్స్ ఇవ్వడం మనం గమనిస్తున్నాం, చూస్తున్నాం.
8: అవును సార్.
7: ఇవి కాకుండా, ఈ రొటీన్ వ్యాక్సిన్స్ కాకుండా, ఇటీవలి కాలంలో, ఈ మధ్య కాలంలో HPV వ్యాక్సిన్ అనే మాట తరచుగా నేను వింటున్నాను, అందరూ వింటున్నారు, నేను కూడా విన్నాను.
8: అవును సార్.
7: అంటే ఈ రొటీన్ గా ఇచ్చే వ్యాక్సిన్ జాబితాలో ఈ వ్యాక్సిన్ లేదా, ఒక ప్రశ్న. ప్రత్యేకంగా ఈ వ్యాక్సిన్ యొక్క ఉద్దేశం ఏమిటి, ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, ఇది ఆడపిల్లల కోసమా మగపిల్లల కోసమా, అదొకటి. మళ్ళీ ఏ వయసులో ఇస్తే బాగుంటుంది, ఈ వ్యాక్సిన్ యొక్క ప్రయోజనాలు ఎంతవరకు ఫలితాన్ని సాధిస్తున్నాయి?
8: సార్ చాలా ప్రశ్నలు అడిగారు, బట్ చాలా మంచి మంచి ప్రశ్నలు అడిగారు. ఇవి చాలా అందరికీ కామన్గా వచ్చే ప్రశ్నలే. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా HPV వ్యాక్సిన్ ఎందుకు తరచుగా వినిపిస్తుంది అంటే, ఇప్పుడు మన గవర్నమెంట్ ఈ వ్యాక్సిన్ అందరికీ ఇవ్వాలని సంకల్పించింది. సో దాని మూలంగా ఈ వ్యాక్సిన్కి అనేది పాపులారిటీ వచ్చింది. లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మనకి ఈ వ్యాక్సిన్ ఉంది, కానీ మనము ఇనీషియల్ డేస్లో ఈ వ్యాక్సిన్ అంటే మనం సర్వైకల్ క్యాన్సర్ని నివారించడానికి ఇది వ్యాక్సిన్ ఇస్తాం. HPV వైరస్ యాక్చువల్గా అంటే మనకు చాలా రకాల క్యాన్సర్స్ ఉంటాయి, మనకు తల నుంచి కాళ్ళ వరకు రకరకాల క్యాన్సర్స్ ఉంటాయి.
7: బట్
8: మనకి క్యాన్సర్కి వ్యాక్సిన్ అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్కి మాత్రమే ఉంది. అంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ మనకు HPV వైరస్తో వస్తుంది. సో ఈ వైరస్కి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం ఈ HPV వ్యాక్సిన్ ఇస్తాము. సో లాస్ట్ 20 ఇయర్స్ నుంచి కూడా ఇది ఉంది.
7: గతంలో ఇది ఎప్పుడు విన్నట్టుగా నాకు అనిపించట్లేదు.
8: అయితే ఇది గత 20 సంవత్సరాల నుంచి ఉంది, కానీ మనకి ఇండియాలో

0: ఇండియాలో సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్. అంటే మనం చూసుకున్నట్టు ప్రతి 8 నిమిషాలకు ఒక స్త్రీ ఈ సర్వైకల్ క్యాన్సర్ బారిన పడుతుంది. సో అంత కామన్ క్యాన్సర్. సో ఆ క్యాన్సర్కి మనకి వ్యాక్సిన్ అనేది ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకుని మన ఈవెన్ మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అందరి పిల్లలకి ఇవ్వాలి అని సంకల్పించింది.
1: అంటే ఇది కేవలం బాలికలకు మాత్రమే ఉద్దేశించిందా, లేదా బాలు అంటే బాయ్స్ కూడా,
0: బాయ్స్ కి కూడా ఇవ్వాలి, గర్ల్స్ కి కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఈ వ్యాక్సిన్ ఏంటంటే మనకి ఒక అనదర్ 10-20 ఇయర్స్ లో మనకు ఈ సర్వైకల్ క్యాన్సర్ నుంచి మన అమ్మాయిలను ప్రొటెక్ట్ చేయడానికి మన గవర్నమెంట్ కూడా ఇనిషియేషన్ తీసుకుంది. ఇప్పుడు ప్రతి స్కూల్లో ప్రతి పిహెచ్సిలో అందరి ఆడపిల్లల్ని మన ఎలిజిబుల్ గర్ల్స్ అంటే 14-15 ఇయర్స్ ఏజ్ ఉన్న వయసు ఉన్న ఆడపిల్లలందరినీ వాళ్ళు గుర్తించి వాళ్ళకు ఒక డోసు ఈ హెచ్పివి వ్యాక్సిన్ మన గవర్నమెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ వాళ్ళ స్కూల్లో కానీ ఎక్కడ అంగన్వాడీలో కానీ ఎవరైనా సరే వాళ్ళకి అమ్మాయిలకి ఇలాంటి వ్యాక్సిన్ ఇస్తున్నారు అని తెలిస్తే తప్పకుండా రిజిస్టర్ చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాల్సిందే.
1: ఉచితంగానే
0: ఇవ్వబడుతుంది. సో
1: మరో మాట, ఇక్కడ 15-16 అన్నారు, అంటే 15 లోపు వాళ్ళకి కానీ 16 పైన ఉన్న వయసు ఉన్న అమ్మాయిలకు కానీ ఇది వర్తించదా?
0: వెరీ గుడ్ క్వశ్చన్ సార్. యాక్చువల్గా ఈ వ్యాక్సిన్ అనేది 9 నుంచి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న స్త్రీలకు అందరికీ ఇవ్వచ్చు. 9 నుంచి 45 సంవత్సరాలు,
1: 9 ఇయర్స్ to 45 ఇయర్స్ మధ్య వయసులో
0: ఉన్న వాళ్ళందరికీ ఇవ్వచ్చు. 9 to 26 ఇయర్స్ మధ్యలో బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. 9 నుంచి 26 సంవత్సరాల మధ్యలో ఇస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. అయితే మనకి ఏ వయసులో ఇస్తున్నాము అనే దాన్ని బట్టి ఎన్ని డోసులు ఇవ్వాలనేది నిర్ణయిస్తాం అన్నట్టు. సపోజ్ 9 నుంచి 14 సంవత్సరాల మధ్యలో గనక ఆ టీకా ఇచ్చినట్టయితే 2 డోసులు సరిపోతాయి. మొదటి డోస్ తీసుకున్నాక 6 నెలలకి 2 డోస్ తీసుకుంటే వాళ్ళకి ఆల్మోస్ట్ 90-100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి ఆ అమ్మాయిని
1: మనం కాపాడినట్టు అవుతుంది,
0: 100% కాపాడే అవకాశం ఉంటుంది. బెస్ట్ ఎప్పుడు అంటే మొదటి సెక్షువల్ ఇంటర్ కోర్స్, అంటే ఫస్ట్ ఈ సంభోగం కంటే కనుక ముందు కనుక వాళ్ళు ఆ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 100% ప్రొటెక్షన్ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ మన గవర్నమెంట్ ఎందుకు ఓన్లీ 14 నుంచి 15 మంది అంటే బడ్జెట్ దాంతో ఏంటంటే మన గవర్నమెంట్ ఇచ్చే వ్యాక్సిన్ ఏంటంటే సింగిల్ డోస్ ఇస్తుంది. యాక్చువల్గా షెడ్యూల్ ప్రకారం మనం 9 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి మనం 2 డోసెస్ ఇవ్వాలి. ఒకవేళ 15 సంవత్సరాలు దాటినట్టయితే 3 డోసెస్ ఇవ్వాలి. బట్ ఈ 14-15 సంవత్సరాల్లో వాళ్ళ పిల్లల ఇమ్యూన్ సిస్టమ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది అన్నట్టు. ఈవెన్ ఒక్క డోస్ ఇచ్చినా కూడా వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడతారు. కాబట్టి మన గవర్నమెంట్ అయితే ఫస్ట్ ఒక సింగిల్ డోస్కి అయితే అందరు గర్ల్స్ని జాబితాలోకి తీసుకుని వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించింది. అయితే ఇప్పుడు సపోజ్ 15 సంవత్సరాలు దాటిన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి 3 డోసులు ఇవ్వాలి. మొదటి డోస్ తీసుకున్న తర్వాత 2 నెలలకి 2వ డోసు, మొదటి డోస్ తీసుకున్నాక 6 నెలలకి 3వ డోసు. ఈ విధంగా ఇచ్చినట్టయితే వాళ్ళకి ఆల్మోస్ట్ చిన్న ఏజ్లో ఇచ్చినట్టయితే ఆల్మోస్ట్ 100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఏజ్ ప్రకారము లేట్ తీసుకున్నట్టయితే మ్యాక్సిమం ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అయితే కొంతమంది అడుగుతారు, మేడం మాది ఆల్రెడీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిపోయింది, మ్యారేజ్ అయ్యింది, మరి మేము తీసుకోవచ్చా? ఇప్పుడు మీరు అన్నారు కదా ఫస్ట్ సెక్షువల్ ఇంటర్ కోర్స్ బిఫోర్ తీసుకుంటే, లేకపోతే 15 సంవత్సరాల లోపల తీసుకుంటే, మేము ఏజ్ మాకు 21 ఇయర్స్ ఉన్నాయి, ఆల్రెడీ సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయిపోయింది, మేము తీసుకోవచ్చా? 100% తీసుకోవచ్చు. అంటే సెక్షువల్ ఇంటర్ కోర్స్ అయినా సరే, మ్యారేజ్ అయినా సరే, డెలివరీ అయినా సరే ఈ వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది అంటే, సర్వైకల్ క్యాన్సర్ ఈ హెచ్పివి వైరస్ అనే వైరస్తో వస్తుంది. సో అంటే ఈ హెచ్పివి వైరస్ లో మనకి 100 రకాలు ఉంటాయి. దాంట్లో మనకి 16-18 అనే వెరైటీతో వచ్చే ఈ హెచ్పివి వెరైటీస్తో వచ్చేవి క్యాన్సర్ లాగా రూపాంతరం చెందుతాయి. సో మనకి వ్యాక్సిన్ కూడా మనకి 16-18-6-11 వాటి నుంచి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో మరి ఈ 6-11 వెరైటీతో ఏం ప్రొటెక్షన్ ఉంటుందంటే, జెనైటల్ వార్డ్స్ అంటే జననాంగాల పైన చిన్న చిన్న కురుపులు వస్తాయి చూడండి, వాటి నుంచి ఈ 11 and 6 అనే వెరైటీస్ ప్రొటెక్ట్ చేస్తాయి.
1: డాక్టర్ ఒక మాట ఏంటంటే, ఇక్కడ ఈ వైరస్ వ్యాప్తి అన్నది పురుషుడి నుంచి ప్రారంభం అవుతుందా, లేక స్త్రీలో ఉత్పత్తి అవుతుందా ఈ వైరస్ అన్నది?
0: వెరీ గుడ్ క్వశ్చన్ సార్. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ వైరస్ అనేది సెక్షువల్ కాంటాక్ట్తోని ఒక అంటే స్త్రీ నుంచి పురుషునికి రావచ్చు, పురుషు నుంచి స్త్రీకి కూడా రావచ్చు. అండ్ అట్లా కాకుండా మామూలుగా లోదుస్తులతోని టచ్తోని కూడా ఈ వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఈ వైరస్ మన శరీరంలో వచ్చినంత మాత్రాన అది కంపల్సరీ జెనైటల్ వార్డ్స్ లాగానో లేకపోతే క్యాన్సర్ లాగానో రూపాంతరం చెందదు. చాలా మటుకు మన శరీరంలో ఉన్న ఇమ్యూన్ వ్యవస్థ ఏం చేస్తుంది

0: అంటే ఈ హెచ్పివి వైరస్ని మన శరీరం నుంచి
1: తొలగించేస్తుంది.
0: సో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు 16-18 అనేటివి కొంచెం ఎక్కువ వెరులెంట్ ఉంటాయి అన్నట్టు. వాటితో రికరెంట్గా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే 3-5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ వరకు అది శరీరంలో క్యాన్సర్ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. సో అంటే ఆ హెచ్పివి వైరస్ మన శరీరంలో ఉన్నంత మాత్రం మనం క్యాన్సర్ బారిన పడతామని కాదు, మాక్సిమం టైమ్స్ అది మన శరీరం నుంచి తొలగించబడుతుంది. బట్ రికరెంట్గా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు అవి మన శరీరంలో మార్పులను తీసుకొచ్చి అది క్యాన్సర్ లాగా రూపాంతరం చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటామో దానికి యాంటీబాడీస్ మన శరీరంలో ఉంటాయి, కాబట్టి ఎప్పుడైతే ఆ వైరస్ మన శరీరంలోకి వస్తుందో ఇమీడియట్ గా తొలగించేస్తుంది. అయితే ఇప్పుడు కొంతమంది అడుగుతారు, మేడం మరి ఇది సర్వైకల్ క్యాన్సర్ నుంచే ప్రొటెక్షన్, ఇంకేదైనా? సో హెచ్పివి వైరస్ తో వచ్చే క్యాన్సర్స్ అంటే ఈ యోని మార్గం క్యాన్సర్స్, ఓరోఫారెంజల్ క్యాన్సర్స్ అంటే నోటి క్యాన్సర్స్ కూడా కొన్నిటికి ఈ హెచ్పివి వైరస్ తో వస్తుంది. జెనిటల్ వార్డ్స్ ఇవన్నిటి నుంచి కూడా ఈ వ్యాక్సిన్ అనేది ఆ స్త్రీని ప్రొటెక్ట్ చేస్తుంది.
1: ఈ వ్యాక్సిన్ తీసుకుంటే కనుక ఆ స్త్రీకి ఇతర వ్యాధుల నుంచి అరికట్టడం సంతోషమే, అది కాకుండా భవిష్యత్తులో దీని మూలంగా ఏదన్నా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఏమైనా
0: లేదు? 100% లేదండి.
1: పూర్తి ప్రొటెక్షన్,
0: పూర్తి ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే సరైన మోతాదులో, సరైన వయసులో, సరైన షెడ్యూల్ ప్రకారం తీసుకున్నట్లయితే 100% ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే స్త్రీ ఈ హెచ్పివి వ్యాక్సిన్ తీసుకుంటుందో తన బాడీలో ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో తనకి ఆ ఇమ్యూనిటీ డెవలప్ అవడం మూలంగా తన నుంచి ఇన్ఫెక్షన్ తన సెక్షువల్ పార్ట్నర్కి అంటే తన లైఫ్ పార్ట్నర్కి వచ్చే అవకాశం ఉండదు. సో ఒక స్త్రీ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే తన జీవిత భాగస్వామి కూడా ప్రొటెక్ట్ అవ్వబోతాడు, ఎందుకంటే ఈమె నుంచి ఇన్ఫెక్షన్ తనకు వచ్చే అవకాశం
1: అవకాశం లేదు.
0: ఆయన నుంచి ఈ అమ్మాయికి ఇన్ఫెక్షన్ వచ్చినా ఈమె బాడీలో
1: ఇమ్యూనిటీ.
0: సో ఈ విధంగా తనతో పాటు తన లైఫ్ పార్ట్నర్ కి కూడా ప్రొటెక్షన్ ఉంటుంది.
1: మరో విషయం ఏంటంటే ఇక్కడ ఈ సందర్భంలో డాక్టర్ గారు, పుట్టబోయే బిడ్డ పైన ఏదైనా ప్రభావం ఉండే అవకాశం ఉంటుందా?
0: ఈ క్వశ్చన్ ఏంటంటే కొంతమంది వ్యాక్సిన్ తీసేసుకుంటారు, కొంతమంది పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి, వాళ్ళు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ కదా అని వ్యాక్సిన్ తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే పాజిటివ్ అని వస్తుంది, అప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. అంటే మనకి ఎక్కడ కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవడం మూలంగా పుట్టబోయే బిడ్డకి అవయవాల లోపాలు కానీ, అబార్షన్ అయ్యే అవకాశం కానీ, హార్మోనల్ చేంజెస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో జరగవు. ఒకవేళ వాళ్ళు తెలియకుండా వ్యాక్సిన్ తీసుకున్నారు, తను ప్రెగ్నెంట్ ఉన్నదని తెలియకుండా వ్యాక్సిన్ తీసుకున్నారు, లేకపోతే వ్యాక్సిన్ తీసుకున్నాక తను ప్రెగ్నెంట్ వస్తే ఆ మిగతా డోసెస్ని ఆపేసేయాలి. పుట్టిన తర్వాత, డెలివరీ అయిన తర్వాత మిగతా డోసెస్ ని తీసేసుకోవచ్చు. ఒకవేళ తీసుకున్నా కూడా మనకి ఎక్కడ కూడా ఈ వ్యాక్సిన్ మూలంగా బేబీకి, పుట్టబోయే బిడ్డకి అవయవాల లోపాలు కానీ అట్లాంటివి ఏమీ జరగవు. కొంతమంది భయపడతా ఉంటారు, చిన్న అమ్మాయి కదా మేడం, ఇప్పుడు మనము ఈ వ్యాక్సిన్ తీసుకుంటే తన బాడీలో హార్మోనల్ చేంజెస్ ఏమైనా వస్తాయా, లేకపోతే తనకి ఇన్ఫర్టిలిటీ ఏమైనా వస్తుందా ఫ్యూచర్లో అని భయపడుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లో ఇన్ఫర్టిలిటీ కానీ, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ ఈ వ్యాక్సిన్ తోనే రాదు.
1: ఎలాంటి దుష్ప్రభావం
0: లేదు, ఉండవు.
1: తల్లికి కానీ, ఆ పుట్టబోయే బిడ్డకి కానీ,
0: తీసుకున్న అమ్మాయి కానీ
1: ఎటువంటివి
0: ఉండవు. అయితే కొంతమంది కొంచెం, మేడం మరి ఇది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటున్నారు కదా, అంటే సెక్షువల్ కాంటాక్ట్తో వచ్చే ఇన్ఫెక్షన్ కదా, మరి ఇలాంటివి ఇవ్వడం అంటే కొంచెం స్టిగ్మా లాగా అనిపిస్తుంది కదా, మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు కదా అని కొంతమంది అడుగుతుంటారు. సో ఇది సెక్షువల్ కాంటాక్ట్తో కాదు, అంటే మిగతా మార్గాల ద్వారా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను సింగిల్ పార్ట్నరే ఉన్నాడు, సో నాకు అవసరమా అని అడుగుతారు. సో మనకి ఓన్లీ సెక్షువల్ కాంటాక్ట్తో కాదు, మన ఇతరత్ర మార్గాల ద్వారా కూడా వైరస్ మన శరీరంలోకి సోకే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఏంటంటే మనము ఇచ్చే సందేశం ఏంటంటే, ప్రతి అమ్మాయి 14-15 సంవత్సరాలు, ప్రైవేట్ స్కూల్ కావచ్చు, గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, స్కూల్ మానేసిన వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు రిజిస్టర్ చేసుకుని తప్పకుండా ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే మన గవర్నమెంట్ ఏదైతే పాలసీ చేసిందో అది దానికి ఒక సార్థకత ఉంటుందని నా ఉద్దేశం.
1: మంచి ఉద్దేశం మేడం, మంచి ఆలోచన. మరి మీ ఆలోచనను అందరు ఆచరించి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆశిద్దాం. మీకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి.
2: వైష్ణవి హాస్పిటల్ 2.5 దశాబ్దాల అనుభవం, అర్హత, నిపుణత కలిగిన ఇద్దరు గైనకాలజీ వైద్యులు 24/7 అందుబాటులో ఉంటు. 2 పెద్ద ఆపరేషన్ థియేటర్లు, లాప్రోస్కోపీ, ఐసీయూ సౌకర్యాలు కల్పిస్తూ హై రిస్క్ మరియు ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలకు తరచుగా జరిగే గర్భస్రావాలకు సంతానలేమికి నాణ్యమైన నమ్మకమైన చికిత్సలను అందిస్తోంది వైష్ణవి హాస్పిటల్. వైష్ణవి హాస్పిటల్, తల్లికి బిడ్డకి పూర్తి సంరక్షణ ఒకే చోట. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ కె సవితారాణి ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ కె సవితారాణి ప్రసూతి వైద్య నిపుణురాలు, వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్.
0: శ్రోతలు, ఇంతవరకు వైష్ణవి హాస్పిటల్, సరస్వతి నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. శ్రోతలు ప్రభాతలహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సినీ గీతాలు.

0: మీరు విన్న పాట శివపురం చిత్రం కోసం శ్రీకుమార్ మంజరి పాడింది. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు విందాం.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
4: సీతారామం చిత్రం కోసం ఎస్పీ చరణ్ పాడిన పాట ఇది.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: శ్రోతలు ప్రభాత లహరి కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి

0: శంకరాభరణం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట విన్నారు. సమయం 8 గంటలుగా వస్తుంది. ఇప్పుడు డాక్టర్ టి శ్రీనివాస్ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమంలో గ్లాకోమా వ్యాధికి కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కాట్రాక్ట్ మరియు రిఫ్రాక్టివ్ సర్జన్ డాక్టర్ టి శ్రీనివాస్ గారు తెలియజేసే వివరాలు వింటారు.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్, సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462220066. నిజామాబాద్ మరియు సరిహద్దు జిల్లా ప్రజలకు శుభవార్త. మొట్టమొదటి 24/7 సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ ఇప్పుడు మన నిజామాబాద్ లో పనిచేస్తోంది. క్యాటరాక్ట్ ప్యాక్ ఆపరేషన్ అయినా, లాసిక్ సర్జరీ అయినా, రెటీనా ఆపరేషన్ అయినా, గ్లకోమా ఆపరేషన్ అయినా, ఎటువంటి కంటి ఆపరేషన్ కైనా ఇక హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు. నాణ్యమైన కంటి వైద్య సేవలు అందిస్తోంది డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్, క్యాటరాక్ట్ ప్యాక్ రెటీనా లాసిక్ ఆర్ఓపీ మరియు యూవియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: శ్రోతలకు నమస్కారం. గ్లకోమా అంటే తెలుగులో నీటి కాసులు అని అంటారు. గ్లకోమా అనేది ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ చేస్తుంది కంట్లో. గ్లకోమా అంటే కంటి లోపల ప్రెజర్స్ పెరగడం. సో సాధారణంగా మనకు బ్లడ్ ప్రెజర్స్ బాడీలో పెరిగినట్లు కంటిలో కూడా ప్రెజర్స్ ఉంటాయి. నార్మల్గా కంట్లో ప్రెజర్స్ 10 నుంచి 21 వరకు MMHg ఉండాలి. సో దీనికి ఎక్కువ పెరిగినట్లయితే దాన్ని మనము గ్లకోమాగా చెప్పుకోవచ్చు. 10-21 ఉంటే దాన్ని నార్మల్ ప్రెజర్గా, కంటి ప్రెజర్గా చూస్తాము. ఎక్కువగా ఉంటే గ్లకోమా అని చెప్పవచ్చు. ఇది ఏ ఏజ్లో వస్తుందంటే ఎక్కువగా 40 ఏళ్ళ పైబడిన వాళ్ళలో గ్లకోమా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. బట్ చిన్నపిల్లల్లో కూడా కంజనైటల్ గ్లకోమాస్, కూడా కంజనైటల్గా పుట్టిన వాళ్ళలో కూడా గ్లకోమాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. స్పెషల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మాత్రము ఎబో 40 ఇయర్స్ వాళ్ళకి ఉంటుంది. సో గ్లకోమా అనేది ఒక సైలెంట్ థీఫ్ ఆఫ్ సైట్ అంటారు. అంటే ఇది గ్లకోమా వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు మనకి ఉండవు, స్లోగా కంటి చూపుని అది దొంగిలిస్తుంది. సో 40 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఖచ్చితంగా గ్లకోమా స్క్రీనింగ్ చేసుకోవాలి. కంటి హాస్పిటల్కి ఓపీడీకి వచ్చినప్పుడు ప్రెజర్స్ చెక్ చేస్తాం. ప్రెజర్ చెక్ చేసే మిషన్స్ ఉంటాయి, NCT అని, అప్లినేషన్ టోనోమీటర్ అని ఉంటుంది. దానిలో స్క్రీనింగ్లో మనకి గ్లకోమాలో ఉందా లేదా, ప్రెజర్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది. ఇంకో స్పెషల్ ఏంటంటే గ్లకోమా అనేది కొంచెం ఫ్యామిలీస్లో కూడా రన్ అవుతుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు గ్లకోమా, ఆ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఖచ్చితంగా గ్లకోమా టెస్ట్ చేసుకోవాలి. కొన్ని రకాలు ఉంటాయి గ్లకోమాలో. సో ఓపెన్ యాంగిల్ గ్లకోమా, క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమా, లెన్స్ ఇండ్యూస్డ్ గ్లకోమా అనే రకాలు ఉంటాయి గ్లకోమాలో. సో మేము పేషెంట్ వచ్చినప్పుడు కంటిలో యాంగిల్స్ ఎలా ఉన్నాయి, క్లోజ్ ఉన్నాయా, ఓపెన్ ఉన్నాయా అని దాని ప్రకారము మేము ఆయనకు ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. క్లోజ్డ్ ఉన్నప్పుడు ఒక విధమైనటువంటి ట్రీట్మెంట్, ఓపెన్ ఉన్నప్పుడు ఒక విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది. సో లెన్స్ ఇండ్యూస్ గ్లకోమా అంటే మూతబిందుల వల్ల గ్లకోమా వస్తుంది. మూతబిందులు ముదిరినప్పుడు కూడా అది గ్లకోమాని కాజ్ చేస్తుంది. సో అప్పుడు మనం మూతబిందులు తీసేసినప్పుడు అప్పుడు హై ప్రెజర్స్ అనేవి తగ్గుతాయి. సో ట్రీట్మెంట్ వచ్చేసి డ్రాప్స్ ఉంటాయి, సర్జరీస్ ఉంటుంది, లేజర్స్ కూడా ఉంటాయి. క్లోజ్డ్ యాంగిల్స్ ఉన్నప్పుడు లేజర్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. లేజర్ చేసినప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ బాగుండి గ్లకోమాని మనం అరికట్టచ్చు. సర్జరీస్ అనేది ఎండ్ స్టేజ్లో మనం

సర్జరీస్, డ్రైనేజ్ డివైజెస్ సర్జరీస్ అనేవి ఉంటాయి. అంతవరకు వెళ్ళకముందు మనం డ్రాప్స్ ఉంటాయి, డిపెండ్ ఆన్ పేషెంట్ ప్రాబ్లమ్ను బట్టి డ్రాప్స్ ఉంటాయి. హార్మోనిక్ హెనైడ్రేజ్ అని, బీటా బ్లాకర్స్, అడ్రినర్జిక్ అవన్నీ సిమిలర్ ఉంటాయి. సో పేషెంట్ యొక్క లక్షణాలను బట్టి డ్రాప్స్ అనేవి ఉంటాయి. గ్లకోమా గురించి కొన్ని లక్షణాలు చెప్పాలండి. గ్లకోమా వచ్చినప్పుడు ఎలా కనుక్కోవచ్చు అనేది నేను కొన్ని చెప్తాను. సో గ్లకోమా అనేది నేను ముందు చెప్పినట్లు సైలెంట్ డిసీజ్. అది అడ్వాన్స్ స్టేజ్ అప్పుడు మనకి ట్యూబులర్ విజన్ అంటారు. సో పెరిఫెరల్ విజన్ తగ్గిపోయి ఓన్లీ మధ్యలోనే విజన్ వాళ్ళకి కనిపిస్తుంది. కానీ దీనికి ముందు కొన్ని లక్షణాలు ఉంటాయి. సో ఫ్రీక్వెంట్ చేంజ్ ఆఫ్ గ్లాసెస్, మామూలుగా మనము గ్లాసెస్ 6 మంత్స్కి ఒకసారి లేదంటే 1 ఇయర్కి ఒకసారి చేయాలి. బట్ వాళ్ళకి కంఫర్ట్ ఉండదు గ్లాసెస్, ఫ్రీక్వెంట్గా గ్లాసెస్ చేంజ్ చేస్తుంటారు. అప్పుడు గ్లకోమా సస్పెక్ట్ చేయొచ్చు ఎర్లీగా. సో ఇంకొకటి ఏంటంటే ఓపెన్ యాంగిల్ కాకుండా క్లోజ్డ్ యాంగిల్ గ్లకోమాలో సడన్ పెయిన్ ఉంటుంది ఐలో. రెడ్నెస్, చాలా రెడ్గా కన్ను చాలా రెడ్గా అయిపోతుంది. ఇది సడన్గా వస్తుంటుంది. ఇది క్లోజ్డ్ యాంగిల్లో అలా ఉంటుంది. సో అట్లా అది ఎమర్జెన్సీ కండిషన్. యాక్చువల్గా యాంగిల్ క్లోజ్ అయినప్పుడు చాలా పెయిన్ ఉంటుంది, భరించలేని పెయిన్ ఉంటుంది. బట్ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. కరెక్ట్ టైంలో వస్తే క్లోజ్డ్ యాంగిల్స్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చి దాన్ని సెట్ చేయొచ్చు. ఇంకా కొన్ని టెస్ట్లు అంటే గ్లకోమా ఇంతకుముందు ట్రీట్మెంట్ అడ్వాన్స్ లేనప్పుడు, మనకి డిసీజ్ బాగా ముదిరిపోయినప్పుడు మాత్రమే మనము గ్లకోమాను కనిపెట్టేవారు. బట్ ఇప్పుడు చాలా టెస్ట్లు మనకి ముందుగానే గ్లకోమాను కనిపెట్టేలాగా టెస్ట్లు వచ్చాయి. ఎప్పుడైతే పేషెంట్ చెకప్కి వచ్చినప్పుడు మనకి గ్లకోమా డౌట్ ఉందని తెలిస్తే 2-3 సంవత్సరాల ముందే మనం కొన్ని కనుక్కునేలాగా టెస్ట్లు వచ్చాయి. సో డౌట్ ఉన్నప్పుడు మనము కొన్ని టెస్ట్లు ఉంటాయి. సో గ్యాంగ్లియాన్ సెల్ లేయర్ టెస్ట్ కానీ, RNFL కానీ, సో విజువల్ ఫీల్డ్స్, ఎంప్రీ విజువల్ ఫీల్డ్స్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో ఇట్లాంటి టెస్ట్ల వల్ల మనము ముందుగానే గ్లకోమాని పసిగట్టి వాళ్ళని అడ్వాన్స్ స్టేజెస్కి వెళ్లకుండా చేయొచ్చు. సో దీంతో పాటు బేసిక్గా నేను ముందు చెప్పినట్లు ప్రెజర్ చెకప్ చేయడానికి అప్లినేషన్ టోనోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. సో నాన్ కాంటాక్ట్ టోనోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంటుంది. ఇవన్నీ మనము ప్రెజర్ ఉందా లేదా అని కనుక్కోవచ్చు. సో దాంట్లో కూడా మనకి డౌట్ వచ్చింది అంటే ఈ ప్రీ గ్లకోమా టెస్ట్లు అంట. సో గ్లకోమా డిసీజ్ వచ్చిందంటే మనము మందులు వాడి డ్యామేజ్ అయిన నర్వ్స్ని వెనక్కి తేలేము యాక్చువల్గా. అందుకంటే దానికి ముందే మనము ప్రెజర్లో మనకి డౌట్ ఉందన్నప్పుడు ఈ ప్రీ టెస్ట్ అంటే గ్లకోమా ముదరక ముందే మనం కొన్ని టెస్టులు చేసుకుంటే అవి ముందుగానే పసిగట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. సో గ్లకోమా అనేది మనకి జనరల్గా బ్లడ్ ప్రెషర్ లాగా, యాక్చువల్గా బాడీలో మనకి జనరల్గా ప్రెషర్ ఎలా ఉంటుందో, బీపీ వచ్చినప్పుడు లైఫ్ లాంగ్ మందులు ఎలా వాడాలో, గ్లకోమాలో కూడా మనం మందులు అలాగా వాడుతుంటే మనము ఫ్యూచర్లో ఆప్టిక్ నర్వ్ని డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవచ్చు. సో ట్రీట్మెంట్లు మనము ముందుగా చెప్పినట్లు కొంచెం మనకి టిమోలాల్ అని బీటా బ్లాకర్స్ ఉంటాయి. సో పేషెంట్ హార్ట్ ప్రాబ్లం ఉందా, లంగ్స్ ప్రాబ్లం ఉందా లేదని దాని ప్రకారం మేము కొన్ని టెస్ట్లు మన డ్రగ్స్ ఇస్తాము. ఇంకా కొన్ని డార్జోలమైడ్, బ్రిమోనిడిన్, ఇంకా కొన్ని ప్రోస్టాగ్లాండ్స్, అట్లా పేషెంట్కి ఏది కంఫర్టబుల్లో, పేషెంట్ కాంట్రాఇండికేషన్స్ ఏమున్నాయి, పేషెంట్కి ఏ డ్రగ్ కరెక్ట్గా పనిచేస్తుందని ఆ డ్రగ్స్ మేము ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు రాకుండా ఉండడం అనేది మన చేతిలో ఉండదండి. అందుకే సస్పెక్ట్ అంటే ఇండికేషన్స్ ఉన్నప్పుడు, ఫ్యామిలీ హిస్టరీ కానీ లేదంటే ఏదన్నా డౌట్ వచ్చినప్పుడు, మేము చెప్పే లక్షణాలు కానీ అట్లా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక్కరోజు చెకప్కి, ఓపీడీకి వెళ్ళితే మీకు కన్ఫామ్గా ఆ రోజు తెలిసిపోతుంది ఉందా లేదా అనేది. లేదు అంటే మళ్ళీ ఒక 6 మంత్స్కి మళ్ళీ చెకప్ చేసుకోవాలి. సడన్గా ఇది చూపుబోయే డిసీజ్ కాదు. ఇట్ విల్ టేక్ ఇయర్స్, అంటే చాలా సంవత్సరాలు పడుతుంది ఈ డిసీజ్ చూపు పోగొట్టడానికి. సో మీకు డౌట్ ఉంటే మళ్ళీ ఒక 3 మంత్స్కి కానీ 6 మంత్స్కి కానీ మీ డాక్టర్ చెప్పిన టైంకి కరెక్ట్గా ఫాలో అప్ చేసి మళ్ళీ టెస్టులు చేయించుకుంటే, డాక్టర్ అడ్వైజ్ చేసిన టెస్టులు చేయించుకుంటే మీరు మనం మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళీ మనం దాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ట్రీట్మెంట్ మొదలైన తర్వాత అంటే సర్జరీస్ కానీ ట్రీట్మెంట్ మొదలైన తర్వాత కంపల్సరీగా ఫాలోఅప్లో ఉండాలి. ఇది డయాబెటీస్, హైపర్ టెన్షన్ లాగా ఇది కూడా చాలా రోజులు ఉంటుంది డిసీజ్.

0: సో పర్మనెంట్గా క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎవ్రీ టైం ఫాలోఅప్లో ఉండాలి. కొంచెం నెగ్లెక్ట్ చేస్తే డ్రాప్స్ వాడకపోయినా కానీ, సో డాక్టర్ సలహాలు సరిగా పట్టించుకోకపోయినా కానీ డిసీజ్ కంపల్సరీగా అది ప్రోగ్రెస్ అయ్యి మీ కంటి చూపును ఖచ్చితంగా అది చేస్తుంది. కొందరు పేషెంట్స్ ఏంటంటే డ్రాప్సే కదా అని ఒక 1 వీక్ వాడి 1 మంత్ వాడి ఆపేస్తారు. ఈ గ్లకోమలా అలా కాదు, వేరే కేసెస్లో వేరే ఇన్ఫెక్షన్ కానీ వేరే కేసెస్లో మనం ఒక వారం వాడి, డాక్టర్ చెప్పినట్లు 2 వారాలు వాడి ఆపేయచ్చు, ప్రాబ్లం లేదు. కానీ గ్లకోమా అనే జబ్బులో మాత్రము ఖచ్చితంగా డాక్టర్ సలహాలు తీసుకుంటూ ఉండాలి. చాలా రోజులు ఈ గ్లకోమా మందులు వాడాల్సి ఉంటుంది. మందుల వల్ల అంటే చుక్కల మందుల వల్ల తగ్గకపోతే దానికి సర్జరీస్ ఉంటాయి. సో డాక్టర్ ఎప్పుడు సర్జరీ చేయాలనేది డాక్టరే నిర్ణయిస్తాడు. సో సర్జరీ తర్వాత కూడా ఖచ్చితంగా మీరు లైఫ్ లాంగ్ ఆల్మోస్ట్ ఫాలోఅప్లో ఉండాలి గ్లకోమా జబ్బులు డౌట్ వచ్చినప్పుడు. సో మందులు ఏవి ఆపాలి, ఏది స్టార్ట్ చేయాలని కంటి డాక్టర్ చెప్పాలి, అప్పుడే మీరు నిర్ణయం తీసుకోవాలి. మీ సొంతగా మందులు ఆపేస్తే మాత్రము ఖచ్చితంగా మీకు ప్రాబ్లం వస్తుంది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి క్యాట్రాక్ట్ అంటే మూతబిందు వల్ల గ్లకోమా వస్తుందా అంటే నార్మల్ స్టేజ్లో రాదండి క్యాట్రాక్ట్ ఉన్నప్పుడు. కానీ చాలామంది చూపంతా కోల్పోయే వరకు వెయిట్ చేస్తారంటే మూతబిందు ముదిరి మొత్తం చాలా తెల్లగా అయ్యే వరకు వెయిట్ చేస్తారు. అప్పుడు ఆ లెన్స్ సైజ్ పెరిగి లేదంటే లెన్స్ నుంచి పార్టికల్స్ బయటకు వచ్చి అది గ్లకోమాని కాజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనము ప్రెషర్ని తగ్గించి మూతబిందు ఆపరేషన్ చేస్తే మళ్ళీ తిరిగి విజన్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అప్పుడు లేట్ చేయకూడదు. ప్రెషర్ హై ప్రెషర్స్ ఉన్నప్పుడు ఒకటి రోజు లేదా 2 రోజులలో సర్జరీ చేయకపోతే ఆప్టిక్ నర్వ్ డ్యామేజ్ అయ్యి మళ్ళీ చూపు రాని స్టేజ్కి అంటే ఇర్రివర్సిబుల్ విజన్ లాస్కి ఆ స్టేజ్కి వెళ్ళిపోతుంది. సో మూతబిందులను కూడా మీరు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ చెప్పిన టైంలో సర్జరీ చేసుకుంటే ఆ గ్లకోమా వచ్చే స్టేజ్ వరకు వెళ్లకుండా ఉంటుంది. సో సర్వేంద్రియానం నయనం ప్రధానం అని చెప్తారు కదండి. సో నేను చెప్పిన సూచనలన్నీ పాటిస్తూ మీ కళ్ళను కాపాడుకుంటారని ఆశిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
1: డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్. కళ్ళు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే అతి విలువైన ఇంద్రియాలు. ఇంతటి ప్రశస్తమైన కళ్ళకొచ్చే ఎలాంటి వ్యాధికైనా ఇప్పుడు మన నిజామాబాద్ లోనే అత్యంత అధునాతన వైద్య పరికరాలతో వైద్య సేవలు అందిస్తున్న ఏకైక మరియు మొట్టమొదటి హాస్పిటల్ ఇది. మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ టి శ్రీనివాస్ కేటరాక్ట్ ప్యాకో రెటీనా లాసిక్ ఆర్ఓపీ మరియు యువియా స్పెషలిస్ట్ డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. సెల్ 9256 9256 67. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ టి శ్రీనివాస్ సూపర్ స్పెషాలిటీ కంటి హాస్పిటల్ రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 08462220066.
2: మీరు ఇంతవరకు డాక్టర్ టి శ్రీనివాస్ కంటి ఆసుపత్రి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. కార్యక్రమాలు ఎప్పుడు వినండి.

ఈనాటి ప్రభాతలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: Political assumptions. For India, the renewed importance of Venezuela is less a story about one oil supplier and more a reflection of a changing global energy map. And finally, Sunday Tribune confronts a grim reality. Silent killer on our plates, WHO links unsafe food to 1.5 million deaths worldwide. And with that, it's back to you, Saira.
1: Thanks, Shagun. And now before we end the bulletin, the headlines once again. Home Minister Amit Shah calls for sharper vigil on financial transactions, construction of buildings and sale and purchase of properties along international borders. National Testing Agency dismisses claims of NEET UG 2026 re-exam paper leak as false, warns of strict action against those spreading such content. West Bengal government to undertake major development initiatives to upgrade facilities at key religious sites across the state. India hands over 72 health facilities and 12 cultural heritage projects to Nepal. IATA says India will be a significant player to air traffic boom in Asia-Pacific region by 2044. And in football, India beat defending champions Bangladesh 3-1 to win SAF Women's Championship for record sixth time. And with that, we end the morning news. Have a great day.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:30. శ్రోతల కోసం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు మరొకసారి. ఉదయం 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం బాలభారతి చిన్నారుల కార్యక్రమంలో
3: బాల్కొండ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిన్నారులచే నిర్వహించు సాంస్కృతిక కదంబ కార్యక్రమం.
4: గుడ్ మార్నింగ్ సృజన.
3: వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సౌమ్య.
4: ఏంటి ఈ రోజు మన ప్రోగ్రామ్ లో స్పెషల్?
3: చాలా ఉన్నాయి, ఎన్నని చెప్పమంటావు? పాటలు, కథ, కవితలు, పొడుపు కథలు, పద్యాలు, వింతలు, విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి.
4: మరి నాటిక లేదా?
3: హా, మర్చిపోయాను, మంచి నాటిక ఉంది.
4: మరి ఆలస్యం ఎందుకు? ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దామా?
3: కార్యక్రమంలో ముందుగా మన తెలంగాణ రాష్ట్ర గీతం
4: జయ జయ హే తెలంగాణ పాటను ఆలపించడానికి మన ముందుకు వస్తుంది ఆరెపల్లి హారిక 8th ఇంగ్లీష్ మీడియం.
5: జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం.

0: సింగారం అనువనువున కనిజాలిన నీ తనువుకు సింగారం సహజమైన వన సంపద చకనైన పువ్వుల పొద సిరులు పొంగే సారమున్న మాగానే కదిలియక జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన వీళ్లకు మల్లాలి పచ్చని మాగాణాల్లో పసిడిసిలు పండాలి సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ.
1: పాట చాలా బాగుంది కదా?
2: అవును, మరి నాకు కథలంటే చాలా ఇష్టం.
1: ఎటువంటి కథలు?
2: పరమానందయ్య శిశుల కథలు, హర్రర్ కథలు, కామెడీ కథలు, ఇంకా చాలా ఉన్నాయి.
1: అంటే ఇప్పుడు నువ్వు కథ వినిపించబోతున్నావా?
2: అవును, ఇప్పుడు మన ముందుకు రాబోతున్నది పిట్ల మైత్రి 8th తెలుగు మీడియం. లెట్స్ వెల్కమ్ హర్.
3: అనగనగా ఒక అడవిలో కుందేలు తాబేలు ఉండేవి. తాబేలుకు కుందేలు అంటే ఎంతో ఇష్టం.

0: యత్నం, నన్ను చంపు కానీ నా స్నేహితుణ్ణి మాత్రం చంపకు అని తాబేలు అన్నది. అప్పుడు వేటగాడు ఇలాంటి స్నేహితుల్ని ఎప్పుడూ ఎక్కడా చూడలేదు అని వెళ్ళిపోయాడు. కుందేలుకు అప్పటి నుండి తాబేలు అంటే ఎంతో ఇష్టం.
1: నీకు ఏవైనా పద్యాలు వచ్చా?
2: వచ్చు, ఎందుకలా అడుగుతున్నావు?
1: అంటే ఇప్పుడు మన ముందుకు మంచి పద్యాలు వినిపించడానికి వస్తున్నది కన్నా అశ్విత 8th ఇంగ్లీష్ మీడియం.
2: తనకు చప్పట్లతో స్వాగతం పలకండి.
3: సతతాచారము సూనృతంబు కృపయున్ సత్యంబునన్ శీలమున్నతి శాంతత్వము చిత్తశుద్ధికరమున్నద్యాత్మయున్ ధ్యానము ధృతియున్ ధర్మము సర్వజీవహితమున్ దూరంబు కాకుండా సమ్మతికింజేర్వ మీ నివాస సుఖమున్ మా నాత నారాయణ. లక్ష్మీదేవి భర్తయైన ఓ నారాయణుడా, ప్రియవచనం, దయా, సత్యం, మంచి స్వభావం, మిక్కిలి శాంతం, నిర్మలమైన మనస్సు, భగవద్భక్తి, ధ్యానం, ధైర్యం, ధర్మాలను సదా ఆచరిస్తూ సర్వప్రాణుల మేలు కోరేవాడిగా, మీ సన్నిధిలో నీకిష్టమైన వాడిగా ఉండే సుఖాన్ని దయచేయి. చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్థకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటం బదునుగా మంచి కూర నలపాకము చేసిననైన నందు నింపొదవెడు నుప్పులేక రుచి పుట్టగా నేర్చునటయ్య భాస్కరా. భాస్కరా, ఎంత చదువు చదివినా అందులోని అంతరార్థాన్ని గ్రహించలేనప్పుడు ఆ చదువు వ్యర్థం. అటువంటి చదువును ఎక్కడైనా గుణవంతులు మెచ్చుకోరు. ఎంత బాగా వంట చేసినా దానిలో తగినంత ఉప్పు లేకపోతే అది రుచించదు కదా.
1: చాలా బాగున్నాయి కదా.
2: అవును, ఇలాంటి పద్యాలు విని ఎన్ని రోజులైందో. సరే గాని నేను నీకు పొడుపు కథ అడగబోతున్నాను, సమాధానం చెప్పుకో చూద్దాం.
1: అడుగు చూద్దాం.
2: కిటకిట తలుపులు, కిటారు తలుపులు ఎప్పుడు తెరిచిన చప్పుడే కావు, ఏమిటది?
1: కళ్ళు. అవును, ఎందుకలా అడిగా?
2: ఏమీ లేదు, ఇప్పుడు మన ముందుకు పొడుపు కథలు అడగడానికి రానున్నది కస్తూరి చైతన్య, 6th ఇంగ్లీష్ మీడియం.
1: లెట్స్ వెల్కమ్ హర్.
4: హాయ్ ఫ్రెండ్స్, నేను మీకోసం చక్కని పొడుపు కథలు అడగడానికి వచ్చాను. మరి వాటికి సమాధానాలు పొడుపు కథలు విప్పి చెప్పడానికి ప్రయత్నించండి. అయితే ఇప్పుడు ఒక పొడుపు కథ. నాకు చాలా పళ్ళున్నాయి, అయినా నేను ఎవరినీ కరవను, నేనెవరో చెప్పుకోండి చూద్దాం అని అంటున్నది ఎవరో ఆలోచించండి. సమాధానం తెలిసే ఉంటుంది కదూ, తనెవరో కాదు, దువ్వెనా. మరి మరోటి అడుగనా? నన్ను టీతో తీసుకుంటారు, పిండి పంచదార పండ్లు కలిపి నన్ను తయారు చేశారు, ఇంతకు నేనెవరంటారు? జవాబు, అది బిస్కెట్. సరే ఇప్పుడు ఇంకొకటి. చెయ్యని కుండ, వెయ్యని సున్నం, పొయ్యని నీరు, ఏంటో చెప్పగలరా? కాస్త ఆలోచిస్తే జవాబు దొరికిపోతుంది, అది కొబ్బరికాయ. మరి ఇది చెప్పండి చూద్దాం. రాజుగారి తోటలో రోజా పూలు చూసేవారే గాని కోసేవారు లేరు. జవాబు పొడవండి తొందరగా. అవునవును, నక్షత్రాలు నక్షత్రాలు. చివరిగా ఇంకో పొడుపు కదా. ఇంట్లో మొగ్గలా ఉంటుంది, బయట పువ్వులా ఉంటుంది, ఏంటది? గొడుగు కదూ. ఎలా ఉన్నాయి ఈ పొడుపు కథలు?
2: చాలా బాగా అడిగింది కదా.
1: అవును, నాకు చాలా నచ్చాయి. నీకు పాటలు అంటే ఇష్టమా?
2: అవును, ఎందుకలా ప్రశ్నించావు?
1: ఏం లేదు, ఇప్పుడు మన ముందుకు మంచి పాటను వినిపించడానికి వస్తుంది సాయి అక్షయ్య, 6th ఇంగ్లీష్ మీడియం.
2: చప్పట్లతో స్వాగతం పలకండి.
5: సుందరమీ దేశం, సువర్ణ భారతదేశం,

అవనిలోనే ఆణిముత్యమే అఖండ భారతదేశం. సుందరమీ దేశం త్రివేణి సంగమ అలలు పొంగ మంజీర రవములే శృతులు పాడ.

0: దేశం అవనిలోనే ఆనిముత్యమే అఖండ భారతదేశం సుందరమీ దేశం.
1: సౌమ్య తను చాలా బాగా పాడింది కదూ.
2: అవును సృజన, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నా, సముద్రంలో ఎంత నీరున్నా నా మనసులో అమ్మా నాన్న ఉంటారు.
1: అబ్బా చాలా బాగా చెప్పావు కవిత.
2: ఇది కవితని గుర్తుపట్టేశావా?
1: ఎందుకలా అన్నావు, నాకు తెలీదనుకున్నావా?
2: ఏమో తెలుసుండకపోవచ్చు అని అనుకున్నాను.
1: సరే మరి ఇప్పుడు ఎవరొస్తున్నారు?
2: ఇప్పుడు మన ముందుకు మంచి మంచి కవితలు చెప్పడానికి రాబోతున్నది కస్తూరి సాయి ప్రియ, 8th ఇంగ్లీష్ మీడియం.
1: స్వాగతం పలకండి.
0: నా బడి అంటే నాకెంతో ఇష్టం, అక్షరాలు నేర్పిన నా బడి నాకో గుడి. అమ్మ దగ్గర మాటలు నేర్చినంత కమ్మగా, అఆలు నేర్పిన నా బడి అంటే చెప్పలేనంత ఇష్టం. ఆ గంట గుడిలోని గంటలా మోగింది. గుడిలోకి పూజారి వస్తే బడిలోకి మాస్టారు వచ్చారు. అక్కడ మేము భక్తులము, ఇక్కడ విద్యార్థులము. కనిపించని దేవుడు గర్భగుడిలో ఉన్నాడు, కనిపించే కరుణించే మా గురువు మా గుండెల్లో ఉన్నాడు. రాయిలా ఉన్నా అందులోకి దేవుడిలా వచ్చాడు, శిలలో అందమైన శిల్పం ఎవరు చెక్కారు. సందేహం తీర్చేది దేవుడో పూజారో కాదు, సమాధానం చెప్పేది మా బడిలోని మాస్టారే. అందుకే నా బడి అన్న, మా మాస్టర్ అన్న నాకెంతో ఇష్టం. స్నేహం చేసే మనసు కన్నా సాయం చేసే స్నేహితుడే మిన్న. స్నేహం ఎవరితోనైనా చేయటం ఒక్క స్నేహితునికే తెలుస్తుంది. ఆ స్నేహం కలకాలం నిలుపుకోవటం అసలైన స్నేహితునికే అర్థమవుతుంది. మిత్రుడు నీ మేలు మాత్రమే కోరుకుంటాడు, బాధలో బాధ్యతగా ఉంటాడు, సంతోషంలో సగమై కనిపిస్తాడు, కన్నీటిలో ఓదార్పవుతాడు, ఒంటరితనంలో నేనున్నానని ధైర్యం చెబుతాడు. ఆ స్నేహానికి చిరునామా నేను, ఆ చిరునామ లేఖలు చేరే గమ్యమే తాను.
1: చాలా బాగా చెప్పింది కదూ.
2: అవును.
1: ఓకే, నౌ ఐ విల్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్.
2: ఓకే, ఆస్క్ మీ.
1: హూ ఇస్ అవర్ ప్రెసిడెంట్?
2: ప్రణబ్ ముఖర్జీ కదా.
1: అవును.
2: సరే గాని ఇప్పుడు మన ముందుకు ఎవరు రాబోతున్నారు?
1: ఇప్పుడు జీకే క్వశ్చన్స్ ప్రశ్నించడానికి వచ్చేస్తున్నది ప్రహల్య ఫ్రమ్ 8th ఇంగ్లీష్ మీడియం.
2: లెట్స్ వెల్కమ్ హర్.
3: ఫ్రెండ్స్, నా మొదటి ప్రశ్న. మనకు రోజు వెలుగునిచ్చే సూర్యుడున్నాడుగా, ఆ సూర్యుడు నిరంతరం మండుతూ ఉండటం ఎన్నాళ్ళయిందంటారు? అదే నేను అడగబోయే ప్రశ్న. ఇంతకీ సూర్యుడి వయసు ఎంతో ఊహించండి. సరే నేనే చెప్తా, వినండి. సుమారు 4,60,000,000 సంవత్సరాలు. ఇప్పుడు ప్రశ్న. మనకు మన శరీరంలో ఎముకలు, పరిశుద్ధుల గురించి ఎక్స్రే ఫోటో తీస్తారు కదా, మరి ఎక్స్రే అనే పదంలో ఉన్న ఎక్స్ అనే అక్షరానికి ఉన్న అర్థం ఏంటో ఆలోచించండి. ఇది కూడా నన్నే చెప్పమంటారా? అయితే వినండి. తెలియని విషయాన్ని సూచించే ఒక విజ్ఞాన శాస్త్ర గుర్తునే ఎక్స్గా చెబుతారు శాస్త్రవేత్తలు. ఇంకో ప్రశ్న చూద్దామా. మన తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యనే ఒక రకమైన చేపను రాష్ట్ర చేపగా ప్రకటించింది, అదే రకమైన చేప ఊహించండి. ఊహించారా? అదేనండి, కొరమీన్ చేప. చాలా రుచిగా ఉంటుంది కదా. చివరిగా ఒక ప్రశ్న. మన భూమిపై 12 గంటలు పగలు, 12 గంటల రాత్రులు ఉంటాయి. మరీ సుదీర్ఘమైన రాత్రులు పవళ్ళు గల గ్రహం ఏదో చెప్పండి. చెప్పలేకపోయారా? అది కూడా నేనే చెప్తా, వినండి. అదే వీనస్ గ్రహం. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను.
2: విన్నారు కదా, మనకు తెలియని ప్రశ్నలు చాలా ఉంటాయి, అందులో కొన్నైనా తెలుసుకున్నాం, చాలా సంతోషం.
1: ఓకే మరి నెక్స్ట్ ఎవరు?
2: నువ్వు ఎప్పుడైనా గొప్ప గొప్ప వ్యక్తుల గురించి ఉపన్యాసాలు విన్నావా సృజన?
1: అవును.
2: అయితే ఇప్పుడు మన ముందుకి గొప్ప వ్యక్తి గురించి మంచి ఉపన్యాసం ఇవ్వడానికి రాబోతున్నది బి భవిత ఫ్రమ్ 6th ఇంగ్లీష్ మీడియం. వెల్కమ్ హర్.
4: Dr. Jagadish Chandra Bose was born on 1859. Dr. Jagadish Chandra Bose was a scientist. He was an eminent Indian scientist. He was the first to prove that plants and metals do have feelings. He was the first Indian scientist who proved experimentally that both animals and plants have a great deal in common. He proved that plants are also sensitive to heat, cold, light, noise and other external stimuli, designed a very sensitive instrument called crescograph, which was capable of recording and detecting the minute reposes due to external stimulants, is could magnify the movement of the tissues to about 10,000 times of their original size. This instrument helped him to establish many similarities between the hall of the Royal Society in tandem was packed with eminent scientists. All were curious to see J.C. Jagadish Chandra Bose experimented to prove that plants have feelings like humans. Bose took a plant whose roots were carefully dipped in water.
1: సౌమ్య, నువ్వు ఎప్పుడైనా మంచి మాటలు సూక్తులు కానీ చెప్పావా?
2: అవును చెప్పాను, ఎందుకలా అడిగావు?
1: అయితే ఒకటి చెప్పుకో విందాం.
2: ఓర్పు లేని మనిషి ఆరిపోయే దీపం లాంటివాడు.
1: వావ్, ఇట్స్ జింగ్జింగ్ నో?
2: ఇట్స్ అమేజింగ్ ఆల్సో.
1: ఇప్పుడు మన ముందుకు ఒక మంచి పాట వినిపించడానికి వస్తున్నది బి భవిత.
2: లెట్స్ వెల్కమ్.

భారత మాతకు జై జైలు, బంగారు భూమికి జై జైలు, త్రివేణి సంగమ పవిత్ర భూమి.

0: మన తెలంగాణ గురించి పోరాడిన గొప్ప వ్యక్తుల గురించి తెలుసా నీకు?
1: తెలుసు.
0: అయితే ఇప్పుడు మన ముందుకు గొప్ప వ్యక్తి గురించి వివరించడానికి వచ్చేస్తుంది గుమ్ముల సోనశ్రీ, 6th ఇంగ్లీష్ మీడియం. లెట్స్ వెల్కమ్ సోనశ్రీ.
2: Professor Jayashankar was born on August 6, 1934 in Hanumakonda and did his schooling and intermediate in Warangal. He did his graduation and post-graduation in Benaras. He was a Professor Jayashankar in economics. He was international in forming the Telangana development from in United States of America. In the year 1999, Professor Jayashankar, during the Nizam rule, it was mandatory for all schools to sing praising the Nizam. Then headmaster of Markazi High School asked the students to sing a song. Then K. Jayashankar's story, Professor Jayashankar was passed away on 21st June 2011.
1: Chala muchataga chadivindi kada?
0: Avunu avunu.
1: ఇప్పుడు మన ముందుకు మంచి మాటలు సూక్తులు చెప్పడానికి వస్తుంది శృతి, 6th ఇంగ్లీష్ మీడియం. చప్పట్లతో స్వాగతం.
3: అమ్మ మనకు కనిపించే దైవం, నాన్న మన కోసం ఉన్న ఒక బాధ్యత. ప్రపంచంలో ఉన్నదంతా ప్రశాంతమే, మనం చూసే దృష్టిలోనే లోపమంతా. ఓ క్షణం ఆలోచించండి.
0: ఇప్పుడు మనం కొన్ని తమాషా కవితలు వినిపించడానికి రాబోతున్నారు అజయ్.
4: చెట్టు మీద ఓ పిట్ట, ఆ పిట్ట నోటిలో బంగారు నగలు పెట్ట. ఆ పెట్టను ముట్టుకుంటే కొరుకుతుంది మరి ఎట్ట. కాలం లేని కాఫీ ఎందుకు, చింత లేని చదువు ఎందుకు, స్నేహం లేని జీవితం ఎందుకు. పాటకు పల్లవి కిరణం, పల్లవికి పాట చరణం, అవి రెండు లేకుంటే పాటకు మరణం. కనిపించే దేవుళ్లకు పూజ చేయడం కంటే కనిపించే అమ్మ నాన్నకు సేవ చేయడం మంచిది. అమ్మ అంటే అమృతం, అమ్మ మనసు సున్నితం, ఆ అమ్మే నా జీవితం. చేప పిల్లకు ఈత ఇష్టం, నెమలికి నాటం ఇష్టం, పులికి వేట ఇష్టం. నాకు మా అమ్మ నాన్న చాలా చాలా ఇష్టం.
0: ఇప్పుడు మన ముందుకు మంచి నాటికను ప్రదర్శించడానికి రాబోతున్నారు భవిత, చైతన్య, గాయత్రి, సోనశ్రీ, మధు, నరేందర్.
5: చిట్టి తల్లి మైత్రి పొద్దెక్కి పోతుందమ్మా, ఇంకా నిద్ర కాలేదా?
6: పడుకోనీయవే, మొన్నేగా పరీక్షలైపోయాయి. నా బంగారు తల్లి చదివి చదివి బాగా అలసిపోయింది.
7: నాన్న ఈరోజు స్కూల్కి వెళ్ళను.
5: సరే
6: సరే తల్లి, నీ ఇష్టం, పడుకోరా పడుకో.
5: చాలండి మీ తండ్రి కూతుర్ల ప్రేమ సంబడం, మీరెలా గారాబాలు చేస్తూ ఉండండి, రేపటి నాడు దానికి బాధ్యతలు తెలియకుండా పోతాయి.
7: నాన్న చూడు, అమ్మెప్పుడు ఇంతే.
5: మైత్రి లే, స్కూల్ టైం అవుతుంది, ఇలా చేయొద్దమ్మా.
7: ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కరోజే.
5: అది కాదురా తల్లి, నాన్న మాట కూడా నేనే అనేదాన్ని. ఈరోజు స్కూల్లో మార్కుల లిస్టు ఇస్తారని మీ మాస్టారు ఫోన్ చేసి చెప్పారు, పేరెంట్స్ మీటింగ్ ఉందట.
6: అవునా, నాకు తెలీదే.
8: వదిన, ఓ వదిన, ఇది విన్నావా? ఎక్కడున్నావు?
5: అమ్మో సావిత్రి రానే వచ్చింది, ఏం విషయాలు మోసుకొచ్చిందో ఏమో.
7: సావిత్రి అంట, 10 నిమిషాలమ్మా రెడీ అయ్యేస్తాను.
8: పద్మావతి వదిన, పద్మావతి వదిన, ఈ విషయం విన్నావా? ఈరోజు మేమంతా ఊరెళ్ళి పోతున్నాము, కాలనీలో మీరు మాత్రమే ఉంటారు. మీరు కూడా మీ బంధువుల ఇంటికి వెళ్తే బాగుండేదేమో వదిన. మిమ్మల్నిలా ఒంటరిగా వదిలేసి వెళ్ళడానికి మాకు మనసు రావట్లేదు. ఏమనుకోకు వదిన, ఇలా అంటున్నానని.
5: సరే సావిత్రి, నువ్వేమి ఊరికి వెళుతున్నావు?
8: హైదరాబాద్కి వదిన, అక్కడ మా బంధువుల ఇంట్లో పెద్ద ఫంక్షన్ ఉంది. అన్నయ్య గారు మీరేమీ మాట్లాడేందుకు మైత్రి ఎక్కడ కనిపించవే?
6: అదేం లేదు చెల్లాయ్, ఈరోజు మైత్రి స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ ఉంది. మైత్రి స్కూల్ ఫస్ట్ వస్తుందో లేదో ఆ మీటింగ్లో తెలుస్తుంది. అందులో కాస్త ఉన్న కదా ఉంది.
8: అయ్యో నా మతి మంట మరిచిపోయాను, ఇంట్లో పాలు స్టవ్ మీద ఉంచి ఇలా వచ్చేశాను. మళ్ళీ వస్తాను వదిన గారు.
7: అమ్మా నేను రెడీ, బాగా ఆకలిగా ఉంది.
6: చిట్టి తల్లి టిఫిన్ తినేసి స్కూల్కి వెళ్ళిపో. వెళ్ళిపో అమ్మా, అమ్మను తీసుకొని సాయంత్రం నేను వస్తాను.
7: ఓకే డాడ్, బాయ్ మమ్మీ.
9: ఏంటి మైత్రి ఈరోజు లేట్ అయింది?
7: సారీ సార్, ఏం జరిగిందంటే.
9: సర్లే, ఈరోజు పేరెంట్స్ మీటింగ్కి మీ అమ్మా నాన్న వస్తున్నారుగా.
7: ఎస్ సార్.
9: ఓకే డియర్ స్టూడెంట్, నేను చెప్పిన పాఠం రివిజన్ చేసుకోండి.
7: ఎక్స్క్యూజ్ మీ సార్, నేను హెడ్ మాస్టర్ గారిని కలిసి వస్తాను, పర్మిషన్ ఇవ్వండి సార్.
9: ఓకే, తొందరగా వచ్చేయమ్మా.
7: ప్లీజ్ మే ఐ కమ్ ఇన్ సార్?
10: కమ్ ఇన్ మైత్రి.
7: థ్యాంక్ యూ సార్, మీ మాట తప్పకుండా నిలబెట్టుకుంటాను.
9: ఓకే, తొందరగా వచ్చేయమ్మా.
7: ప్లీజ్ మే ఐ కమ్ ఇన్ సార్?
10: మైత్రి, కమ్ ఇన్ మైత్రి. ఏంటి ఇలా వచ్చావు? అవును, నీకు గుడ్ న్యూస్, నువ్వే స్కూల్కి ఫస్ట్ వచ్చావు. కంగ్రాచులేషన్స్, బాగా చదివి మన స్కూల్కి మీ అమ్మానాన్నలకి మంచి పేరు తెచ్చావు. నీలాంటి కూతురు ఉండటం మీ అమ్మానాన్నల అదృష్టం. నువ్వు ఇలాగే చదివి ఫ్యూచర్లో మంచి పొజిషన్కి రావాలి. మరి కీప్ ఇట్ అప్ మైత్రి.
7: థ్యాంక్ యూ సార్, మీ మాట తప్పకుండా నిలబెట్టుకుంటాను.
10: వెల్కమ్ పద్మావతి వెంకట్రావు గారు. మీటింగ్ సాయంత్రం కదా, అప్పుడే వచ్చేశారు. ఈవిడెవరు?
11: నేనా పెద్దసారి, నా పేరు సావిత్రి, నేను పక్కింట్లో ఉంటాను.
10: ఇలా కూర్చోండి అమ్మా. మైత్రి, నువ్వు వెళ్ళి మీ క్లాస్ టీచర్ని తీసుకురావమ్మా.
7: అలాగే సార్.
10: చూడండి వెంకట్రావయ్య గారు, మీ కూతురు చదువులో బాగా రాణిస్తోంది. మీ కూతురిని చూసి చాలామంది పిల్లలందరూ చదవడానికి ట్రై చేస్తున్నారు.
9: సార్ రమ్మన్నారట?
10: ఎస్ మిస్టర్ నరేందర్.
9: చెప్పండి సార్.
10: ఏం లేదు, మైత్రి మనలో ఏదో గురించి విషయం మాట్లాడాలనుకుంటుందట.
7: నా విజయంలో మీరు కూడా ఉన్నారు, మీరంతా ఉన్నారు. మీరు ప్రోత్సహించడం వల్లే నా ఈ ర్యాంకు వచ్చింది. అర్థం చేసుకునే అమ్మ నాన్న, అన్ని పాఠాలు అర్థమయ్యేలా చెప్పే మా మాస్టర్ ఉండటం నా అదృష్టం. ఈరోజు నాకు ఇవ్వబోయే గిఫ్ట్ హెడ్ మాస్టర్ అండ్ నా పేరెంట్స్ చేతుల మీద తీసుకుంటాను. ఏమంటారు అమ్మా నాన్న?
12: మా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటాయమ్మా.
7: మీరు కూడా మాస్టారు.
1: తను సంగీత సాధన చేస్తూ తన చక్కని గాత్రంతో మరో పాటను మన ముందు ఆలపించడానికి సిద్ధంగా ఉంది ముక్క సాయి అక్షయ.
13: చరితలోని సార

మాతరం, వందే మాతరం అంటోంది మాతరం. అరవింద వివేకానంద రామకృష్ణ దయానంద సమర్థుల సందేశం వందే మాతరం. సమర్థుల సందేశం వందే మాతరం. ఛత్రపతి నేతాజీ సావర్కరు తానాజీ రాణారత్నపు శౌర్యం.

0: Materem. మీరు ఇంతవరకు బాల్కొండ మండలంలోని జిల్లా పరిషత్
1: ఉన్నత పాఠశాల బాల్కొండ విద్యార్థుల కదంబ కార్యక్రమం విన్నారు. ఇప్పుడు ఓ పాట విందాం.

తూనే రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం

హృదయ రాగాలు కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా విందాం బిచ్చగాడు. ఈ చిత్రం నుంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ నాగారం నుంచి రామగిరి, శ్రీకాంత్, గౌతమి, ధనుష రిక్వెస్ట్ పంపించారు. కార్యక్రమంలో మొదటి పాటగా ఆ పాట ఇప్పుడు విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: మాతృత్వం ఒక మధురమైన వరం.
3: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
2: సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత,
2: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
3: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344.
5: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్.
6: ఆస్తమా, అలర్జీ, గ్లకోమా, రెటీనా కంటి సమస్యలు,
5: ఎముకలు, కీళ్లు, కిడ్నీ, వెన్నుముక, నరాల సమస్యలకు,
6: క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేసులకు
5: ఆర్పీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
6: ద్వారకానగర్, నిజామాబాద్.
5: సెల్ 9032323258.

0: డాక్టర్ వినోద్ పవార్ దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
1: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: సెల్ 9440004837.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలీ ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 9922-7979. నిర్మల్ వండర్లాండ్.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
0: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిలవాడి, నిజామాబాద్.
3: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఆయుధం ఈ చిత్రం నుంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ నిజామాబాద్ జిల్లా పోతంగల్ నుంచి తోట సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోష్ని మా కోసం ఈ పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండానండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, మేము ఎంజాయ్ చేయండి.

0: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
4: చిక్కుకుంది.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
8: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి కోకిలమ్మ ఈ చిత్రంలోని పాటను మాకోసం వినిపించండి అంటూ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం పెద్దాపురం గ్రామం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా గారు ఈ పాటని కోరుతున్నారు. పి సుశీల గానం చేసింది ఈ పాట.

0: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అది చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
1: ఆర్బీఐ అంటుంది
0: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
3: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
4: శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ఇప్పుడు వినండి కిల్లర్. ఈ చిత్రం నుంచి పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రేవణపల్లి నుంచి వేణమ్మ పద్మశాలి బాలయ్యబాబు రిక్వెస్ట్ పంపించారు ఈ పాటను మా కోసం ప్రసారం చేయండి అంటూ. పాట వచ్చేసింది, వినండి.
5: ఉక్కిరి బిక్కిరి చక్కిరి గింతల కిల్లర్, మిసుకు నచ్చిన కిసుల గిచ్చుడు లవ్వర్.

0: నీకు నచ్చిన కిసుల గిచ్చుడు లవ్వ.
1: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు స్వాతి కిరణం చిత్రం నుంచి కొండ కోనల్లో అనే పాటని ప్రసారం చేయండి అంటూ హైదరాబాద్ వనస్థలిపురం నుంచి దోర్మాల రేణుక, బాలాజీ, బద్రీహరిణి, లోకేష్, సాయి, కృప వీరు రిక్వెస్ట్ పంపించారు. వారి కోసం వచ్చేసింది పాట.

0: హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగుల కామరా
2: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: శ్రోతలకు ఒక గమనిక, ఈ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు మీరు వినవచ్చు. గమనిక విన్నారు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: శ్రోతలకు మరొక గమనిక. ఈ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 7:30 మనోరమా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ డి రమాదేవి గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 10వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రోతలు వినవచ్చు. గమనిక విన్నారు.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
4: మాతృత్వం ఒక మధురమైన వరం.
5: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
4: సంప్రదించండి
5: డాక్టర్ బండారి సుజాత,
4: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
5: ఖలీల్ వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344.
1: ప్రకటన అనంతరం హృదయ రాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు వినండి దళపతి. ఈ చిత్రంలో నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ వీరు ఇందల్వాయి నుంచి మంగళి రవీందర్, అశ్విని, గీతాంజలి, మధుశ్రీ రిక్వెస్ట్ పంపించారు. అలాగే ప్రతిరోజు ఉదయం 6:10 ప్రసారమయ్యే భక్తి గీతాలు, అలాగే సూక్తి సుధ ద్వారా మంచి విషయాలను తెలియజేస్తున్నారు. అందుకు ఎఫ్ఎం నిజామాబాద్ స్టేషన్ డైరెక్టర్ గారికి, సిబ్బంది అందరికి కూడా ధన్యవాదాలంటూ వారి అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేశారు. మీకు మా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అడిగిన పాటని ప్రసారం చేస్తున్నాం, వినండి.

0: శ్రోతులకు ఒక గమనిక. ఈ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 7:58 డాక్టర్ సీని నాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎత్తుపళ్లు, మంకరపళ్లకు ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్ గురించి ప్రముఖ దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీని నాయక్ గారు ఈ కార్యక్రమంలో తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 7:58 ప్రసారమవుతుంది. గమనిక విన్నారు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
0: ఈ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. వివిధ కంటి సమస్యలు, మోతిబిందు, క్యాట్రాక్ట్, రెటీనా సర్జరీ మొదలైన వాటి గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల్ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 7:30 శ్రోతలు వినవచ్చు. గమనిక విన్నారు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా

0: వైద్యరంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హృదయరాగాలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇప్పుడు వినండి ఖైదీ నంబర్ 786. ఈ చిత్రంలో నుంచి పాఠం ప్రసారం చేయండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిత్విక్ వీరంతా కూడా ఈ పాటను వినిపించండి అంటూ రిక్వెస్ట్ పంపించారు. వీరడిగిన పాట ఇప్పుడు విందాము.

శ్రోతులకు ఒక గమనిక. రేపు ఉదయం 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. బీపీ, షుగర్, థైరాయిడ్, ఇంకా వివిధ హార్మోన్ల లోపాల వల్ల వచ్చే సమస్యల గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు సూచనలు ఇస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8:30 ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. శ్రోతలు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు వినండి, రాజ్ కుమార్ చిత్రంలో నుంచి పాటను ప్రసారం చేయండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి దివాకర్, విమల, యష్ణ, రచన, యశ్వంత్, వివేక్ రిక్వెస్ట్ పంపించారు. తప్పకుండానండి, మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.

శ్రోతలకు ఒక గమనిక. రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 8 గంటలకు ప్రసారమవుతుంది. గమనిక విన్నారు. అలాగే రేపు ఉదయం 7:30కు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం కూడా ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలో షుగర్ వ్యాధి రావడానికి గల కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. ఈ కార్యక్రమాన్ని శ్రోతలు రేపు ఉదయం 7:30కు వినవచ్చు. గమనిక విన్నారు. హృదయ రాగాలు కార్యక్రమంలో ఇప్పుడు నుండి న్యాయం కావాలి ఈ చిత్రం నుంచి పాఠం ప్రసారం చేయండి అంటూ నిజామాబాద్ జిల్లా ఆర్ఆర్ చౌరస్తా నుంచి రాజు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాజ్, సుచిత్ర రిక్వెస్ట్ పంపించారు. వారి కోసం ఈ పాఠం.

0: అవునండి మాకు తెలుసు.
1: ఇద్దరము పడుచు వారము.
0: అవును అయితే
1: అమ్మొత్తాడే మొదటి వారము.
0: ఇదిగో
1: అందించు కాస్త అందము.
0: అది మాత్రం కుదరదు.

0: ఆడవారము.
1: సర్టెన్లీ మేడం.
0: ఎంతైనా ఆడవారము.
1: ఆఫ్ కోర్స్ అది నాకు బాగా తెలుసు.
0: పెళ్ళాడే ప్రేమ వారము.
1: అలా అన్నారు ఎంత బాగుంది చెప్పండి.
0: అందాక మనకు దూరము.
1: అది మాత్రం కుదిరి చావుదే.
0: అయ్యా.

కార్యక్రమంలో చివరిగా విందాం గుడిమో శంకర్ చిత్రంలోని పాట. ఈ పాటను ప్రసారం చేయండి అంటూ నిర్మల్ జిల్లా నర్సాపూర్ నుంచి ప్రవీణ్ కుమార్, శ్రీలత, శ్రీలేఖ రిక్వెస్ట్ పంపించారు. కార్యక్రమంలో చివరి పాటగా ఈ పాట విందాం.

శ్రోతలు ఇంతవరకు హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరుకున్న సినీ గీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 10 గంటలుగా వస్తుంది. కొద్ది క్షణాల్లో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మల్కజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అంతర్జాతీయ ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ మన దేశంలో ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే అత్యంత తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని పెట్రోలియం సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 8వ తేదీన 15వ తేదీన రద్దు చేసినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలియజేశారు. తిరిగి ఈ నెల 22వ తేదీ నుంచి ఈ కార్యక్రమం యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు. వేసవి రద్దుని దృష్టిలో ఉంచుకుని బిలాస్పూర్ బెంగళూరు వయా సికింద్రాబాద్ మార్గంలో ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైలు ఈ నెల 12వ తేదీన బిలాస్పూర్ నుంచి బయలుదేరి శనివారం రాత్రికి బెంగళూరుకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలియజేసింది. ఈ నెల 8వ తేదీ రాత్రి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభం కానున్న చేప ప్రసాదం పంపిణీకి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. చేప ప్రసాదం తీసుకునేందుకు వచ్చేవారి కోసం 124 ఆర్టీసీ ప్రత్యేక బస్సులను వివిధ ప్రాంతాల నుంచి నడుపుతారు. ఈ నెల 20వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తారు. ఈ లోక్ అదాలత్లో రాజీకి అనువైన క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, పెండింగ్ ట్రాఫిక్ చలానాలను పరిష్కరించుకోవచ్చు. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవా ప్రసారోత్సవాల సందర్బంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం గగన విజయం పేరుతో విశేష అష్టావధారణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లి సూరవనం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో ప్రస్తుతం జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అడ్రస్ AIRNews_HVDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి సమయం 10:03. ఇప్పుడు వినండి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం జలపాతం నాటకం. రచన ఎద్దనపూడి సులోచనారాణి, రేడియో అనుసరణ శ్రీ పి శేషబాబు, నిర్వహణ శ్రీమతి వి రతన్ ప్రసాద్.

జలపాతం నాటకం. శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి నవలకు రేడియో అనుసరణ శ్రీ పీసపాటి శేషుబాబు. నిర్వహణ శ్రీమతి వి. రతన్ ప్రసాద్. ఇందులో పాత్రలు, పాత్రధారులు: భావన్నారాయణ కాశీనాథ్ తాత, తిరుమలరావు బి. అమరేంద్ర, అనిరుద్ధ్ టివిఏఎస్ శర్మ, సమీర ఎన్బి రాజేశ్వరి, సేఫాలి టి. పుష్ప, లక్ష్మి భారతలక్ష్మి, బాలసరస్వతి సుందరీరావు, సుమిత్రమ్మ టి. బాలా త్రిపుర సుందరి, ఇన్స్పెక్టర్ ఎస్. నాగేశ్వరరావు. వినండి జలపాతం నాటకం.

0: హలో, ఎవరు ఎవరు కావాలండి? అనిరుద్ధ ఇక్కడుండరు, మా పక్కింట్లో ఉంటున్నారు. అతనికి వాళ్ళ పెళ్ళి, ఆ హడావుడిలో ఉన్నారు. అర్జెంటా? సరే, పిలుస్తాను, లైన్లో ఉండండి. సీను, సీను, కాస్త పక్కింట్లో అనిరుద్ధ ఆయనకి ఫోన్ వచ్చిందని చెప్పు. అర్జెంటుగా మాట్లాడట, లైన్లో ఉన్నారని చెప్పు. రండి. అనిరుద్ధ్ మీరే అనుకుంటాను. మీరంతా మ్యారేజ్ హడావిడిలో ఉన్నారని చెప్పాను, అయినా వినలేదు. అర్జెంటుగా మాట్లాడాలంటాను కబురు పెట్టాను.
1: ఇట్స్ ఆల్ రైట్. హలో, ఎస్, అనిరుద్ధ్ స్పీకింగ్. ఏమిటి? ఇంకా కొన్ని గంటల్లో జరగబోయే నా పెళ్లి ఆపటమా? ఇంపాసిబుల్. పెళ్లి వారింటికి మేము వెళ్ళబోతున్నామండి. నోను, నా వల్ల కాదు. పెళ్లి ఆగిపోతే రెండు కుటుంబాల గౌరవం, ఆ అమ్మాయి జీవితం. నో నో, వీల్లేదు. కాస్త నా మాట వినండి ప్లీజ్. ఓకే ఓకే, వస్తాను. ఎక్కడికి? ప్యారిస్ హోటలా? రూమ్ నెంబర్ ఎంత? ఓకే ఓకే, వెంటనే బయలుదేరి వస్తాను. చిచి, రాక్షసుడు.
0: ఎవరినండి రాక్షసుడు అంటున్నారు?
1: ఇంకెవరు, ఆ ఫోన్లో మాట్లాడిన దుర్మార్గుడు. అవును, నేను ఫోన్లో మాట్లాడుతుంటే అంతా విన్నారా?
0: వినాలని కాకపోయినా మీరంత గట్టిగా మాట్లాడితే వినపడకుండా ఉంటుందా చెప్పండి.
1: ఐఎమ్ సారీ, ఒక చిన్న అభ్యర్థన.
0: ఏంటి?
1: నాకు ఫోన్ వచ్చినట్లు కానీ, నేను ఇప్పుడు మాట్లాడిన మాటలు కానీ మీరు మా వాళ్ళకి చెప్పనని దయచేసి నాకు మాట ఇవ్వాలి.
0: అవసరం నాకేంటండి? అయినా అది అంత రహస్యమా?
1: రహస్యమేనండి, ఎవరికి తెలియకూడదు. మీరు హెల్ప్ చేస్తే నాకెంతో ఉపకారం చేసిన వారు అవుతారు.
0: అబద్ధం ఆడటం నాకు నచ్చదు. అసలు ఇదంతా ఏంటి?
1: ఈ ఫోను రాగానే నన్ను పిలవకుండా లేనని చెప్పి ఉంటే కొన్ని గంటల్లో జరగబోయే నా పెళ్లి ఆగిపోకుండా ఉండేది. అందుకు కారణం మీరు అనను, కానీ విధిని ఎదిరించడం ఎవరి వల్ల అవుతుందిలేండి. కానీ ఈ ఫోను సంగతి నా కోసం రహస్యంగా ఉంచగలిగితే మీకు ఎంతో రుణపడి ఉంటాను.
0: అక్కర్లేదు.
1: ప్లీజ్ చూడండి, ఇది మా కుటుంబ సమస్య, కొన్ని మీరు అబద్ధం ఆడద్దు. ఎవరైనా అడిగితే మీకేమీ తెలియదు అనండి చాలు.
0: అది మాత్రం అసత్యం కదా?
1: ప్రాణం మీదకి వచ్చినప్పుడు అబద్ధం చెప్పడం తప్పు కాదండి. మీరే కనుక నిజం చెప్తే డొంకంతా కదిలి మా ఇంటిలిపాది ఆపదల పాలవుతుంది.
0: ఎందుకని?
1: అవన్నీ చెప్పలేను ఇప్పుడు. ప్లీజ్, వీలున్నప్పుడు తప్పకుండా వివరాలు చెప్తాను. నాకు ఇప్పుడు టైం లేదండి. వస్తానండి, వస్తాను.
0: అరే, విచిత్రంగా ఉంది ఇతను వ్యవహారం చూస్తుంటే.
2: హలో, కమాన్ బాయ్, నువ్వు వస్తావని నాకు తెలుసు, కానీ ఇంత త్వరగా వస్తావనుకోలేదు.
1: చెప్పండి, నన్ను ఎందుకు రమ్మన్నారు?
2: ముందర కూర్చోవయ్యా.
1: తిరుమలరావు గారు, మీరు ఇలా ఎయిర్ కండిషన్ గదిలో కూర్చొని జరగబోయే పెళ్లి ఆపించి ఎంత పాపాన్ని మూట కట్టుకుంటున్నారో తెలుసా?
2: పాపం అనిరుద్ధ్, నాకిష్టమైనవి చేయడం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. నీ పెళ్లి ఎందుకు ఆగిపోవాలో ఫోన్లోనే చెప్పానుగా. ఈ హోటల్కి ఇంకా అనేక వ్యాపారాలకి అధిపతిని నేను. ఇక్కడ నుంచే ఏ పనైనా చేస్తూ ఉంటాను, అనుకున్నది సాధిస్తాను. నుంచునే ఉన్నావు, ముందు కూర్చో.
1: అవసరం లేదు, ముందు ఆ కాగితాలు ఫోటోలు ఇవ్వండి, నేను వెళ్ళాలి.
2: ఇస్తాను, కానీ మరికొన్ని గంటల్లో నీకు ప్రతిభకి జరగబోయే పెళ్లి ఆగిపోవాలి. ఆ ముహూర్తం దాటిపోయేందుకే నిన్ను పిలిచింది, తొందరపడకు.

0: నా పెళ్లి ఆగిపోవటమేనా మీకు కావాల్సింది?
1: అదొక్కటే కాదు, రెండో కోరిక కూడా ఉంది, చెప్తాను. అదిగో అందాల బొమ్మ, విద్యుల్లత లాంటి మెరుపు తీగ నా మేనకోడలు సేఫాలి.
2: హలో అంకుల్. ఓ సారీ, మీరు గెస్ట్ తో ఉన్నారని చూడక.
1: పర్వాలేదు. ఇతను అనిరుద్ధ్, బ్యాంక్ లో పనిచేస్తున్నాడు. సీమిస్టర్ అనిరుద్ధ్, సెఫాలి అంటే నాకు ప్రాణం. నా కంపెనీలన్నింటికి ఈమె యజమానురాలు, నా ఆస్తికి వారసురాలు. నేను సెఫాలి బిజినెస్ కాన్ఫరెన్స్ కు వెళ్తున్నావు, రాత్రి వచ్చేసరికి ఆలస్యం కావచ్చు. నువ్వు ఈ హోటల్లోనే ఉండి కావలసినవన్నీ ఆర్డర్ చేసి తెప్పించుకో, డోంట్ హెసిటేట్.
0: మరి ఆ కాగితాలు ఫోటోలు?
1: ఏ వ్యాపారంలోనూ లావాదేవీలు త్వరగా తేలవని తెలుసుగా. అవతల నాకు ఆలస్యం అవుతే లక్షల నష్టం. పద సెఫాలి. వన్ మోర్ థింగ్, ఈ గది తలుపులు తీసే ఉంటాయి, నువ్వు వేసుకుంటే తప్ప. నీ మకాం కొన్నాళ్ల పాటు ఈ పక్క గదిలో ఏర్పాటు చేశాను, అందుకు నువ్వు ఎలాగూ కాదనలేవని నాకు తెలుసు.
0: అంటే నన్ను బంధించి ఉంచుతారా కాగితాలు ఫోటోలు ఇవ్వకుండా?
1: ఇందాకే చెప్పాను, నాకిష్టమైనవి చెయ్యడం నా అలవాటు అని. అవసరం నీది, అవకాశం నాది, వాదనలకి టైం లేదు. పదమ్మ సెఫాలి.
3: అనిరుద్ధ్ ఇల్లు విడిచి వారమైంది. అనుకున్న ముహూర్తం కన్నా 2 గంటల ముందుగా బయటికి వెళ్ళినవాడు
4: మళ్ళీ కంటికి కనిపించలేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కదా, నా బిడ్డ ఏది చెప్పకుండా.
1: నీకెన్నిసార్లు చెప్పాను ఈ వారం రోజుల్లో సుమిత్ర?
4: ఏ సంగతి అండి?
1: అదే వాడి సంగతి, అనిరుద్ధ్ గురించి. నా ఎదురు మాట్లాడొద్దని నీకెన్నో సార్లు చెప్పాను.
4: చెప్పారు చెప్పారండి, కానీ ఏ కారణం వల్ల వాడు పెళ్లి పందిరిలోంచి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవాల్సి వచ్చిందో, అసలు వాడేమయ్యాడో తెలియక.
1: అక్కర్లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వాడెక్కడో చక్కగా ఉండే ఉంటాడు, కానీ వాడు చేసిన పని వల్ల మన పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోయా లేదా? వాడి పుణ్యం అని మన బ్రతుకులు రోడ్లు పడ్డాయి. నలుగురు అనే మాటలకి తలెత్తుకోలేకపోతున్నాను. ఎక్కడ తగలబడ్డాడో ఆ నీచుడు.
4: అమ్మా అమ్మా, అడిగో అనిరుద్ధ్ అన్నయ్య వచ్చేసాడమ్మా. అన్నయ్య, ఎక్కడికి వెళ్ళావన్నయ్యా?
5: ఏరా ఏరా అనిరుద్ధ్, ఇన్నాళ్ళు ఎక్కడున్నారా? అసలు ఇల్లు విడిచి ఎందుకు వెళ్ళిపోయావు?
1: నోరు మూస్తావా లేదా సుమిత్ర? ఏరా ఏరా అనిరుద్ధ్, ఎందుకు వచ్చావురా? ఏ ధైర్యంతో ఇంట్లో అడుగు పెట్టావు? ఎంత మోసం, ఎంత దగా చేశావురా? ఒరే, నిన్ను ఏం చెయ్యాలంటే.
4: ఏమండి ఏమండి, వాడిని వదలండి, చంపేస్తారా?
6: నానా వదలండి. ఏమిటి నానా? అన్నయ్యని వదిలిపెట్టండి.
1: వీని నిట్టనిల్లు నా చీల్చి పారేస్తేనే గాని నాకు మనశ్శాంతి ఉండదు. ఈ దరిద్రుడి మూలంగా 2 కుటుంబాలు సర్వనాశనం అయ్యాయి. నాకింత తలవంపులు, అవమానం తేవడానికి వీడికి నేను ఏం ద్రోహం చేశాను? చెప్పమను, నీ కొడుకుని చెప్పమను సుమిత్ర.
4: చెప్పరా చెప్పరా అనిరుద్ధ్, అసలు ఏం జరిగిందో చెప్పి. మా అందరి గుండెల్లో రగిల్చిన చిచ్చు ఆర్పరా నాయన.
6: అన్నయ్య, మేమంతా నీ వాళ్ళం. నీకు ఏ కష్టం వచ్చినా మేము అర్థం చేసుకుంటామన్నయ్య. అకస్మాత్తుగా ఇల్లు విడిచి ఎందుకు వెళ్ళిపోయావో చెప్పు అన్నయ్య, చెప్పు.
7: చెల్లాయి, అది నా స్వంత విషయం, నేనెవరికి ఏది చెప్పలేనమ్మా.
1: అయితే మళ్ళీ ఎందుకు వచ్చావురా?
7: ఏం నాన్న, ఎందుకు రాకూడదు? నేను రాకుండా తప్పు ఏది చేయలేదు.
1: చెయ్యలేదా? ఏరా, పీటల దాకా వచ్చిన కూతురు పెళ్లి ఆగిపోయినందుకు ఓ కన్న తండ్రి గుండె ఆగిపోయి ప్రాణాలు విడిచాడు. ఏ కారణమో చెప్పలేనంత రహస్యం నీలో దాచుకుని నువ్వు తేలిగ్గా తిరగలుగుతున్నావురా? మేము కావలసిన వాళ్ళకి సమాధానాలు చెప్పలేక కుళ్ళి కుళ్ళి చస్తున్నావురా. ఈ ఇంటి పరువు నిలబెట్టలేని నువ్వు పోరా, పో, ఎక్కడికైనా పో, నాకంటే కనిపించకు, వెళ్ళు.
7: నాన్న,
1: అలా పిలవకు నా భ్రష్టుడా, గెట్ అవుట్. నా కంటికి కనిపించకు, పోరా, పో, ఎక్కడికైనా వెళ్ళు. ఎక్కడికైనా వెళ్ళి నువ్వెవరో తెలియకుండా చావురా, చావు.
4: ఏమండి ఏం మాటలండి అవి? వెళ్ళిపోరా బాబు, వెళ్ళిపో. కాసేపు ఉంటే మీ నాన్న నిన్ను బ్రతకనివ్వరా నాయన, బ్రతకనివ్వరు.
7: వెళుతున్నానమ్మా, మీరు కోరినట్లుగా ఇంకెప్పుడూ రాను, కానీ ఈ ఊళ్ళోనే ఉంటాను. వెళ్ళొస్తానమ్మా, వస్తాను లక్ష్మి.
4: వెళ్ళిపోయాడమ్మా, అన్నయ్య వెళ్ళిపోయాడు.
8: సమీర్ గారు, సమీర్ గారు, మిమ్మల్ని ప్లీజ్. సమీర్ గారు,
9: ఎవరు?
8: నేనండి అనిరుద్ధ్ని.

0: ఆగండి, దయచేసి వెళ్ళిపోకండి. ఒక్క మాట విని వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి.
1: నాకు అవతల చాలా పని ఉంది. అదే కాక ముక్కు మొహం ఎరగనే స్ట్రెంజర్తో నాకేం పని?
0: అదేమిటి, నన్ను గుర్తుపట్టలేదా? అయితే
1: పెళ్ళింటి నుంచి పారిపోయి పెళ్లి కూతురు తండ్రి చావుకి కర్త అయిన మీరు, మీ ఇంట్లో వాళ్ళందరినీ చావమని బజార్లో పెట్టుకుని తిరిగే మనిషిని గుర్తించాను కాబట్టి మీతో మాట్లాడడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను.
0: మీరు అన్నవన్నీ కాదనను, కానీ ఏదో కారణం లేకుండా చదువు సంస్కారం ఉండి బ్యాంకు ఉద్యోగైన నేను ఇలా ప్రవర్తిస్తున్నాను అంటే అందుకు సమాధానం చెప్పలేని పరిస్థితి. ప్లీజ్, నేను చెప్పేది కాస్త వినమని.
1: అక్కర్లేదు, వినే అవసరం నాకు లేదు.
0: ఉంది, చాలా ఉందండి. అవసరం మీకు ఉందండి సమీర్ గారు, మీకు ఉద్యోగం అవసరం ఉంది కదూ, చెప్పండి.
1: అయితే అందుకోసం నన్ను ఇలా రోడ్డు మీద ఆపారా?
0: లేదు, కాస్త నిదానంగా మాట్లాడుకోవడానికి. మీరు ఒప్పుకుంటే అదిగో ఆ కనపడే హోటల్లో కూర్చొని విషయాలు వివరంగా చెప్పుకోవచ్చు. దయచేసి కాదనకండి.
1: అసలు మీరు చెప్పేది ఏంటి?
0: మొన్న భవానీ ఎంపోరియంలో సేల్స్ గర్ల్ ఇంటర్వ్యూకి వెళ్ళారు కదా మీరు?
1: వెళ్ళాను. అయితే
0: మీతో పాటు ఆరుగురు ఇంటర్వ్యూకి వచ్చారు, ఉన్నది ఒక్కటే ఖాళీ, అవునా?
1: అవును. అయితే
0: మీ అయితేకి సమాధానం హోటల్లో తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. చూడండి, రోడ్డు మీద నలుగురు మనల్ని విచిత్రంగా చూస్తున్నారు. ప్లీజ్ పదండి. కూర్చోండి. ఎంపోరియంలో నెలకి 1400 జీతం, బస్సు పాసు వాళ్లే ఇస్తారు, బోనస్సు సెలవులు అవి ఉంటాయి. మీకు ఆ ఉద్యోగం ఇష్టమేనా?
1: ఇష్టమే, ఉద్యోగం వస్తాయి, కానీ రావద్దు.
0: అది మీకు వచ్చేలా చూస్తా.
1: సర్లేండి.
0: ఆ ఎంపోరియం ప్రొప్రైటరు నా ఫ్రెండేలేండి, మీకు ఆ ఉద్యోగం తప్పకుండా ఇప్పిస్తా, కానీ ఒక షరతు మీద.
1: షరతా?
0: అవును. మీ ఇల్లు మా ఇంటి పక్కనే ఉంది కదూ.
1: ఉంటే ఏదైనా దొంగతనం చేయాలా?
0: లేవులేండి, మా చెల్లెలు లక్ష్మితో స్నేహం చేయాలి. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు డబ్బు అప్పుగా మీరు ఇస్తూ ఉండాలి. ఆ డబ్బు నేనే ఇస్తానులేండి.
1: వాళ్ళకి మీరే ఎందుకు ఇవ్వకూడదు?
0: ఆ గుమ్మం ఎక్కవద్దని మా నాన్న ఆంక్ష విధించాడు. అంతేకాదు, నేను ఇస్తున్నానని కనుక వాళ్ళకి తెలిస్తే అసలు తీసుకోరు. అందుకే మీ ద్వారా పరోక్షంగా వాళ్ళని ఆదుకోవాలని.
1: ఎందుకు మిసుగులు వ్యవహారాలు? మీరెందుకులే అజ్ఞాతంగా బ్రతకాల్సి వస్తుందో చెప్పేస్తే అసలు గొడవే ఉండదుగా.
0: చెప్పలేను, ఒక భయంకర వలయంలో ఇరుక్కొని అందులోంచి బయటపడలేకపోతున్నాను. అది కనుక అలరి పెట్టుకుంటే మా ఇంట్లో ఏ ఒక్కరూ మిగలకుండా ఆత్మహత్య చేసుకుంటారు. అందుకే ఆ విషయాన్ని ఛేదించడానికి నాకు కొంత సమయం కావాలి, అలాగే మా వాళ్ళ క్షేమం కూడా మీ ద్వారా కావాలి. ప్లీజ్ ఈ సహాయం చేయరు?
1: చెప్పండి.
0: మా ఇంట్లో వాళ్ళ సంగతులు కష్టసుఖాలు నాకు తెలుపుతూ ఉండాలి. ఇంతకన్నా మీ మీద భారం వేయలేండి. కనీసం ఒక అనాథగా అనుకుని.
1: అరే, అంత మాట అనవసరం, ప్రయత్నిస్తాను.
0: అందుకు మీకెంతో రుణపడి ఉంటాను. మీరు చేయబోయే ఈ సహాయం విలువ కట్టలేనంత నాకు. మా కుటుంబం పరిస్థితి ఏ స్థితిలో ఉందో ఈపాటికి మీరు గ్రహించే ఉంటారు. ఈ ఒక్క సహాయం చేస్తే
1: తప్పకుండా చేస్తాను.
0: మా ఇంట్లో వాళ్ళ గురించి, వాళ్ళ మనస్తత్వాల గురించి చెప్తాను. అందువల్ల మీ పని చాలా సులువవుతుంది. ముఖ్యంగా లక్ష్మితో మీరు సన్నిహితులు కావడం చాలా అవసరం.
1: ప్రయత్నిస్తాను.
0: ఎంపోరియంలో రేపటి నుంచే చేరండి. ఇదిగో మీ ఉద్యోగానికి ఆర్డర్.
1: ఆర్డర్?
0: బేరర్, 2 స్వీట్స్ పట్టుకురా.
1: సారీ, నేను స్వీట్స్ తిననండి.
0: మీరు తినకపోతే 2 నేనే తినేస్తానులేండి. ఎందుకో తెలుసా? 1 మీకు ఉద్యోగం వచ్చినందుకు, 2 మనం స్నేహితులమైనందుకు, 3 నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం లేండి.

0: మీరు అన్ని నీళ్లు మాని ఎన్నాళ్ళు ఇలా ఉంటారండి?
1: చావు ఎప్పుడు వస్తుందో అప్పటిదాకా.
0: అవును, మీరు ఇలా ఉపవాసాలు చేస్తే మనకు వచ్చిన మచ్చ మార్చిపోతుందా? అనురుద్ధికి బుద్ధి వస్తుందా?
1: లేదు, వాడికి రాదు. నీ కొడుకు పెళ్లి పందిట్లోంచి వెళ్లిపోయిన క్షణం నుంచే మనం చచ్చిపోయాము, మనం చచ్చిపోయాం. ఆనాటి నుంచే ఈ శరీరం అవమానాలతో కృషించి నశించిపోయింది. మిగిలింది ఇక చావు ఒక్కటే.
0: ఫలితం ఫలితం ఏమిటి? మీరు ఇలా కృషించిపోతే మేమంతా ఏం కావాలండి? మేమంతా ఏం కావాలి? వాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియకుండా ఉంది. అసలు కొంపక ఏదో శనిపట్టు పీడుస్తోందండి.
2: నాన్నగారు, అన్నయ్య చేసిన పనికి అన్నమ్మ అని మిమ్మల్ని శిక్షించడమా మీ ఉద్దేశం? అన్నయ్య ఎటూ దూరమయ్యాడు, మీరు కూడా దూరమైతే మేమేం కావాలి నాన్నగారు?
1: కాదమ్మా, కాదు. అమ్మా లక్ష్మి, మనిషి కొన్ని సిద్ధాంతాలకు కట్టుబడి తన మనుగడ తన వారి జీవితాలను నడిపిస్తాడు. మీ అన్నయ్య చేసిన ఒక్క తప్పిదం ఈ ఇంటిని మనల్ని సమాజంలో నవ్వులు పాలన చేసింది. నవ్వులు పాలు చేసిందమ్మా.
2: నాన్నగారు,
1: అంతేకాదు, నీ పెళ్లి జరగడానికి కూడా ఒక అవరోధంగా నిలిచాడు ఆ దుర్మార్గుడు.
0: ఇలా తిండి మాని ఆకలితో చావడంగా నా కాస్త విషంతా. అందరం ఒక్కసారే చచ్చిపోదామండి, ఒక్కసారే చచ్చిపోదాం.
2: చివరికి అదేనమ్మా మనకి మిగిలేది. సమీర గారా, ఏం కావాలండి?
3: ఈ లేసు మీరలిందేనా? ఎంత బాగుందో
2: చూడండి. ఎంతసేపు మా మాటలు వినే ఉంటారు, అవన్నీ వినాలని, ఈ ఇంటి గుట్టు రట్టు చేయాలనిగా ఇక్కడ నిలబడింది.
3: లక్ష్మి,
2: దయచేసి మరెప్పుడు రాకండి, వెళ్ళండి.

0: లక్ష్మి, లక్ష్మి గారు, ఇటు ఇటు. నేను ఎవరు? సమీరని. కాస్త ఆగండి. ఇంటికేనా? అవును. బజార్కి వచ్చారా? అవును. నేను ఇవాళ సెలవు పెట్టాను, అంచేత ఏమి తోచక ఇలా పార్క్కి వచ్చాను. మీరు ఇటు వెళ్ళడం చూసి పిలిచాను.
1: నేను మిమ్మల్ని అడగలేదే ఇక్కడికి ఎందుకు వచ్చారని.
0: అవునవును, కాకపోతే స్నేహం కొద్దీ నేనే చెప్తున్నాను.
1: మనం స్నేహితులమా? ఎప్పటి నుంచి? మనం కలుసుకున్నది వారం కిందట. అప్పుడు అంత స్నేహం ఏర్పడడం విచిత్రం.
0: కావచ్చు, కానీ నేను మీతో స్నేహం కోసం ఎంపర్లాడేందుకు ఒక కారణం ఉంది. చెప్పనా?
1: వినడానికి నాకు అభ్యంతరం లేదు.
0: ఏమీ లేదు. మీ ఇంటి ముందు నుంచి వెళ్ళినప్పుడల్లా మీ గుమ్మానికి ఉన్న కత్తెను అల్లిక నాకెంతో నచ్చింది. ఎలాగైనా అది మీ దగ్గర నేర్చుకోవాలని. ఏదైనా అనుకుంటే నేను చేసేదాకా నిద్రపట్టదు, అందుకని మిమ్మల్ని పలకరిస్తుంటే మీరేమో విసుక్కుంటున్నారు.
1: అరే, అలాగా? ఇది సంగతి అని వచ్చినప్పుడు చెప్పి ఉంటే.
0: ఎక్కడా, నేను రావటం మీ ఇంట్లోనేమో ఏదో వాదించుకుంటూ.
1: సర్లేండి, రేపటి నుంచి అల్లిక నేర్పుతాను. అది నేను మా అన్నయ్య కలిసి వెళ్ళాను. తెల్లవార్లు కూర్చుని ఒక పక్క నుంచి అల్లేశాడు మా అన్నయ్య. మమ్మల్ని ఎవరేమన్నా అంటే కొట్టినంత పని చేసే అన్నయ్య ఈవేళ మా బ్రతుకుని నవ్వుల పనులు చేశాడు.
0: ఏ కారణమూ లేకుండా పెళ్లి పందిట్లోంచి పరారవ్వటం ఆశ్చర్యంగా ఉంది.
1: ఎందుకు చేయాల్సి వచ్చిందో, మాతో చెప్తే బాగుండేది.
0: అలాంటి రోజు రావాలనుకుందాం. అది సరే, ఈ వారపత్రికలు చదువుతారా మీరు?
1: మీరు
0: చదివేశాను, తీసుకొని చదివి ఇవ్వండి. మనం ఇప్పుడు కూడా స్నేహితులం కాలేదా లక్ష్మి?
1: కాదంటే మీకు అల్లిక నేర్పడం కుదరదు. 4 రోజుల్లో నేర్పిస్తాను చూడండి. మీరు ఇంటికేనా?
0: అవును. పదండి, మాట్లాడుకుందు వెళ్దాం.
1: పదండి.
2: హలో అనిరుద్ధ్, గది ఉడుస్తున్నావా? అదేమిటయ్యా, 10 రూపాయలు పారేస్తే పని మనిషి ఊడ్చేదిగా.
3: మీకు లోపలికి వచ్చే ముందు పిలవటం గాని తలుపు తట్టడం గాని చేయాలని తెలియదా?
2: నాకు కాలింగ్ బెల్ నొక్కడం తప్ప మరో అలవాటు లేదు. గుమ్మం పక్కన కాలింగ్ బెల్ కోసం చూస్తే ఏదీ లేకపోవడంతో నేరుగా లోపలికి వచ్చేశాను. అది సరే, హాయిగా దర్జాగా హోటల్లో ఉండవయ్యా అంటే వద్దని ఈ ఎలకర బోన్లో ఇలా గాలి వెలుతురు లేని చోటుకొచ్చావేమిటయ్యా?
3: మీరెంత శ్రీమంతులైనా ఎదుటివారి లేమిని ఎత్తిచూపటం మర్యాద కాదండి.
2: నిజం ఎప్పుడూ నిష్ఠూరంగానే ఉంటుంది. అది సరే, నువ్వు నేను చెప్పిన సంగతి ఆలోచించావా?
3: నాకు ఇష్టం లేదు.
2: అనిరుద్ధ్, సిరిరా మోకాలు నడ్డు పెడుతున్నావు. నువ్వు ఏ ధీమాతో నా మాట కాదంటున్నావు?
3: ప్రపంచంలో ఎవరూ పొందలేనంత సంపద నాకుందని మీతో ఇదివరకే చెప్పాను.
2: సిల్లి, సంపద ఏమిటయ్యా సంపద? ముసలి తండ్రి, తల్లి, చెల్లెలు వీళ్ళేనా?
3: ఆపండి, వాళ్ళ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. అంతేకాదు, నాకు మీకు మధ్య ఉన్న లావాదేవీలో వాళ్ళ ప్రసక్తి రావటం నేను సహించను.
2: సరే సరేనయ్యా, నీ మాటకి విలువ ఇవ్వమంటావు, ఇస్తాను. నువ్వు నా చేతుల్లో ఇరుక్కున్నా నీ కోరికని ఎందుకో అంగీకరించాలనే ఉంటుందయ్యా. చూడు, మన మధ్య ఉన్న డీల్ నీకు గుర్తుంది, అది అమలు పరిచే పద్ధతి చెప్తాను, విను.
3: చెప్పండి.
2: సేఫాలిని పెళ్లి చేసుకోవాలి.
3: అది జరగని పని.
2: ఎందుకని? సేఫాలి నీకు నచ్చలేదా, అందంగా లేదా?
3: ఆ అమ్మాయిని మీ కుట్రల్లో ఇరికించాలని చూస్తున్నా.
2: నోర్మలీ నీతులు చెప్తే కడుపు నిండదు. డబ్బు విలువ నీకేం తెలుసు? ఆల్ఫ్ పర్వతాల సోయగం, నయగరా జలపాతాల సొంపు, స్కై స్క్రాపర్స్ మధ్య నుంచి కారులో సేఫాలి పక్కన ఉండగా అలా వెళ్తుంటే ఓహ్, అది లైఫ్. ఆ పిల్ల ఎవరు? ప్రతిభ. ఏమిస్తుందయ్యా నీకు పిల్లల్ని?

0: హక్కుల్ని తప్ప.
1: మీరు కల్పించే హాయి కన్నా నాకుగా నాకేం కావాలో నాకు తెలుసు. ఎవరు ఎదురు చూడనంత అన్యాయం నా చేత చేయించారు మీరు. కొన్ని గంటల్లో పెళ్లి పీటల మీద కూర్చోవలసిన నేను అక్కడ కాక మీ హోటల్ గదిలో మీ ముందు పడి ఉండేలా గతి కల్పించారు నాకు, అది చాలదా?
0: నేను తలుచుకుంటే ఇది చాలా చిన్న అఫైర్. సేఫాలిని భార్యగా చేసే పట్టుదల సాధించే తెలివి గల బలవంతుణ్ణి అని మర్చిపోకు.
1: ఇవన్నీ వినటం నాకు అలవాటయ్యి మీ బెదిరింపులను సీరియస్ గా తీసుకోవడం మానేసి చాలా రోజులైంది.
0: నీ మొండితనం అంటే నాకు ఎంతో ఇష్టమయ్యా, కానీ సేఫాలిని నీ భార్యగా చెయ్యాలనే మొండితనం నాలోనూ బాగా ఎక్కువ పాలల్లో ఉందిలే. లెట్ అస్ సీ ఎవరు గెలుస్తారో చూద్దాం. చూడు, సాయంత్రం 6 గంటలకి కారు వస్తుంది, నువ్వు వచ్చేసాయి. నువ్వు వస్తావు, వెళ్తున్నా.
1: ఎన్నాళ్ళు ఇలా బెదిరిస్తావులే, ఏదో ఒక రోజున నా చేతికి చిక్కకపోవు, నీ వలయంలోంచి నేను బయటపడక మారును. అప్పుడు చెప్తాను నేనెవరు.
2: గుడ్ ఈవినింగ్ సేఫాలి.
3: హలో, కమిన్. అరే, కూర్చున్నారేమిటి?
2: ఏం కూర్చోకూడదా?
3: హోస్ట్ కూర్చుంది అని గెస్ట్ ని ఇన్వైట్ చేసే దాకా కూర్చోకూడదు. ఎథికల్ గురించి లెక్చర్ ఏనా ఏంటి?
2: నో నో నో, నాట్ నెసెసరీ. తిరుమలరావు గారి బ్యాంకులోంచి కావాల్సిన డబ్బు డ్రా చేసేందుకు, మిమ్మల్ని ఎక్కడికైనా ఎప్పుడైనా తీసుకువెళ్లేందుకు వీలుగా కారుని నాకు ప్రొవైడ్ చేస్తూ బ్లాంక్ చెక్ ఇచ్చారు మీ అంకుల్. అందుచేత మీరు ఈ గదిలో నాకు గెస్ట్ సేఫాలి.
3: అయితే పెద్ద చిక్కుల్లో ఇరుక్కున్నాను, మామి రాగానే అడిగేస్తాను.
2: ఏమని?
3: నన్ను నా స్వాతంత్రాన్ని ఎందుకు అప్పగించారు అని.
2: లేదులేండి, ఇంతకీ మీ అంకుల్ ఎక్కడికి వెళ్లారు?
3: పని మీద వెళ్లారు.
2: వెళ్లేటప్పుడు ఎక్కడికి వెళ్లేది, ఎందుకు వెళ్లేది కనీసం మీకైనా చెప్పి వెళ్ళరా?
3: చెప్తారు, నేనే విన్ను. నాకు ఆ వివరాలు విని ఓపిక లేదు కాబట్టి.
2: వినాలండి, ఒకవేళ ఆయనకి ఏదైనా అపాయం జరిగితే.
3: మనం ఆపలేని ప్రమాదాల గురించి ఏదో జరగబోతుందని పెసిమిస్టిక్ ఆలోచనలు నాకు నచ్చవు.
2: మీరు ఎక్కడ చదువుకున్నారు?
3: ఏ అంత కుతూహలంగా అడుగుతున్నారు?
2: ఏమి లేదు, మొన్న మీరు ఫోన్లో ఎవరితోనో ఫ్రెంచ్ లో మాట్లాడటం విన్నాను, విదేశాల్లో చదువుకున్నారేమోనని.
3: అదిగో సిఐడి లాగా ఆరాలు తీస్తున్నారు. మీకు తెలియదు అనుకుంటాను, సిఐడిలు మాకు అలవాటే.
2: వాళ్ళు మీ వెంట ఎందుకు పడతారండి?
3: మామూలు డబ్బు గురించి అందరికీ అనుమానమే.
2: ఆయన వ్యాపారం ఏమిటో
3: తెలీదు. తెలివితేటలతో సంపాదించే ఆయన చూస్తే చాలా మందికి అసూయ. వాళ్లే సిఐడి లాగా పొంచి ఉండి.
2: కాదేమో, తిరుమలరావు గారు నిజాయితీగా సక్రమంగా ఆర్జన చేసి ఉంటే ఆయనకున్న ఆస్తి కొన్ని తరాలు శ్రమిస్తే తప్ప సంపాదించలేరు తెలుసా.
3: ఎవరికీ దొరకని ఛాన్సులు అంకుల్కి వచ్చుంటే.
2: అది తెలిస్తే అసలు గొడవే ఉండదు. ఆ రహస్యం కోసమే కదా సిఐడిలు వెతికేది.
3: ఓహో, అంకుల్ విషయాన్ని మనం మాట్లాడాలా?
2: ఓకే, నీ ఇష్టం. అదిగో మాటల్లోనే వచ్చారు ఆయన.
0: హలో మై లిటిల్ ఏంజెల్ సెఫాలి.
3: ఏమిటి అంకుల్ ఇంత ఆలస్యమైంది?
0: కంగారు పడ్డారా?
3: నేను కాదు మిస్టర్ అనిరుద్ధ్, నన్ను భయపెడుతుంటేను.
0: ఏమని?
3: నీకేదైనా ప్రమాదం జరిగితేనట నువ్వు వెళ్ళిన చోట్లు వివరాలు కనుక్కోవద్దా అంటున్నారు.
0: అతను ఎప్పుడు అంతేలేమ్మా. ఏమయ్యా అనిరుద్ధ్, నువ్వు రావనుకున్నాను. కమా పదండి, డిన్నర్ చేద్దాం. రామ్మా సేఫాలి. అనిరుద్ధ్ పద.
1: మై గాడ్, నరకాన్ని అనుభవిస్తున్నారు ఇదంతా.
4: మీ వల్ల నన్ను మీ వాళ్ళు అంటున్నారు. లక్ష్మి మాత్రం మీరేదో బలమైన కారణం లేకుండా ఏ పని చేయరని నమ్ముతోంది.
1: లక్ష్మికి నేనంటే అంత నమ్మకం అండి. దుర్మార్గుడు, నా వాళ్ళకి నాకు మధ్య ఇంత కల్లోలాన్ని సృష్టించాడు. వస్తుంది రండి ఒకరోజు, నా చేతికి చిక్కకపోడు.
4: ఎవరైనా ఏం చేశాడు మీకు?
1: చెప్తాను, కానీ ఇప్పుడు కాదు.
4: చెప్పక, ఎన్నాళ్ళ అమాయకుల ప్రాణాలతో చదరంగం మారతారండి. నిన్న లక్ష్మి వచ్చి అడగలేక అడిగింది తెలుసా?
1: ఏమిటి సమీర గారు, ప్లీజ్ చెప్పండి.
4: చెప్తాను. నిన్న లక్ష్మి వచ్చి కళ్ళ నీళ్లు పెట్టుకొని 100 రూపాయలుంటే ఇస్తారా, మొన్నటి నుంచి ఇంట్లో అంతా ఉపవాసం ఉంటున్నామంది. ఆ క్షణంలో నా చేతిలో కూడా డబ్బు లేదు.
1: అదేమిటి, జీతం వచ్చి ఉండాలిగా వారం క్రిందటే.
4: ఉద్యోగం మానేశాను.
1: ఎందుకని? నాతో ఎందుకు చెప్పలేదు?
4: మీ ఫ్రెండ్తో ఘర్షణ పడ్డాను, అతని ట్రీట్మెంట్ నాకు నచ్చలేదు, మానేశాను.
1: మరి లక్ష్మికి డబ్బులు ఎలా ఇచ్చావు?
4: నా ఉంగరం తాకట్టు పెట్టి 100 రూపాయలు తీసుకుని లక్ష్మికిచ్చాను. లక్ష్మి కళ్ళ నీళ్లు పెట్టుకొని అసలు తాము ఈ స్థితికి రావడానికి కారణం మీ నాన్నగారే అంది. అదెల్లా అడిగితే అన్నయ్య పెళ్లి ప్రతిభతో అవుతుందన్న నమ్మకంతో సెటిల్మెంట్ డబ్బంతా ప్రతిభ వాళ్ళ నాన్నగారి వ్యాపారంలో అవసరానికి పెట్టారు అని చెప్పింది. పెళ్లి చెడిపోయిందని, తండ్రి చనిపోయాడనే కక్షతో ప్రతిభ ఆ డబ్బు మీకు అందకుండా తొక్కి పెట్టేసింది అని చెప్పింది.
1: చాలా ఘోరం, ఇదంతా నా పెళ్లి ప్రతిభతో కాకపోవటం వల్లనే.
4: లక్ష్మి కాదంది, ఏదో కారణం.

0: అల్లా, వాళ్ళకి మీరు దూరం అయ్యారని ఇప్పటికీ నమ్ముతోంది. అదేమిటి మీ కళ్ళల్లో నీళ్లు?
1: సారీ, ఆపుకోలేకపోయాను. నా పరిస్థితులు ఎలా చెప్పుకోవాలి? పరమకి రాతకుండి నీలాంటి వాళ్ళకు కూడా చెప్పుకోలేంత ఊపిలో ఇరుక్కుపోయాను.
0: ఎందుకని?
1: చెప్పను, చెప్పలేను.
0: అయితే నా నుండి ఇక ముందు మీకు ఎటువంటి సహాయమూ అందదు.
1: ప్లీజ్ నా మాట వినండి. ఇంకా కొద్ది రోజులే. మీరు నాకు సహాయం చేస్తే నా వాళ్ళు నాకు తక్కుతారు, లేకపోతే వాళ్ళు ఉపవాసాలు చేసి చచ్చిపోతారు నా వల్ల. నాది వినండి సమీర్ గారు.
0: అనిరుద్ధ్ గారు, ఏమిటి మీరు చేస్తున్నది?
1: నాకు సహాయం చేయనంటే మీ పాదాల మీద పడి ప్రాణాలు విడుస్తాను. చేస్తారా?
0: అలాగేనండి, మీరు మాత్రం అంత పని చేయకండి.
1: అటు అమ్మ, నాన్న, చెల్లెలు, భార్య కావలసిన ప్రతిభ అంతా నన్ను అసహించుకునేవాళ్ళే. కనీసం వీరంగా
0: నమ్ముతున్నానని కాదు, కాకపోతే మీరు ఎరుక్కున్న విషవలయం ఏమిటో తెలుసుకోవాలనే సాహసం నన్ను మీ మాటలు నమ్మేలా చేస్తున్నాయి.
2: అందుకేగా రోజు నా కళ్ళ ముందు ఉండేలా నేను ప్రస్తుతం రోజుకి 20 గంటలు ఉంటున్న 5-స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్ గా ఉద్యోగం చూశాను. చేస్తారా నా కోసం?
0: మీకోసం కాదు, మీ ఇంట్లో వాళ్ళు పడే బాధలు చూశాక దొరికితే చేస్తాను.
2: చాలా సంతోషం, పదండి.
0: ఎక్కడికి?
2: సేఫాలి ఉంటున్న హోటల్ రూమ్కి.
0: ఆవిడెవరు?
2: తిరుమలరావు గారి మేనకోడలు.
0: తిరుమలరావు? ఆయన ఎవరు?
2: అతను ఒక పెద్ద క్రాస్ పజిల్, నన్ను కార్నర్ చేసిన పెద్ద మనిషి. విషయాలు మెల్లమెల్లగా నీకే తెలుస్తాయి. పదండి, ఇప్పుడు మనం సేఫాలిని కలవాలి. 3rd ఫ్లోర్కి వెళ్ళాలి. రండి, లిఫ్ట్లో వెళదాం.
3: ఆహా, వాట్ ఎ గ్రేట్ డే. 10 సార్లు పిలిచినా నా గదికి రాని మీరు, ఎందుకు వచ్చారు ఈ అమ్మాయితో?
2: మీతో చెప్పాను ఆ మధ్య, గుర్తుందా? నా ఫ్రెండ్ కజిన్కి రిసెప్షనిస్ట్గా ఉద్యోగం వేయించమని. ఆమె ఈమె.
0: ఆహా, నమస్కారం అండి.
3: నమస్తే. అదిగో అంకుల్ బాల్కనీలో ఉన్నారు, వస్తున్నారు. అంకుల్, అనిరుద్ధ్ ఉద్యోగం కావాలని అడిగారే, ఈ అమ్మాయినట పేరు
2: సమీర.
4: నేను అడిగే వాటికి అనిరుద్ధ్ కాదు రిప్లై చేయాల్సింది, నువ్వమ్మాయి. అర్థమైందా? నీకు ఉద్యోగం అంత అవసరం ఏమిటో చెప్పు.
0: డబ్బు.
4: నీకెవ్వరూ లేరా?
0: ఉన్నారు, కానీ వాళ్ళు పెద్దవాళ్ళు.
4: అంటే పరిస్థితులు దారుణంగా ఉన్నాయంటావు?
0: కాదు, నా విషయమే.
4: అంటే?
0: మా వాళ్ళు నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తామంటున్నారు.
4: అయితే ఈ ఉద్యోగం ద్వారా ఆ సమస్యను ఎలా తప్పించుకుంటానంటావు? ఒకవేళ అనిరుద్ధ్ నిన్నేదైనా ఆదుకుంటానన్నాడా?
2: అవునండి.
4: ఎలా ఆదుకుంటావయ్యా?
2: ఉద్యోగంలో ఉంటే పెళ్లి ఏర్పాటు నుంచి తప్పించుకోవటానికి, కాలయాపన కావటానికి అవకాశం ఉంటుంది కదండి.
4: అయితే ఆ ఉద్యోగం ఈ అమ్మాయికే ఇవ్వాలంటావు?
2: జవాబు చెప్పే అధికారం నాకు లేదుగా, అది మీ చేతుల్లోనే ఉంచుకున్నారు. సైఫ్ అలీ గారు ఏది అంటే అది నాకు అంగీకారమే.
4: గుడ్, సైఫ్ అలీ నువ్వేమంటావు?
3: మీ ఇష్టం అంకుల్, ఆ అమ్మాయి చెప్పింది విన్నారుగా.
4: సరే, ఈ అమ్మాయి ఎవరో నీకేమిటో?
2: నా ఫ్రెండ్ సిస్టర్.
4: షఫాలి, అపాయింట్ చేస్తున్నావా?
3: అంకుల్,
4: నా మొత్తం ఆస్తికి అనిరుద్ధ్కి నువ్వే మేనేజింగ్ ప్రొప్రైటర్వి. త్వరలో అతన్ని నీ పార్ట్నర్గా తీసుకుందాం అనుకుంటున్నావుగా. చాయిస్ ఈస్ యువర్స్.
3: నన్ను
4: అమ్మాయి, నీ పేరేమిటన్నావు? సమీర కదూ. నేను షఫాలి ఓ బిజినెస్ మీటింగ్కి వెళ్తున్నావు, వచ్చేసరికి రిసెప్షనిస్ట్గా నువ్వు నాకు కనపడాలి. అర్థమైందా అనిరుద్ధ్?
2: అలాగే.
4: షఫాలి, మీటింగ్ 1 గంట ఉంటుంది, ఆ తర్వాత కాస్మోపాలిటన్ డిన్నర్ ఉంది, వివరాలు దారిలో చెప్తాను.
3: అలాగే.
4: వస్తామయ్యా.
2: పద, డ్యూటీలో చేరదు గానీ.
4: అనిరుద్ధ్, నా గదిలో ఏం చేస్తున్నావు?
2: సేఫాలి.
4: నేను అడిగింది ఇక్కడ ఏం చేస్తున్నావు అని.
2: బాత్రూమ్ లో సేఫాలి ఉంది, ఆమె వచ్చాక అడగండి మీ ప్రశ్నకు జవాబు.
4: అంటే సేఫాలిని ఏం చేశావు చెప్పు.
2: ఎవరో ఒకతను రూమ్ నెంబర్ 116లో సేఫాలిని.
4: అమ్మా సేఫాలి.
3: అంకుల్,
4: ఏం జరిగింది? అదేమిటి, నీ జాకెట్ చిరిగిపోయి జుట్టు చిందర వందరగా ఈ అనిరుద్ధ్ నిన్ను?
3: కాదు, తేజేశ్వరి సింగ్ నన్ను బలాత్కరించబోయాడు అంకుల్.
4: వాడు ఇక్కడికి వచ్చాడా? అసలు ఏం జరిగిందమ్మా?
3: మీరు రూమ్ నెంబర్ 116లో ఉన్నారని, అర్జెంట్ గా రమ్మన్నారని హోటల్ బాయ్ చెప్తే అక్కడికి వెళ్ళాను. తేజేశ్వరి సింగ్ నన్ను బలాత్కరించబోతుంటే అనిరుద్ధ్ సమయానికి వచ్చి వాడితో కలిగిపడి నన్ను బయటకు తీసుకొచ్చాడు. ఆయనే గనక రాకపోతే అన్యాయంగా వాడి చేతుల్లో నాశనం అయ్యేదాన్ని అంకుల్.
4: వాడు ఇంకా ఆ గదిలోనే ఉన్నాడా?
2: లేడు, సేఫాలిని ఇక్కడ వదిలి అతని కోసం వెళ్లేసరికి రూమ్ ఖాళీ చేసేశాడు. అతడు మీకు బాగా తెలుసటగా సేఫాలి చెప్పింది.
4: వాడెక్కడున్నా నా నుంచి తప్పించుకోలేడమ్మా సేఫాలి.

0: కాస్త రూమ్ చూపించలేరా?
1: పదండి, ఇది మీ రూమ్.
0: కొంచెం ఆ కర్టన్స్ పక్కకు లేతారా?
1: అలాగే. ఏయ్, ఏమిటది చెయ్యదులు?
0: ఈ హోటల్లో వారం రోజులు ఉంటాను, నువ్వు రాత్రికి నా గెస్ట్గా రాకూడదు.
1: దుర్మార్గుడ.
0: గుడ్, మన పరిచయం ముద్దులతో మొదలై ప్రణయం దాకా వెళ్ళి విరుస్తుంది. ఈ సంగతి చాలా పుస్తకాల్లో చదివాను. బాయ్ ది బాయ్, నేను మోహన్ రావుని.
1: దగ్గరకు వచ్చావు, చస్తావు. నన్నదులు, పొదులు, నేను చంపేస్తాను. నీ చూడా,
0: వ్యర్థ ప్రలాపాలు అనవసరం. నిన్నిక్కడెవ్వరూ కాపాడలేరు. ఎవడరా నువ్వు?
2: తర్వాత చెప్తాను. ఒంటరిగా ఆడపిల్ల కనబడితే ఒళ్ళు తిమ్మిరెక్కుతుందట్రా రాస్కెల్.
0: నేను ఆవిడ భర్తని. మేమిద్దరం ఒక విషయంలో వాదులాడుకుంటుంటే మధ్య నువ్వెవడివి? నీ మీద మేనేజ్మెంట్ కంప్లైంట్ చేస్తాను.
2: చేసుకో, కానీ గుర్తుంచుకో, ఇప్పుడు నువ్వు ఆమె ఉండటం వల్ల తేలిగ్గా బయటపడ్డావు. మరోసారి ఇలాగే చేస్తే నీ కాళ్ళు చేతులు శరీరంలోంచి వేరవుతాయి. జాగ్రత్త.
0: ఇదిగో
2: పరస మీద.
0: నిన్ను వదల్ని, అసలు ఈ హోటల్లో నుంచి బయటకు ఎట్లా వెళ్తూ వస్తాను? అదిగో వాసనిత కూడా వదలను.
2: ఏడ్చావు, నీకంత ధైర్యం కూడా ఊరికి అరవకు. పద సమీర. నేను నమ్మను, నేను నమ్మలేను. మీరు ఏం చెప్పినా?
3: మరి సమీరా మోహన్ రావులకి మ్యారేజ్ అయినట్టు సర్టిఫికెట్ల మాట ఏమిటి? అది చూశాక కూడా ఏమిటయ్యా అనిరుద్ధ్?
2: ఇలాంటివి ఎన్నైనా కల్పించవచ్చు. సమీర పరువు తీయాలనుకునేవాళ్ళు ఏమైనా సృష్టించగలరు.
3: అలా నువ్వంటే సరిపోదు. ఎవరు చేస్తారు? అంత అవసరం ఎవరికుంది?
2: ఏమో, అది తెలిస్తే ఆ మోహన్ రావును ప్రోత్సహించిన ఆ పెద్ద మనుషుల ప్రాణాలు తీయకుండా మన.
4: అనిరుద్ధ్, ఇదంతా ఎందుకు? సమీరని హోటల్ గదికి రమ్మని రేప్ చేసే ప్రయత్నం చేశాడు అవునా? ఆమెకి అతనితో ఏమాత్రం పరిచయం లేకుండా అతను పిలవగానే అతని గదికి ఎందుకు వెళ్ళినట్లు? ఏ ప్రశ్నలకి సమీర సరైన సమాధానం చెప్పలేకపోయింది ఎందుకు?
2: సేఫాలి, వన్ పాయింట్. తేజస్వర్ సింగ్ మిమ్మల్ని ఏ కారణంగా అటాక్ చేశాడు? పరిచయాలు అక్కర్లేదు ప్రమాదాలు తలపెట్టే పాపిస్టు మనుషులకి.
3: సరే సరేనయ్యా, నీ సంగతి చెప్పు. ఆ మోహన్ నీ మీద అటెంప్ట్ ఆఫ్ మర్డర్ కింద కేసు పెట్టి లాకప్ లో పెట్టిస్తే నేను కలుగ చేసుకోకపోతే నువ్వు ఇంకా అక్కడే ఉండేవాడివి కదూ.
4: అనిరుద్ధ్, సమీర విషయంలో మీ ఇన్వాల్వ్మెంట్ నాకు అర్థం కావడం లేదు.
2: సేఫాలి, సమీర నా ఫ్రెండ్ చెల్లెలు, ఆమె మంచి చెడులు కనుక్కోవాల్సిన బాధ్యత నాకుంది.
3: సమీరాకు అసలు అన్నయ్యలేరని తెలిసిందని నిన్న నీకు చెప్పాను కదమ్మా సేఫాలి.
4: అవును, అనిరుద్ధ్ ఎందుకు అబద్ధం చెప్తున్నాడు?
2: మీరు సీఏడీలను పెట్టి మా విషయాలను ఆరా తీయటం, వాటి ద్వారా మీ అవసరాన్ని.
3: ఆగు, ఆవేశపడకు. అందులో నా స్వార్థమం ఉందని నీకు తెలుసు. అది సరే, నిన్ను పోలీసుల దగ్గర నుంచి విడిపించినందుకైనా కృతజ్ఞతలు చూపించావా?
2: నేనేం మిమ్మల్ని విడిపించమని ప్రాధేయపడలేదే. అసలు ఈ సంఘటన వెనక ఒక అజ్ఞాతహస్తం పనిచేస్తోంది, దాన్ని ఛేదిస్తే తప్ప.
4: అంకుల్, ఎందుకొచ్చిన వాదనలు ఇవన్నీ? అనిరుద్ధ్, నీ గురించి అంకుల్ చెప్పేది. ఆ అమ్మ కోసం ఎందుకు నీ కష్టాలు కొని తెచ్చుకుంటున్నావు? సమీర విషయం వద్దని రాదు.
2: నా వల్ల కాదు సేఫాలి.
3: ఏ, ఎందుకని? అంత విడదీయరాని సంబంధం ఆ మీ ఇద్దరిది.
2: డబ్బే ప్రధానం అనుకునే మీకు ఆ అనుబంధం అర్థం కాదులేండి. మరో సంగతి, ఈ గొడవ నాకు సమీరకి సంబంధించినది, మీరు అనవసరంగా కల్పించుకోవద్దు.
3: నేను కల్పించుకోకపోతే నువ్వా మోహన్ ని చంపేసి ఉండేవాడివి, నీకు ఉరి శిక్ష పడి ఉండేది.
2: అది ఇప్పుడు మీ చేతుల్లో ఇరుక్కుని పడుతున్న నరకం కన్నా చాలా రెట్లున్నాయి. వస్తా నేను.
3: ఎక్కడికెళ్తావు అని రోత్.
4: అంకుల్, ఎందుకు అతని వెంట పడ్డమే కాకుండా అతని పట్ల చాలా ఓర్పుతో ప్రవర్తిస్తున్నారు?
3: అతడు మన వాడు కావాలి. అంతవరకు ఈ పోరాటం ఆగదు. ఎప్పటికైనా నా దారికి తెచ్చుకోక మానను.
4: ఒకరిని మించిన వాళ్ళు మరొకళ్ళు. మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే నా వల్ల కావడం లేదు.
2: సమీరా, నాకు నిజం కావాలి. నీకు మోహన్ తెలుసా?
1: అతనెవరు?
2: ఆ రోజు హోటల్లో నిన్ను బలాత్కరించబోయాడు అతను.
1: ఆ రాస్కల్ నాకు తెలుసునని మీరు అనుకుంటున్నారు?
2: నీ క్లాస్మేట్ ఒకళ్ళకి అతను కజిన్ కాబట్టి.
1: ఒకళ్ళకి కజినా? అదే సంగతి, వాడిని ఎక్కడో చూసినట్లు అనిపిస్తేను.
2: అతనితో నీకు పరిచయం ఉంది కదూ, నిజం చెప్పు.
1: అంటే నేను మీతో అబద్ధం కూడా చెప్తానా?
2: మరి అతను మ్యారేజ్ సర్టిఫికేట్ ఎలా తెచ్చాడు? ఒకవేళ ఏమైనా పరిచయం ఉంటే చెప్పు ప్లీజ్.
1: ఇక్కడ నుంచి పడతారా దయచేసి?
2: సమీరా,
1: వెళ్ళమంటుంటే
2: మీరా?
1: స్టాప్ కాలింగ్ విత్ దట్ నేమ్.
2: నా మాట విను.
1: విన్నాను, విని అవసరం లేదు. మీరు వెళ్ళకపోతే గూర్ఖాను పిలవాల్సి వస్తుంది. గూర్ఖా, గూర్ఖా.
2: ఆగు, ఆగు.

0: రాదు, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ అంటున్నా.
1: చెప్పు దెబ్బ కొట్టి సారీ అనేవాళ్ళంటే నాకు పరమహాసర్యం. ఏమిటది, నా చెయ్యగలండి, వదలమంటుంటే.
0: సమీరా, నీ మాట నమ్ముతాను, ఇప్పుడే కాదు జన్మ జన్మలకి నమ్ముతాను. కావాలంటే నీ చెవులతో విను నా గుండె స్పందన. మీరా మీరా అని అరుస్తుంది. నిన్ను ఇలాగే ఇలాగే ఇంత సన్నిహితంగా అతి దగ్గరగా పదవి పట్టుకుంటే ఓహ్ ఎంత నిబ్బరం. నువ్వు నాదానివని అనే ధైర్యం నాకు నాకెంతో శక్తినిస్తోంది. మీరా
1: అనిరుద్ధ్,
2: నువ్వా అనిరుద్ధ్, ఎంతసేపు అయింది వచ్చి?
3: మీరలా రావటం, నేను ఇలా లోపలికి రావటం ఒకేసారి.
2: తలుపులు వేసి స్నానానికి వెళ్ళాను, లోపలికి ఎలా వచ్చావు?
3: తలుపులు తీసే ఉన్నాయి.
2: ఓ అలాగా, ఈ మధ్య మతిమరుపు ఎక్కువ అవుతోందిలే. బహుశా ఎడతెరిపి లేని మానసిక పరిశ్రమ మూలకంగా అనుకుంటాను.
3: నన్ను ఎందుకు రమ్మన్నారు?
2: రమ్మన్నానా? అవును, మనం ఎల్లుండి బొంబాయి వెళ్తున్నాం.
3: మనమంటే
2: నువ్వు, సేఫ్ అలీ, నేను.
3: నేను రావటం లేదు.
2: నువ్వు వస్తావనంటావని కూడా నేను అనుకోలేదు. నీ గర్ల్ ఫ్రెండ్ని వదిలి రావని నాకు తెలుసు, కాబట్టి ఆ అమ్మాయిని సేఫ్ అలీకి సెక్రటరీగా మనతో రమ్మను.
3: నేను రాకపోవడానికి కారణం మీరు ఊహించింది కాదు.
2: కాదా? అరే అదేమిటి, నా డైరీ బోర్లా పెట్టుందేమిటి? నేనెప్పుడూ డైరీని ఇలా తిరగేసి పెట్టనే. ఏమిటో, ఈ మధ్య మతిమరుపు ఎక్కువైపోతుంది. ఓ కమ్ సెఫాలి, చూడమ్మా ఎల్లుండి ఫ్లైట్ కి టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి.
4: అంకుల్ బాగా బ్రతికే ఉందట, మిమ్మల్ని కలవడానికి వస్తుందట.
2: ఏమిటి నువ్వు అంటున్నది సెఫాలి? బాల సరస్వతి నన్ను కలవడానికి వస్తుందా? బతికి ఉందా? ఎవరు ఎవరు చెప్పారు సెఫాలి?
4: ఇదిగో అనిరుద్ధ్ చెప్పాడు.
2: నీకెలా తెలుసు బాల సరస్వతి?
3: మీరు సెఫాలి బయటకు వెళ్ళినప్పుడు ఒక అతను వచ్చాడు. అతను మీ గురించి అడిగి మీరు లేరు అంటే బాల సరస్వతి మిమ్మల్ని కలవటానికి వస్తుంది అని నాకు చెప్పి వెళ్ళాడు.
2: బాల సరస్వతి రావడవా? ఇంపాసిబుల్, నువ్వు నువ్వు తప్పుగా వినుంటావు.
3: నో, అదే పేరు ఖచ్చితంగా నాకు గుర్తుంది.
2: రాజయ్య అంతే, రావడానికి వీలు లేదు అంటుంటే
3: మరి అతను అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడు?
2: ఏదో వాడుంటాడు. నువ్వు అక్కడికి బహుశ్రద్ధగా విన్నాననుకుని మాట్లాడకు. బాల సరస్వతి చచ్చిపోయింది, నా చేతులతో నేనే దహనం చేశాను.
4: యాక్సిడెంట్ అయ్యిందని మనిషిని పోల్చుకోలేకపోయానని అన్నారప్పుడు, ఒకవేళ బాల సరస్వతి బతికి ఉండేమో.
2: కానీ ఆమె ఎప్పుడో చచ్చిపోయింది. ఎస్, దట్ హాస్ అబ్సల్యూట్లీ హ్యాపెండ్. తెలిసిందిగా, చూడు సేఫీ, బొంబాయిలో కొత్త ముత్యాల నగలు వచ్చాయని రోషన్ లాల్ ఫోన్ చేసి చెప్పాడు. బొంబాయికి వెళ్దాం ఎల్లుండి.
4: నేను రాలేను.
2: అలానకమ్మా, మా అమ్మవి కదూ.
4: నేను రాను రాను రానంతే, నాకు రావాలని లేదు.
2: సరే సరే, నీ ఇష్టం. ఒకవేళ బాల సరస్వతి వస్తుందనే నమ్మకమే ఉంటే ఇక్కడే ఉండు. ఆగు ఆగు సేఫాలి, సేఫాలి మా నువ్వు రావద్దులే. ఆ తలుపులు తీయమ్మా, తీయమ్మా, తీయవా? సరే అనిరుద్ధ్, ఈసారి ఎవరైనా వస్తే నాకు చెప్పు, ఏవేవో చెప్పి సేఫాలిని కంగారు పెట్టకు. తెలిసిందా? పద, నీతో పనుంది.
1: అనిరుద్ ఇంకా ఎంత దూరం వెళ్ళాలి?
3: ఇక్కడే ఒక ఫర్లాంగ్కి తక్కువే.
1: ఈ వేదిలో ప్రతి వాళ్ళు ఎంబ్రాయిడరీ ఎంత చక్కగా కుడుతున్నారో, ఇది పాత బస్తీనా?
3: అవును, ఎవరికంటా పడకుండా ఈ ప్రదేశంలో ఉంచాడు తిరుమలరావు.
1: అసలు మీకు ఆజుకి ఎలా దొరికింది?
3: తిరుమలరావు గారి డైరీ చదివాను, అందులో బాల సరస్వతి అని పేరు చదివారు. మిగతా వివరాలు చదివే లోపే ఆయన వచ్చేశాడు. ఆ కాస్త ఆసరాతో సేఫాలి దగ్గర యథాలాపంగా అన్నాను. ఆ అమ్మాయి వెంటనే రియాక్ట్ అయ్యి ఎక్కడుంది, బ్రతికే ఉందా అని ఒకటే ప్రశ్నలు. బ్రతికే ఉందని ఎవరో చెప్పారని సేఫాలిని తిరుమలరావు మీదకి ఉసిపెలిపాను. ఆయన తెలివిగా తప్పించుకుందాం అనుకున్నాడు.
1: తర్వాత ఆవిడ ఇక్కడే ఉందని మీకు ఎలా తెలిసింది?
3: తేజేశ్వర్ సింగ్ నుంచి మిగతా వివరాలు సేకరించాను. మొన్న వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చి చచ్చిపోయిందని చెప్తున్న ఆవిడ బ్రతికి ఉన్నట్లు కనుక్కున్నాను. నా ప్రతీకారానికి మొట్టమొదటి విజయం ప్రారంభమైంది సమీరా.
1: తిరుమలరావు అంటే మీకు ఎందుకంత కక్ష?
3: జరగబోయే పెళ్లి ఆపు చేయించి రెండు కుటుంబాలకి క్షోభ కలిగించాడు, నా బ్రతుకు బండలు చేస్తున్నాడు.
1: బాల సరస్వతి ఎవరో తెలిస్తే ఆయన మీరేం చేయగలరని?
3: ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. బ్లాక్ మెయిలర్ నోరు మూయించాలంటే మనం వాడి బ్రతుకుల్లోని లొసుగులు కనిపెట్టి వాడిని బ్లాక్ మెయిల్ చేసి ఆట కట్టించాలి.
1: అంటే మిమ్మల్ని ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నాడా?
3: అవును, మా నాన్నగారికి జరిగిన

0: పెళ్లి చేయాలని వాడి ప్లాన్.
1: శేఫాలికి బంగారు బొమ్మ, డబ్బు, అందం, పరపతి వస్తాయిగా ఆమెను చేసుకుంటే.
0: అవన్నీ ఎవరికి కావాలి సమీరా? శేఫాలు చూసినప్పుడల్లా మా లక్ష్మి గుర్తుకొస్తుంది నాకు. ఆ అదిగో ఆ కనపడే గుమ్మల్లోంచి పెడితే మేడ కింద చివరి చీకటి గదిలో ఉంచారావండి. మరో సంగతి సమీరా.
1: ఏంటి?
0: ఆవిడ మొహం మీద యాసిడ్ పోసి చంపాలని చూశాడు ఆ దుర్మార్గుడు.
1: అబ్బా,
0: మొహం చాలా వికృతంగా ఉంటుంది, చూడగానే భయపడతావేమో.
1: అబ్బా, చెప్పడం మంచిదైంది. సరే, ఈయన ఇక్కడి నుంచి ఇప్పుడు తీసుకెళ్దామా?
0: మన ఆలస్యం తిరుమలరావుకి ఉపయోగిస్తుంది.
1: అవును,
0: బాల సరస్వతిని ఏ క్షణానైనా శవంగా మార్చేస్తాడు వాడు.
1: కరెక్ట్.
0: అరగంటలో బాల సరస్వతి, నువ్వు, మామి ఇంట్లో ఉండాలి. అమృతాన్ని విషంగా మార్చే కాలంతకుడు వాడు.
1: నెమ్మదిగానండి, ఇవ్వండి మంచినీళ్ళు తాగండి. నెమ్మది నెమ్మ, అలా అలా పడుకోండి.
2: నీ పేరేంటమ్మాయి?
1: సమీరా.
2: అదేం పేరు? తెలుగు వాళ్ళేనా?
1: అవును, మా నాన్నగారికి ఈ పేరంటే చాలా ఇష్టం.
2: పోనీలే, నన్ను ఇక్కడ ఎందుకు ఉంచాడు తిరుమలరావు? గాలి ఆడని గదిలో ఉంచి ఎన్నాళ్ళ నుంచో నన్ను సగం సత్యంలో చేశాడు. హాయిగా ఉన్న ఈ గదిలోకి మార్చి మంచి అమ్మాయిని నిన్ను నాకు సహాయంగా పెట్టడం ఒక విడ్డూరం సుమా.
1: అవునండి, ఆయన ఉద్దేశం ఎవరికి చెప్పరండి.
2: అతనంతే, అతని దగ్గరికి తీసుకెళ్ళవు.
1: అమ్ము, నన్ను చంపేస్తారండి, నాకు భయం.
2: అవునవును, అదే నిజమే. నిన్నే కాదు, నన్ను కూడా చంపేస్తాడు. నేను బ్రతికుంటే అతనికి ఒక పెద్ద అశాంతి. నన్ను ఒక్కసారిగా చంపకుండా ఎందుకు వదిలేశాడో తెలుసా సమీరా?
1: తెలియదండి, నాకెవరు చెప్పా?
2: తిరుమలరావు పరమ దుర్మార్గుడు. మనుషుల్ని అనేక రకాలుగా చంపుతాడమ్మా. కొందరిని వాళ్ళంతట వాళ్ళే చచ్చేలా వేధిస్తాడు, మరికొందరిని నాలాగా కుళ్ళి కుళ్ళి కృషించి మెల్లమెల్లగా చచ్చేలా చేస్తాడు. ఈ రెండూ కాక మరికొందరిని తనే చంపేస్తాడు అడ్డొస్తే. అతన్ని నా 18 నుంచి 20 నమ్మా.
1: అవన్నీ తర్వాత చెప్పొచ్చు, ఆయాస పడకుండా పడుకోండి. ఇలా నిన్నదిగా
2: చెప్పొద్దా? సరే, పడుకుంటాను.
1: అలాగే.
2: శేఫాలి, అమ్మా శేఫాలి, తల్లి నిన్ను మళ్ళీ చూస్తా అనుకున్నదమ్మా. ఎలా ఉన్నావు తల్లి? నీ తల్లి పోగానే నన్ను తన భార్యగా కాకుండా నీకు ఆయాగా చేశాడు. నిన్ను నా ప్రాణంతో సమానంగా పెంచుకున్నానమ్మా. కానీ దుర్మార్గుడు మనల్ని కూడా తీశాడు. అమ్మీ అమ్మీ అని ఒక్క క్షణం కూడా నన్ను వదిలేదు కాదు తల్లి.
1: అమ్మీ, నాకు నువ్వు బతుకున్నావనే సంగతి తెలియదు. నువ్వు ఊటీలో యాక్సిడెంట్లో చనిపోయావని అంకుల్ చెప్పారు.
2: చెప్తాడమ్మా, చెప్తాడు. ఆయనకి నేను బ్రతికి ఉండడం ఇష్టం ఉండదు. ఒకసారి చంపబోతే తప్పించుకున్నాను.
1: అమ్మాయి,
2: ఏమిటది?
1: ఏం లేదు.
2: చెప్పాలి, నాకు భయంగా ఉందమ్మా.
3: ఎందుకమ్మి? అంకుల్కి నువ్వు కనిపించావని ఇక్కడికి రమ్మనే ఫోన్ చేసి వచ్చానుగా.
2: ఎంత పని చేసావమ్మా, మన ఇద్దరిని చంపేస్తాడు.
3: అవన్నీ ఒట్టి ఊహలమ్మి.
2: నా కొడుకు నాకు కాకుండా చేసిన దుర్మార్గుడమ్మా.
3: హలో అనిరుద్ధ్, మీరన్నట్లు మా బాల సరస్వతి బతికే ఉంది. నేను బజార్కి కారులో వెళ్తూ ఉంటే సమీరా ఈ ఇంట్లోంచి బయటకు వచ్చి

0: వెళ్ళి ఫోన్ చేయడం చూశాను. ఇంట్లోకి వచ్చి తలుపు తట్టాను, ఎదురుగా బాల సరస్వతి కనపడింది. అంతే
1: సేఫాలి, తిరుమలరావు రాకముందే మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవాలి.
0: నో నో నో, ఇంకా సేపట్లో అంకులు వచ్చేస్తారు.
1: అందుకే వెళ్ళిపోదాము అంటున్నాను.
0: ఎందుకు?
1: బాల సరస్వతి గారిని ఇక్కడ ఉంచినందుకు నన్ను ఆయన బ్రతకనివ్వడు.
0: ఏమిటి, మీరు అమ్మిని తీసుకురావడమా? ఎందుకు అమ్మిని ఇక్కడ తీసుకురావడం వల్ల మీకేమిటి లాభం?
1: నా స్వార్థం కోసం. మీ అంకుల్ నా జీవితంతో ఆడే ఆటలో నేను గెలవాలంటే.
0: సిల్లీ, అంకుల్ మీ జీవితంతో? సో ఫన్నీ, ఏవో కథలు చెప్తే నమ్మేస్తాను అనుకున్నావా?
1: అది నీ ఇష్టం సేఫాలి. అవును, సమీర్ ఏది?
0: ఏమో, ఇందాక షాప్ దగ్గర కనబడింది. ఓ, అంటే మీరు ఆ అమ్మాయి కలిసి నాటకం ఆడుతున్నారన్నమాట. సమీర హోటల్లో మానేసి ఇక్కడ ఉంటుందన్నమాట.
1: నీ ప్రశ్నలకు సమాధానాలు తర్వాత చెప్తాను. సమీర వీధిలోకి వెళ్ళిందంటే ఈవెన్ మీరు చూసినట్లు నాకు చెప్పాలని ఫోన్ చేయడానికి వెళ్ళి ఉండాలి. ఇంతవరకు రాలేదంటే ఏమైనట్లు? ఒకవేళ తిరుమలరావు గారు సమీరని, అరే సమీర ఇన్స్పెక్టర్ తిరుమలరావు గారు కలిసి వస్తున్నారేమిటి?
2: మిస్టర్ అనిల్, తిరుమలరావు గారు సమీర గారిని ఈ ఇంటికి ఎదురుగా ఉన్న మెడికల్ షాప్ లో ఫోన్ చేస్తుండగా కిడ్నాప్ చేసి ఊరి చివర పాడుపడ్డ ఇంట్లో బంధించబోయారు. మీరిచ్చిన కంప్లైంట్ మీద ఈ ఇంటి దగ్గర మనిషిని ఉంచాము. అతను సమీర గురించి కంట్రోల్ రూమ్ కి కారు నంబర్తో సహా ఇన్ఫార్మ్ చేశాడు. సమీర గారికి ఏ అపాయం జరగకుండానే వెళ్లి ఈయన్ని ఈయన మనుషుల్ని పట్టుకున్నాం.
1: సమీర
3: షెఫాలి రాగానే భయంతో ఫోన్ చేయడానికి వెళ్లేసరికి తిరుమలరావు గారి మనుషులు, అంకుల్ నిన్ను కిడ్నాప్ చేయించారా?
0: ఎస్.
1: ఇది చాలా చిన్న సంగతి సేఫాలి. మీ అంకుల్ అమ్మీని, నన్ను, ఇంకా చాలా మందితో ఆటలాడుకుంటున్న పెద్ద గ్యాంబ్లర్.
3: అంకుల్, అంకుల్ మీరు చెప్పిన నిజం కాదని చెప్పండి.
2: చెప్పలేను. ఎన్నో ఏళ్ల నుంచి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి అందులో ఎందరిలో బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బు గుంజి తనకు కావలసినట్లలో ఆడిస్తూ వచ్చారు.
3: తెలుసు
2: కాదు, మీకు తెలియని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి.
3: ఏమిటవి?
2: బ్యాంకులో డిపాజిట్ చేసిన వాళ్ల సంతకాలు ఫోర్జరీ చేసి చెక్స్ ద్వారా లక్షలు సంపాదించాడు. వ్యక్తుల చీకటి కోణాలు వెతికి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలా చేసి వాళ్ళ ఆస్తులు తనపరం చేసుకున్నాడు. ఆ డబ్బుతో స్మగ్లింగ్ లాంటివి సాగిస్తూ ఇంకా చాలా కేసులున్నాయండి.
3: ఇవన్నీ చేసింది ఎందుకు, ఎవరికోసం చెప్పండి అంకుల్.
4: అతనికి ఇది ఒక సరదానమ్మా. నన్ను కూడా ఏం చేసి ఈ స్థితికి తెచ్చాడో తెలుసా?
3: నిన్నా ఏం చేశాడమ్మి?
4: చెప్తానమ్మా, కావాలంటే మీరు నేను చెప్పేది రాసుకోండి. కేసుకు పనికిరావచ్చు ఇన్స్పెక్టర్ గారు.
1: చెప్పండి.
4: తిరుమలరావుని అతని పెద్ద తల్లి పిల్లలు లేకపోవడం వల్ల పెంచుకుంది. ఆవిడికి ఏంటంటే ప్రాణం. ఊళ్ళో కొందరు చేసే తప్పుడు పనులు రహస్యంగా తెలుసుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బు గుంజేవాడు. బీఏ చదువుతుండగా పూర్ణయ్య గారిని, లెక్చరర్ గారి కూతుర్ని ప్రేమ పేరుతో తనదానిగా చేసుకున్నాడు. ఆమె పేరు బాల సరస్వతి.
3: అంటే అంటే ఏమి, ఆ బాల సరస్వతిని నువ్వా?
4: అవునమ్మా, నేనే. నేనే ఆ బాల సరస్వతిని. మా బావ అంటే మా మేనత్తి కొడుకు భావనారానికి ఇచ్చి నా పెళ్లి చేయాలనుకునేవారు. మా బావ తిరుమలరావుతో తిరగడం మంచిది కాదంటే నా పెళ్లి అప్పటికే తిరుమలరావు గారితో గుళ్ళో అయిపోయిందని, మా ఇద్దరి జోలికి రావద్దని చెప్పాను.
3: భావనారాయణ గారంటే అనూర్ మీ నాన్నగారి పేరు?
1: అవును, మా నాన్నగారు.
4: ఎవరు బాబు నువ్వు? భావనారాయణ గారికి
1: పెద్ద బాయిని. ఆయన నన్ను పెంచిన తండ్రి. నీ కడుపున పుట్టిన బిడ్డనే అయినా పెంచింది ఆయనేనమ్మా, ఆయనే.
4: బాబు బాబు, నువ్వు నా బిడ్డవా బాబు, నా బిడ్డవా?
1: అవునమ్మా.
4: ఇది నాయన ఒక్కసారి గారు ఇలా దగ్గరికి రా నాన్న.
1: అమ్మా,
4: ఎన్నాళ్ళకి నా బిడ్డను చూడగలిగాను. ఏం బాబు, బాబా సంగతులు నీకు చెప్పాడా?
1: చెప్పాడమ్మా. నిన్ను మోసం చేసి మద్రాసు తీసుకువెళ్ళటం, డబ్బు అయిపోయాక నడి ఒడ్డున వదిలేయటం, సంగీత పాఠాలు చెప్పుకుంటూ నన్ను కని కొన్నాళ్ళు పెంచి భావనారాయణ గారు మద్రాసులో కనిపెడితే నన్నిచ్చి పెంచి పెద్ద చేయమని ప్రాధాయపడి నన్ను వారికి ఇచ్చినట్లు అంతా అంతా చెప్పాడమ్మా.
4: అవును బాబు, బావ దేవుడు నా బిడ్డను తీసుకొని కేరళలో ఒక కంపెనీలో పనిచేస్తూ ఉండేవాడు. 10-15 ఏళ్ళు మా మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సాగేవి. ఆ తర్వాత బావ కేరళ వదిలి ఎక్కడికి వెళ్ళింది నాకు తెలియలేదు నాయన.
1: కేరళ నుంచి మైసూరు వచ్చాడమ్మా నాన్నగారు. బ్యాంకులో ఉద్యోగం రావటం వల్ల, నేను గ్రాడ్యుయేట్ అయిపోగానే హైదరాబాద్లో బ్యాంకు ఉద్యోగం రావటం వల్ల మా కుటుంబం అంతా ఇక్కడికే వచ్చేసాం.
4: నాన్న, నీ గురించి వివరాలు చెప్పమని వేధించి చెప్పకపోతే ఇదిగో నా మొహం మీద యాసిడ్ పోసి పిక్కుతంగా తయారు చేశాడు. నా పెట్లో భావనారాయణ బావకి రాసిన ఉత్తరాలు చదివి మీ వెంట పడి ఉంటాడు. అవునా తిరుమలరావు?
5: అవును బాల. చేతిలో చిల్లి గవ్వలేక, నిన్ను పోషించే శక్తి లేక నిన్ను వదిలిపెట్టి పారిపోయాను. నీకు మగపిల్లవాడని తెలిసింది. నిన్ను వదిలిన తర్వాత లక్షలు సంపాదించాను. నా కొడుకుని చూడాలని, చూసి సొంతం చేసుకోవాలని తహతహలాడిపోయాను. చివరికి అనిరుద్ధ్ని కనుక్కున్నాను.
1: బ్యాంకుకి వచ్చి విషయాలు చెప్పి తనని తండ్రిగా అంగీకరించమని, తన ఆస్తికి సేఫాలకి భర్తగా రమ్మన్నారు. రానంటేనే ప్రారంభించారు సాలిగూడు వెళ్ళటం. చివరికి నా పెళ్లినాడు ఆ గుడిలో చిక్కుకున్నాను.
6: మిమ్మల్ని ఎలా ట్రాప్ చేశారో స్టేట్మెంట్ ఇచ్చాక మేము ఈయన్ని మా మనుషులతో 24 గంటలు ఫాలో చేసేవాళ్ళం. ఇన్నాళ్లకు దొరికాడు ఈయన.
3: అనిరుద్ధ్, అంకుల్ నీ కన్న తండ్రి అని చెప్పినా మీరు ఆయన శత్రువుగా ఎలా చూస్తున్నారు?
1: 30 ఏళ్ల నాడు అనాథని చేసి అమ్మ ఎవరో తెలియక అమ్మ అని పిలవటం నేర్పని తల్లిదండ్రుల కన్నా పెంచిన అమ్మా నాన్నలు భావనారాయణ సుమిత్రమ్మ గారులే నాకు అమ్మా నాన్నలు సేఫాలి.
4: అవునాయనా, ఆ మాట నిజం. వాళ్ళే నిజంగా నీకు తల్లిదండ్రులు.
1: ఎలాంటి మా నాన్న మీద చేయని నేరాన్ని చేసినట్లుగా సాక్ష్యాలు సృష్టించి కన్న కొడుకు పెళ్లి అని కూడా చూడకుండా బ్లాక్మెయిల్తో నా పెళ్లి ఆపు చేసి 6 నెలల నుంచి ఆయన బంధుకారాల్లో బంధించాడమ్మా.
4: చివరికి బావప్రతి కూడా ఈ శనిగ్రహం పట్టుకుందా నాయన? ఎలా జరిగిందిరా ఈ పొరపాటు?
1: మైసూరులో నాన్నగారికి రంగరాజయ్య గారిని ఒక డైమండ్ వ్యాపారితో పరిచయం ఉండేదమ్మా. వాళ్ళ కుటుంబం మేము ఎంతో చనువుగా ప్రేమగా ఉండేవాళ్ళం. వాసు అనే వ్యక్తి నాన్నని కలిసి తన కుటుంబం అంతా పస్తులుంటున్నామని, తనకేదైనా ఉద్యోగం ఇప్పించి పుణ్యం కట్టుకోమని నాన్న కాళ్ళు పట్టుకున్నాడు.
4: వాణి అయ్యంగారికి చూపించి ఉద్యోగం వేయించమని అడిగి ఉంటాడు. ఎప్పుడు ఇంతే బావ. అయితే అతను ఏం చేశాడు?
1: ఆ వాసు అయ్యంగారింట్లో చనువుగా తిరుగుతూ ఉండేవాడు. ఒక రాత్రి అయ్యంగారిని, ఆయన భార్యని కత్తితో పొడిచి డబ్బు, డైమండ్స్, నగలు తీసుకుని పారిపోయాడని కబురందగానే నాన్న అక్కడికి వెళ్లారు. నాన్నగారు కొనవపురితో ఉన్న రంగరాజయ్య గారి గుండెల్లోంచి కత్తి లాగుతుండగా హంతకుడు ఫోటోలు తీసి పారిపోయాడు.
7: అయితే మరి వాసు అనేవాడేనా ఈ హత్యలు చేసింది?
1: వాసు రంగూన్ పారిపోయి ఈ మధ్య మద్రాసు తిరిగి వచ్చి అక్కడి నుంచి నాన్నగారికి ఉత్తరం రాశాడు. తన దగ్గర నాన్నగారు రంగరాజయ్య గారి గుండెల్లోంచి కత్తి తీస్తున్న ఫోటో ఉంది, వచ్చి తీసుకువెళ్ళమని. నాన్నగారు అతనికి ఫోన్ చేసి బాగా తిట్టారు. ఆ వాసు తిరుమలరావు గారు చేసే వ్యాపారంలో భాగస్థుడు.
4: ఇంకే రాహుకేతువులు గ్రహణం పట్టించారన్నమాట. ఆ ఫోటోలతో తిరుమలరావు నిన్ను ఏడిపించాడా బాబు?
1: నేను ఆయన చెప్పినట్లలా వినకపోతే ఆ ఫోటోలు పేపర్లకి, పోలీసులకి, రంగరాజయ్య గారి కొడుక్కి పంపిస్తానని నన్ను బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టాడు. 30 ఏళ్లు పెంచిన కుటుంబం అల్లరి పాలవటం సహించలేక ఈయన నా కన్న తండ్రి ఆడించినట్లలా ఆడాను. ఈలోగా బాలసరస్వతి గారి పేరు డైరీలో దొరకగానే సంగతి తెలియకపోయినా ఈ విషయంలో సబ్ ఇన్స్పెక్టర్ గారి సహాయం అడిగి వారి అండదండలతో ఈ దరికి చేరాను. తిరుమలరావు గారు

మీరింతవరకు జలపాతం నాటకం విన్నారు. రచన ఎద్దనపూడి సులోచన రాణి. రేడియో అనుసరణ శ్రీ పి శేషబాబు. నిర్వహణ శ్రీమతి వి రతన్ ప్రసాద్. 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 10:00.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు 96,000 కోట్ల రూపాయల చెల్లింపులు చేసినట్లు రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట వ్యాప్తంగా ధాన్యం సేకరణ 72 లక్షల టన్నులు దాటినట్లు పౌర సరఫరాల సంస్థ ప్రకటించింది. రాష్ట ప్రభుత్వం చేపట్టిన 8,000 గ్రామ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. సెమీకండక్టర్ పరిశ్రమకు తెలంగాణ ఎంతో అనుకూలమైనదని, ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని మలేషియా ప్రతినిధి బృందానికి మంత్రి డి శ్రీధర్బాబు సూచించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో రేపు రాత్రి నుంచి చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. 9వ తేదీ రాత్రి వరకు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగించనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న హైడ్రా ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల 8న 15వ తేదీన రద్దు చేసినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలియజేశారు. తిరిగి ఈ నెల 22వ తేదీ నుంచి ఈ కార్యక్రమం యథావిధిగా ఉంటుందని పేర్కొన్నారు. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం గగన విజయం పేరుతో విశేష అష్టావధాన కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం హైదరాబాద్ నాంపల్లి సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో జరుగుతోంది. సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించి భారత్ రికార్డు స్థాయిలో 6వ సారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ నిన్న గోవాలో జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11:30 మరి కాసేపట్లో గుర్తుకొస్తున్నాయి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి విధభక్తి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఆనందాల ఆదివారం అంటే సకుటుంబ సపరివారంతో సంబరంగా గడిపే రోజు. మరి ఆ సంబరంలో ఎన్నో విషయాలకి ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి ఆనంద సమయంలో సంగీతం తోడైతే ఆనందం రెట్టింపే. మరి ఆలస్యం ఎందుకు? గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో మెస్మరైజింగ్ మెలోడీస్ వినడానికి మీరు రెడీయా?

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు? మన జీవితంలో కొన్ని పాటలు కేవలం వినోదాన్ని మాత్రమే కాదు, జ్ఞాపకాల్ని కూడా మోసుకొస్తాయి. స్కూల్ డేస్ని, కాలేజీ కథల్ని, ఫ్యామిలీతో గడిపిన మధుర క్షణాల్ని గుర్తు చేస్తాయి. అలాంటి అపురూపమైన 1980s 1990s తెలుగు సినీ సంగీతం నుండి ఎందరో సంగీత దర్శకులు అందించిన మధుర గీతాలు విందాం ఇవాల్టి గుర్తుకొస్తున్నాయిలో.

0: ஐயோ பாபு, தன்னான பதமு சேர்ச்சி பாட்ட கூர்ச்சலேதா
1: சபாஷ்
0: தனி.

ఆకలి రాజ్యం చిత్రం నుండి ఒక సూపర్ హిట్ నెంబర్ విన్నారు కదా. 1980లో విడుదలైన ఎన్నో పాటలు ఇప్పటికీ కొందరి ఇళ్లలో మోగుతూనే ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రేమ శాశ్వతం. గోదావరి అందాలను, పల్లె సోయగాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ పాట అప్పట్లో ఎంత హిట్ అయిందో ఇప్పటికీ అంతే ఆదరణ. కాదంటారా? వింటే మీకే తెలుస్తుంది.

కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు. వాటి చూపుంటే వందేళ్ల పంట వద్దంటే విందమ్మ నువ్వు. చెయ్యకు చేమంతి బుగ్గ చెంగా విగల్లే

రాబమ్మ అగమంటే రేగేమ్మ.

0: వింటుంటే మనసే గోదావరి తీరాలకు వెళ్లిపోయినట్టుంది కదూ. అప్పటి పాటల ప్రత్యేకత ఏంటంటే అర్థవంతమైన సాహిత్యం, మధురమైన స్వరాలు, హృదయాన్ని హత్తుకునే గానం. మరి ఇప్పుడు వినబోయే పాట ప్రేమకి మమకారానికి చిరునామాగా నిలిచిపోయిన మెలోడీ. ఏ సినిమానో గెస్ట్ చేసి ఉండరు, ఎందుకంటే మన దగ్గర చాలా పాటలున్నాయి కాబట్టి. స్వయం కృషి చిత్రం నుండి సిగ్గు పూబంతి అంటూ ఎస్పి బాలు, జానకి, శైలజ పాడిన ఈ పాట మనందరి కోసం గుర్తుకొస్తున్నాయి.
1: మొగ్గ సింగారం

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే రంజిత్. ఒకవేళ నేను గనుక మీకు ఇష్టమైన 80s లేదా 90s సాంగ్ ఏది అని అడిగితే అబూ చాలానే పంపిస్తారనుకోండి. ఎస్పి బాలు గారిదా, లేక ఎస్ జానకి గారి మాధుర్యమా, లేక చిత్ర గారి మెలోడీనా, లేకపోతే శైలజ గారి శైలియా? ఈ పాటలు తరాలు మారినా తరగని అనుభూతిని అందిస్తూనే ఉంటాయి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం అని ఊరికి అనలేదుగా.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జూన్ 8 సోమవారం ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా శ్రోతలందరికీ ఆహ్వానం. మీరు నేరుగా ఆకాశవాణికి ఫోన్ చేసి మీ శుభాకాంక్షలు, అనుభవాలు, అభిప్రాయాలు పంచుకోవచ్చు. లైవ్ ఫోన్ సమయాలు గుర్తుపెట్టుకోండి: 7:30 నుండి 8 వరకు, 12:40 నుండి 1:10 వరకు, అలాగే 2:15 నుండి 3 వరకు. ఆకాశవాణితో మీ అనుబంధాన్ని, మీ మధుర జ్ఞాపకాలను, 90 ఈ అపూర్వ ప్రస్థానంపై మీ అభినందనలను మాతో పంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 0402324, 0852, 0402324, 0853. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఇప్పుడు 90s కి వెళ్దామా? అంటే నిజంగా వెళ్లాలంటే చాలా కష్టం.

మ్యూజిక్ మాస్టరో ఇళయరాజా కంపోజిషన్లో వచ్చింది. మరి ఇలాంటి మధురమైన పాటల కోసం వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవ, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: గుర్తుకొస్తున్నా వింటున్నారు విత్ మీ ఆర్ చిరంజీత్. స్టూడియో క్లాక్ లో 11:42:26 అవుతుంది. ప్రేమలోని మాధుర్యాన్ని, యవ్వనంలోని ఉత్సాహాన్ని అందంగా ప్రతిబింబించిన ఓ అద్భుతమైన పాటను విందాం. అలాంటి చాలానే ఉంటాయనుకోండి. క్రిమినల్ సినిమా నుండి తెలుసా మనసా అంటూ వచ్చిన ఈ పాట ప్రేమ భావనకు సంగీత రూపం ఇస్తే అది ఇలాంటి మెలోడీగానే ఉంటుందనిపిస్తుంది, కాదంటారా? ఎస్పి బాలు, చిత్ర ఆలపించిన ఈ సూపర్ హిట్ మెలోడీ మనకోసం.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

స్టోరీ క్లాక్ లో 11:50 and 35 seconds అవుతుంది. మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్ చిరంజీత్. మరి భారతీయ సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్ హిట్ మూవీ, మ్యూజికల్ హిట్, ఏఆర్ రహమాన్ గారు అందించిన ఆ మ్యూజిక్ అయితే ఇప్పటికీ అసలు అబ్బా ఇంకా ఆ పాటలు వింటున్నా అంటే ఆదరణ మాత్రం తగ్గలేదు. మరి అలాంటి ఒక మ్యూజికల్ ఆల్బమ్ నుంచి ఒక పాట విందామా, టెలిఫోన్ ధ్వనిలా అంటూ హరిహరన్ హరిణి పాడిన ఈ పాట భువనచంద్ర రాశారు, ఏఆర్ రహమాన్ కంపోజిషన్లు మనందరి కోసం గుర్తుకొస్తున్నాయి.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అరైవ్తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
1: ఇలా 1980లు 1990ల తెలుగు సినీ సంగీత ప్రయాణం ఎప్పుడూ బోర్ కొట్టదు. మధురమైన సంగీతం ఎప్పటికీ పాతబడదు. తరాలు మారినా కాలం మారినా మంచి పాటలు మన హృదయంలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఇది ఇవాల్టి గుర్తుకొస్తున్నాయి.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. మనం తీసుకునే ఆహారంలో కేవలం పోషకాలుంటే సరిపోదు కదా, సురక్షితంగా ఉండటం కూడా చాలా అవసరం. అందుకే ప్రతి సంవత్సరం June 7 అంటే ఇవాళ రోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటామన్నమాట. ఆహారం వల్ల కలిగే వ్యాధులను నివారించడం, ఫుడ్ సేఫ్టీ గురించి ఇంపార్టెన్స్ని తెలియజేయడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఆనందం సినిమా నుండి మల్లికార్జున్ సుమంగళి పాడిన కనులు తెరిచిన అనే ఈ పాట సూపర్ హిట్ కదా.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం కదా. మరి ఇప్పుడు సూపర్ అండ్ ఫన్నీ ఒక స్టోరీ ఉందన్నమాట. స్టోరీ అంటే ఒక చెప్తాను నేను. మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, ఫ్రిడ్జ్ లో 3 రోజుల క్రింద పెట్టిన కర్రీ కనిపిస్తే చాలు, అరే ఇంకా బాగానే ఉంది కదా అని తినేస్తూ ఉంటాం. కానీ మన కడుపులో అలా ఉండదుగా, ఏదైనా బెడిసి కొడితే ఆ తర్వాత మనమే ఇబ్బంది పడతాం. ఆహార భద్రత అంటే పెద్ద సైన్స్ ఏమి కాదండి ఓయ్, మన అమ్మలు నానమ్మలు తెలిసిన వాళ్ళు చెప్పే చిన్న చిన్న జాగ్రత్తలే. అవేంటో కూడా తెలుసుకుందామా ఈ పాట తర్వాత.

0: भले वेढ़
1: చైతన్య స్ఫూర్తిలో వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే గురించి మాట్లాడుకుంటున్నాం. అయితే ఆ చిన్న చిన్న జాగ్రత్తలు ఏంటంటే చేతులు కడుక్కొని తినడం, అంతేగా ఏదైనా తినేటప్పుడు చేతులు కడుక్కోవడం అనేది చాలా కామన్ గమనం చేసేది. ఇంకా కూరగాయల్ని శుభ్రంగా కడిగి వండుకోవడం, ఇది కూడా మనం చేసేది. ఎక్స్పైర్ అయిపోయిన వస్తువుల్ని వాడకపోవడం, ఇది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్య ప్యాకేజ్డ్ ఫుడ్ మనకి అంటే ఏది తీసుకున్నా కూడా మనకి ప్యాకింగ్లోనే వచ్చేస్తుంది. లైక్ ఉప్మా రవ తీసుకున్నా, లేకపోతే పప్పు దినుసులు తీసుకున్నా, ఏది తీసుకున్నా మనకి ప్యాకేజ్డ్ వచ్చేస్తుంది. కాబట్టి దాని మీద ఉన్న ఎక్స్పైరీ డేట్ అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకా వండిన ఆహారాన్ని ఎక్కువసేపు బయట పెట్టకపోవడం, వండిన వెంటనే తినేసి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం ఇలా చేస్తూ ఉంటాం కదా. సో ఇలాంటివి పాటిస్తే మన పొట్ట కూడా హ్యాపీ, అలాగే మనం కూడా హ్యాపీ. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:30 కావస్తోంది. పరికాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ప్రకాశమైన సమయం మధ్యాహ్నం 12 గంటలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక కేరళ మాహిలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. అమెరికా, ఆస్టేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వంట గ్యాస్ ధర తక్కువని పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లపై 300 రూపాయల సబ్సిడీ లభిస్తుందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హర్ముజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి, జూన్ మధ్య ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయల పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రపంచ ఇంధన మార్కెట్ల ప్రభావం నుండి వినియోగదారులకు ఊరట కలిగించేందుకు పెరిగిన ధరలలో ఎక్కువ భాగాన్ని ప్రభుత్వమే భరించిందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి పొరుగు దేశాల వంట గ్యాస్ ధరలతో పోలిస్తే ఉజ్వల లబ్దిదారులు చెల్లిస్తున్న వాస్తవ ధర చాలా తక్కువని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా ఈరోజు అన్నారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్భర్ భారత్కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనె వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్తంగా, హక్కుగా, బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. దేశంలో డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ అన్నారు. ఆకాశవాణితో మంత్రి మాట్లాడుతూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద భారత్లో 90 కోట్లకు పైగా విశిష్ట ఆభా గుర్తింపు కార్డులను తయారు చేశామని తెలిపారు. అలాగే 100 కోట్లకు పైగా డిజిటల్ వైద్య రికార్డులను కూడా ఈ ఆభా ఐడీలతో అనుసంధానించామని తెలియజేశారు. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం 4 ఏళ్ల తర్వాత జరుగుతోందని, ఈ సమయంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో గణనీయమైన పురోగతి లభించిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఇండియా ఇండోనేషియా జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగినో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ఏడాది ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు 75 వసంతాలు పూర్తి చేసుకున్నాయని గుర్తు చేశారు. రక్షణ, భద్రత, సముద్ర తీర రక్షణ, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఫార్మాసూటికల్స్, ఆహార భద్రత, పర్యాటకం, విద్య, అలాగే సాంస్కృతిక సహకారంతో సహా ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలపై ఇండోనేషియాతో విస్తృతంగా చర్చించేందుకు తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు జయశంకర్ పేర్కొన్నారు.
2: Our joint commission is happening after 4 years, and I think it's important to recognize that in those 4 years we made good progress in our bilateral relations. Today I look forward to extensive discussions with you, covering the full spectrum of our bilateral cooperation, from political to defense and security, maritime trade and investments, health and pharmaceuticals, food security, as well as tourism, education and cultural cooperation.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేడ్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఈశాన్య రాష్టమైన త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటియర్ ప్రధాన కార్యాలయంలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి ఈ మేరకు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని హోంమంత్రి అధికారులను ఆదేశించారు. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమిత్ షా చెప్పారు. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ ఈ ఉదయం న్యూఢిల్లీలో జరిగిన 77వ ఎడిషన్ ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ సైక్లింగ్ చేయడం వల్ల పర్యావరణం పరిశుభ్రంగా ఉంటుందని, అలాగే ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుంది అన్నారు. సైక్లింగ్ వల్ల కలిగే పలు ఆరోగ్య ప్రయోజనాలను ప్రస్తావిస్తూ ఈ కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని, ఫిట్ ఇండియా దార్శనికతను ముందుకు తీసుకెళ్లాలని

సోషల్ మీడియా మెసెంజింగ్ ప్లాట్ఫామ్లలో ప్రచారంలో ఉన్న వాదనలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ఖండించింది. విద్యార్థులు వారి కుటుంబాల ఆందోళనను ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడే ముఠాలు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని సోషల్ మీడియా పోస్టులో ఏజెన్సీ పేర్కొంది. పరీక్షా ప్రక్రియ సమగ్రత పూర్తిగా సిద్దంగా ఉందని, అభ్యర్థులకు నిష్పక్షపాతంగా సురక్షితంగా పరీక్ష జరిగేలా చూసేందుకు అవసరమైన అన్ని భద్రతా ఏర్పాట్లు చేశామని ఏజెన్సీ స్పష్టం చేసింది. అభ్యంతరకరమైన ఛానళ్లు, ఖాతాలు, కంటెంట్ను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు సైబర్ క్రైమ్ అధికారులకు నివేదిస్తున్నామని ఎన్టీఏ తెలిపింది. కాగా ఎన్టీఏ ధృవీకరించిన వెబ్సైట్, మాధ్యమాల ద్వారా జారీ చేసిన అధికారిక సమాచారాన్ని మాత్రమే ప్రజలు విశ్వసించాలని ఎన్టీఏ అభ్యర్థులకు విజ్ఞప్తి చేసింది. వాతావరణం. దేశంలోని కర్ణాటక తీర ప్రాంతం, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకన్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్ ఉప హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరిలో ఈరోజు భారీ వర్షం కురుస్తుందని ఐఎండి తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గోవాలోని మడ్గావ్లో నిన్న జరిగిన సాఫ్ మహిళల ఛాంపియన్షిప్ 2026 ఫైనల్ పోటీలో భారత్ బంగ్లాదేశ్ను 3-1 తేడాతో ఓడించి ఆరోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయం సాధించిన భారత బృందాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందించారు. భారత ఫుట్బాల్కు ఈ విజయం గర్వించదగిన క్షణమని సామాజిక మాధ్యమ పోస్టులో మాండవీయ పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీన జరగబోయే రాజ్యసభ ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ 3 అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్ చంద్రబాబు నాయుడు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో పారిశ్రామికవేత్త సానా సతీష్, విద్యావేత్త భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, టీడీపీ సోషల్ మీడియా వింగ్ అధినేత చింతకేల విజయ్ ఉన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం ఈరోజు తెలిపింది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం పరిశుభ్రమైన ఆహారాన్ని అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అన్నారు. సైక్లింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ రద్దీ అనే ప్రధాన సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పేర్కొన్నారు. దేశంలోని కర్ణాటక, కేరళ, మాహేలోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.

0: వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మన వివిధ భారతి ఎఫ్ఎం 102.8లో ప్రత్యేక కార్యక్రమాలు. సోమవారం జూన్ 8వ తారీఖు ఉదయం 10:03 శ్రీ రాజగోపాల్, శ్రీమతి ఇందిరా బెనర్జీ, శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు సమర్పించి ప్రత్యేక జనరంజని. ఉదయం 11:03 నవ భారత స్వరం ప్రత్యేక రూపకం మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు, విత్ మీ ఆర్జి రంజిత్. మరి అరచేతిలో ప్రపంచం వచ్చిన తర్వాత ఏది కావాలన్నా ఇట్టే ఆర్డర్ పెట్టేయడం, ఫుడ్ ఆర్డర్ అయితే అసలు నిమిషాల్లో మన కళ్ళ ముందు ఉంటుంది కదా. రేటింగ్ బాగుందా, డిస్కౌంట్ అప్లై అయిందా, లేదా ఏదైనా కూపన్ ఉందా అని చూస్తాం, కానీ మనం ఆర్డర్ పెట్టే ఫుడ్ ఎంతసేపు అనేది మాత్రం పట్టించుకోవడం లేదు. అంటే ఫుడ్ సేఫ్టీ అనగానే గుర్తొచ్చింది నాకు ఒక విషయం, చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: టుడే క్లాక్ లో 12:46 and 43 seconds అవుతుంది. చైతన్య స్ఫూర్తిలో ఇవాళ వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే గురించి మాట్లాడుతున్నా కదా. అయితే మనం న్యూస్ లో కూడా వింటూనే ఉంటాం, ఆ హోటల్లో ఇలా ఉంది, ఈ రెస్టారెంట్ లో కిచెన్ ఇలా ఉంది, ఎక్స్పైర్ అయిన పదార్థాలు, పరిశుభ్రత లోపాలు, పాడైపోయిన వాటం, మళ్లీ మళ్లీ ఉపయోగించిన వంట నూనెలు, ఇలా ఇవన్నీ వింటూనే ఉంటాం. అంటే ఇవన్నీ నేను చెప్పి మిమ్మల్ని భయపెట్టడం అని కాదు, కానీ మనం బయట తినేటప్పుడు జాగ్రత్తగా ఎంపిక చేసుకుని తినాలి, ఎందుకంటే రుచితో పాటు భద్రత కూడా ముఖ్యం కాబట్టి.

0: They say the view from the top changes everything. But for a few, the view from the clouds is the only one that matters. The Indian Air Force invites applications for commissioned officers through AFCAT 2 of 2026. Registrations open on May 20th, 2026. Visit afcat.edcil.co.in and take the first step toward the blue.
1: కి సంబంధించిన అన్ని విషయాలు మెలకువలు సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు ప్రతి బుధవారం ఉదయం 9:15 మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ప్రతి బుధవారం 9:15 నుండి 10 గంటల వరకు. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా మీ ఫోన్లోనే వినవచ్చు.

చైతన్య స్ఫూర్తి వింటున్నాం కదా, అసలే వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అలాగే టైం వచ్చేసరికి 1 అవుతుందంటే, 1 కావస్తుంది అంటే మనకి ఎలాగూ మనం ఫుడ్ తినే టైం కూడా అవుతుంది కదా. సో ఇంకా ఏంటంటే మనం తినడానికి వెళ్ళిన ప్రదేశం నీట్గా ఉంటేనే తినడం కానీ, లేకపోతే ప్యాకేజ్డ్ ఫుడ్ అనుకోండి దాని ఎక్స్పైర్ డేట్ మాత్రం చెక్ చేసుకోవాల్సింది పక్కాగా. ఇంకా ఫుడ్ కలర్స్, ఈ ఫుడ్ కలర్స్ అడల్టరేషన్ అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉన్న ఈ అంటే ఈ టైంలో మనం ఫుడ్ని అవాయిడ్ చేయాలి అలాంటిదేనా మనకి తెలిసినట్టయితే. ఇంకా ఫుడ్ టేస్ట్ కానీ స్మెల్ కానీ తేడా అనిపిస్తే వెంటనే ఆపేయడం, ఇది అఫ్ కోర్స్ మనం చేస్తామనుకోండి. సో ఇంకా కిడ్స్ కి మనం ఏదైనా ప్రయాణాలు చేసినా లేకపోతే బయటకు వెళ్ళినా కిడ్స్ కి వీలైనంత వరకు ఇంటి ఫుడ్నే పెట్టడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో ఉన్నట్టే.

0: పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
2: సో మరి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ 2026 థీమ్ ఏంటంటే భారం నుండి పరిష్కారాల వైపు, ప్రతి చోట సురక్షితమైన ఆహారం. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆహారం అంటే మనం తీసుకునే ఫుడ్ ద్వారా వచ్చే డిసీజెస్ ల భారాన్ని ఎదుర్కోవడానికి డేటా, సైంటిఫిక్ ఎవిడెన్స్, రిస్క్ బేస్డ్ సొల్యూషన్స్ అనే వాటి మీద దృష్టి పెట్టడం అన్నమాట. అంటే ఇంకా చెప్పాలంటే ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా ఆహార భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఎందుకంటే ఫుడ్ సేఫ్ గా ఉంటేనే మనం సేఫ్, మన లైఫ్ సేఫ్, సూపర్ సేఫ్ అని చెప్పొచ్చు. ఇది ఇవాల్టి చైతన్య స్ఫూర్తి. స్టే సేఫ్, స్టే హెల్తీ అండ్ డోంట్ ఫర్గెట్ టు స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టోరీ క్లాక్ లో సమయం 1:10 నిమిషాలకు వస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఆరోగ్యకరమైన జీవన శైలికి సైక్లింగ్ అత్యంత అవసరమని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు సైక్లింగ్ డే సందర్భంగా అన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 1,474 కోట్ల రూపాయలు ఖర్చు కాగల పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. తమ పార్టీ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉందని బిజెపి రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాగల 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్లో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సైకిల్ ర్యాలీని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ ఫిట్ ఇండియా స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో సైక్లింగ్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. కాలుష్యాన్ని, ట్రాఫిక్ రద్దీని తగ్గించి సుస్థిర నగరాల నిర్మాణానికి సైక్లింగ్ ఒక అద్భుతమైన మార్గమని పేర్కొన్నారు. ప్రజలంతా తమ రోజువారీ జీవితంలో సైక్లింగ్ ను ఒక అలవాటుగా మార్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ భారీ ర్యాలీలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, వాకిటి శ్రీహరి, క్రీడల సలహాదారు జితేందర్ రెడ్డితో పాటు భారీ సంఖ్యలో యువత, క్రీడాకారులు, సైక్లింగ్ ప్రేమికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. ఈ సందర్బంగా 1,474 కోట్ల రూపాయలు ఖర్చు కాగల 3 వేరువేరు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఉప్పల్ భగాయత్లో ఎంఎంసీ కార్యాలయ భవనం, కంటోన్మెంట్లో ఏఓసీ రోడ్లు, ఎల్బీనగర్లో వంతెన పనులకు ముఖ్యమంత్రి శ్రీకారం చుడతారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట శాఖ అధ్యకులు ఎన్ రామచంద్రరావు ఈరోజు మీడియా సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకిచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, ఇందుకు వ్యతిరేకంగా తాము ఆందోళనలు చేపడతామని అన్నారు. నిన్న కోహెడ సభలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటిని ఖండిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి వాడిన భాష అభ్యంతరకరమని ఆయన అన్నారు. ఇదే పద్దతి కొనసాగితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను తమ పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో అడ్డుకుంటారని ఆయన అన్నారు. గోదావరి నదీ నీటి విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మౌనంగా ఉంటోందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నల్లమల సాగర్ ప్రాజెక్టు పేరిట పోలవరం నుంచి నీటిని ఏపీకి మళ్లించే కుట్రలు జరుగుతున్నాయని ఆయన విమర్శించారు. ఆకాశవాణి 90 సంవత్సరాల ప్రజాసేవ ప్రసారోత్సవాల సందర్బంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు గగన విజయం పేరుతో విశేష అష్టావధానం కార్యక్రమం నిర్వహించింది. నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. తెలంగాణ రాష్ట ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి ముఖ్య అతిథిగా హాజరుకాగా డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అవధాని శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల సాహెత్, సాహితీవేత్తలు డాక్టర్ జిఎం రామశర్మ, కంది శంకరయ్య, ఏ భానుప్రకాష్, డాక్టర్ మండపాక మహేశ్వరి, ఆరవల్లి శ్రీదేవి, ముత్యంపేట గౌరీశంకర శర్మ, చిట్టితోటి విజయ్ కుమార్, రంగి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మరుమామల దత్తాత్రేయ శర్మ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆకాశవాణి తెలంగాణ క్లస్టర్ హెడ్ బి హరిసింగ్, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర ప్రోగ్రాం హెడ్ రమేష్ సుంకసారి, న్యూస్ హెడ్ ఎంఎస్ మహేష్, దూరదర్శన్ యాదగిరి ప్రోగ్రాం హెడ్ కామేశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేలాది గ్రామాలకు తాగునీరు, సాగునీరు అందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు హైలెవెల్ కెనాల్ లైనింగ్ పనుల్లో పూర్తి నాణ్యత పాటించాలని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. మైనారిటీ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా హైదరాబాద్లో ఈ నెల 9న నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నియామక కార్యక్రమాన్ని రాష్ట మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ప్రారంభిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు కార్యనిర్వహణాధికారి భవానీశంకర్, ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి నిజాభిషేక పూజల్లో మంత్రి పాల్గొన్నారు. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు నల్గొండ జిల్లా కనగల మండలంలో విరివిగా మొక్కలు నాటుతున్నామని బీజేపీ కనగల మండల ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య తెలిపారు. ఈ విషయమై మాట్లాడుతూ ఆయన,
1: పర్యావరణాన్ని రక్షించే విధంగా మనం ఏదో ఒక సహాయం చేయాలనే ఉద్దేశంతో మోడీ గారు అమ్మ పేరు మీద ఒక ముక్క నాటాలి, మాకే నాం ఏ పేడ్ అనే నినాదంతో ఈ రోజు అన్ని బూతులలో యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క బూత్ లో ఒక ముక్క నాటితే చాలు, ప్రతి సంవత్సరానికి కొన్ని కోట్ల వృక్షాలు అవుతున్నాయి, ప్రతి ఒక్కరు కూడా తలా ఒక చెట్టు నాటితే ఇక్కడ మనం పరిరక్షించబడతాం.
0: వర్షాకాలంలో ఎక్కువగా వ్యాపించే డెంగ్యూ జ్వరం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారిని డాక్టర్ సిక్కిరి దీప్తి చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
2: డెంగ్యూ ఫీవర్ యూజువల్ గా అంటే మస్కిటో బయట వల్ల వస్తుందని మనందరికి తెలుసు, కానీ ఈ మస్కిటోస్ డే టైమ్ బయట అంటే పగలు ఎక్కువ కొడతాయి రాత్రి కంటే. సో సింటమ్స్ ఎలా ఉంటాయి, హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది, హెడ్ ఏక్ ఉంటాయి, బాడీ పెయిన్ సివియర్ గా ఉంటాయి అండ్ బోన్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి, అందుకే దీన్ని బ్రెయిన్ బోన్ ఫీవర్ అంటారు.
0: ప్లాస్టిక్ రహిత సమాజంతోనే ప్రకృతిని కాపాడుకోగలుగుతామని మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా సింగరేణి జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ అన్నారు. ప్రకృతి మిత్ర స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పర్యావరణ సంరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణంపై శ్రీరాంపూర్లో నిర్వహించిన సమావేశంలో జీఎం మాట్లాడారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కఠిన చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా రాత్రి పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న 84 మందిని గుర్తించి వారిపై చర్యలు చేపట్టామన్నారు. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల నైరుతి ఋతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని ఈ నెల 12 వరకు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. పిల్లలు వివిధ రంగాల్లో సాధించిన విశిష్ట విజయాలను గుర్తించి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ ప్రతిష్టాత్మక జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేస్తోందని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి లక్ష్మీరాజం తెలిపారు. ఈ అవార్డుకు జిల్లాలో అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో యాదగిరిగుట్టలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఈరోజు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ కారణంగా ఉచిత దర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. మృగశిర కార్తే ప్రారంభ వేళలను దృష్టిలో పెట్టుకుని రేపు రాత్రి 9 గంటల నుంచి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభించనున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఆరోగ్యకరమైన జీవన శైలికి సైక్లింగ్ అత్యంత అవసరమని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు సైక్లింగ్ డే సందర్భంగా అన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు 1474 కోట్ల రూపాయలు ఖర్చు కాగల పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తారు. తమ పార్టీ రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కట్టుబడి ఉందని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యకులు ఎన్ రామచందర్రావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడెంట్ లాక్ల సమయం 1:20.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృత

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం షో టైం కార్యక్రమానికి స్వాగతం. మరి ఇంతకీ ఏ సినిమా గురించి అనుకుంటున్నారా? అదే కానే కాదండి, అంతకు మించి ఎంటర్టైన్మెంట్ ఉండే క్విజ్ షో ఇది. మీ అందరికి తెలిసిందే అనుకోండి, ప్రశ్న అడగడమే ఆలస్యం, సమాధానాలు వాట్సాప్ మెసేజ్ లో వెల్లువై వచ్చేస్తుంటాయి. మరి మరింత ఆలస్యం చేయకుండా వాటి షో టైమ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో తెలుసుకుందామా? రైట్, మరి మీరంతా రెడీగా ఉన్నట్టున్నారు. సో ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్, రీసెంట్ గా యూపీలోని జయప్రకాష్ నారాయణ పక్షి సంరక్షణ కేంద్రం రామర్ సైట్ కింద గుర్తింపు వచ్చిందనమాట. అయితే ఇది భారతదేశంలో ఎన్నవ రామర్ సైట్? ప్రశ్న మరొకసారా? తప్పకుండా. రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లోని జయప్రకాష్ నారాయణ పక్షి సంరక్షణ కేంద్రం రామర్స్ అనే సైట్ ఒకటి ఉంటుందన్నమాట, రామర్స్ సైట్, దాని కింద గుర్తింపు వచ్చిందనమాట రీసెంట్ గానే. అయితే ఇది భారతదేశంలో ఎన్నవ రామర్ సైట్? ఈ ప్రశ్నకి సమాధానం గనక మీకు తెలిసినట్టయితే మీరు చేయాల్సిందల్లా మీ పేరు ఊరు టైప్ చేసి మీ సమాధానాన్ని టైప్ చేసి 0402324 0852కి వాట్సాప్ పంపించండి. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది మీ ఎనర్జీ లెవెల్స్ కి తగ్గట్టుగానే యముడు సినిమా నుండి.
1: చుట్టుకొచ్చే సుడిలాగా సింహం మరబిరబిరమని ఎగిరొచ్చే వీర నారసింహం.

రైట్ సూపర్. ఏదైనా స్ట్రిక్ట్ ర్యాంక్ విన్నాం, అసలు వరల్డ్ ఫుడ్ సేఫ్టీ కదా, మనం ఫుడ్ ని సేఫ్ గా తినాలి, అప్పుడే మన కడుపు సేఫ్ గా ఉంటుంది, మన లైఫ్ సేఫ్ గా ఉంటుంది, మనం చేసే పనులన్నీ సేఫ్ గా ఉంటాయి. రైట్, మరి 128:36 అవుతుంది, మనం వింటున్నాం షో టైం విత్ మీ ఆర్జే రంజిత్. మరి మంచి మంచి ప్రశ్నలు అడుగుతూ ఉంటాం, సమాధానాలు వెలువలా వస్తూనే ఉంటాయి, మధ్య మధ్యలో పాటలు భలే ఉంటుంది ఆదివారం పూట కదా. సో మరి ఇప్పుడు అంటే ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అడిగింది ఏంటంటే, రీసెంట్ గా ఉత్తరప్రదేశ్ లోని జయప్రకాష్ నారాయణ్ పక్షి సంరక్షణ కేంద్రం రామర్స్ సైట్ కింద గుర్తింపు వచ్చింది అన్నమాట. అయితే ఇది భారతదేశంలో ఎన్నవ రామర్స్ సైట్ అని నేను అడిగిన ప్రశ్నకి సమాధానాలు కరెక్ట్ గానే పంపిస్తున్నారు, ఇంకొందరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. మరి పర్లేదు, ఇప్పుడు కూడా మీకు కనుక ఆన్సర్ తెలిసినట్టయితే, కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్టయితే, మీరు చేయాల్సిందల్లా మీ పేరు ఊరు టైప్ చేసి మీ ఆన్సర్ ని టైప్ చేసి పంపించండి 0402324085 నెంబర్ కి. స్టే ట్యూన్డ్.

రైట్, షో టైంలో మనం అడిగిన ఫస్ట్ ప్రశ్నకి సమాధానాలు కరెక్ట్ గా పంపించిన వాళ్ళ నేమ్స్ నేను చదువుతాను, ఆ తర్వాత కరెక్ట్ ఆన్సర్ ఏంటో నేను రివీల్ చేస్తాను. నల్గొండ డిస్ట్రిక్ట్ చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ. హైదరాబాద్ నుంచి ఎవరు వీళ్ళు, నిజామాబాద్ నుండి ఎన్ఎం శాస్త్రి, ఉమా, సుగంధి, కార్తీక్, పంజాగుట్ట హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓల్డ్ బోయిన్పల్లి నుంచి హరీష్ కుమార్. ఇంకా ఇదే ఆన్సర్ కరెక్ట్ గా పంపించిన వారు చాలా ఆన్సర్లు వస్తున్నాయి. కాళ్ల శ్రీనివాసరావు కోదాడ నుండి, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల డిస్టిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా రామ్రెడ్డి బోర్గాన్ నిజామాబాద్ నుంచి, ఇంకా డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఏఎస్ రావు నగర్ నుంచి సీతా, దేవిక, సత్యబౌలు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, అప్పలరాజు పెడ నుంచి, ఇంకా బాలకృష్ణ నర్సంపేట వరంగల్ నుంచి, ఇంకా రవికుమార్ అండ్ రమాదేవి మల్కాజ్గిరి నుంచి, సతీష్, శాంతి, రిషిత, సుచిత్ర సర్కిల్ రామరాజునగర్ హైదరాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పిన ఈ రామర్ సైట్ కింద గుర్తింపు వచ్చిన ఈ ప్లేస్ తో కలిపి మన భారతదేశంలో ఇది 100వ సైట్ అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ మరొకసారి. అండ్ మరి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ కూడా రెడీగా ఉంది, ఏంటంటే 2026 ఫీఫా వరల్డ్ కప్ జూన్ లో షురూ కాబోతున్న విషయం మన అందరికి తెలిసిందే. అలాగే కొన్ని కోట్ల మంది ఎంతో ఆశగా ఎదురు చూసే ఫుట్బాల్ పండుగ ఇది. మరి ఈ ఫుట్బాల్ మ్యాచెస్ ని ఈసారి 3 దేశాలు హోస్ట్ చేయబోతున్నాయి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, మెక్సికో అండ్ కెనడా. అయితే మొదటి మ్యాచ్ జరగబోతున్న స్టేడియం పేరేంటి, అది ఎక్కడ ఉంది? ప్రశ్న మరొకసారి, 2026 ఫీఫా వరల్డ్ కప్ ఈ జూన్ లో జరగబోతున్న విషయం మనందరికి తెలిసిందే. అయితే ఫస్ట్ మ్యాచ్ జరగబోతున్న ఆ స్టేడియం ఎక్కడుంది, దాని పేరేంటి? ఈ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే మీ పేరు ఊరు టైప్ చేసి, మీ ఆన్సర్ టైప్ చేసి 04023240852 నెంబర్ కి వాట్సాప్ పంపించండి. ఇప్పుడైతే ఒక సూపర్ హిట్ నెంబర్, ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం.

స్టోరీ క్లాక్ లో 141 అండ్ 33 సెకండ్స్ అవుతుంది. సూపర్ హిట్ నంబర్స్ వింటున్నాను సండే రోజు విత్ మీ ఆర్జే రంజిత్. అండ్ షో టైమ్ లో కూడా మంచి మంచి సాంగ్స్ తో పాటు ఇన్ఫర్టైన్మెంట్ అనమాట, ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇన్ఫర్మేషన్ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్స్ పంపిస్తున్నారు. సో వీళ్ళ అంటే ఆన్సర్స్ అయితే చాలా వరకు కరెక్టే వస్తున్నాయంటే దీన్ని బట్టి ఫుట్బాల్ మ్యాచెస్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళలో మన లిజనర్స్ కూడా ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. మరి ఇప్పుడు కనుక మీకు ఆ క్వశ్చన్ ఇప్పుడే వింటున్నా లేకపోతే కన్ఫ్యూజ్ అయినా మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ పంపిద్దామనుకున్నా వాళ్ళందరి కోసం ఈ ప్రశ్న మరొకసారి. 2026 ఫీఫా వరల్డ్ కప్ జూన్ లో జరగబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఫస్ట్ మ్యాచ్, ఫస్ట్ స్టేడియం పేరేంటి, అది ఎక్కడ ఉంది అన్న ఈ ప్రశ్నకి మీ కనుక ఆన్సర్ తెలిసినట్టయితే లేట్ చేయకుండా మీ ఆన్సర్ని, మీ పేరుని, మీ ఊరిని టైప్ చేసి 04023240852 నెంబర్కి వాట్సాప్ పంపించండి. ఇదిగో ఈ పాట తర్వాత నేను డెఫినెట్ గా ఆన్సర్ రివీల్ చేస్తాను, కరెక్ట్ ఆన్సర్ ఏవో పంపారో కూడా.

సూపర్ హిట్ నెంబర్ విన్నాం. స్టూడియో క్లాక్ లో 146 అండ్ 39 సెకండ్స్ అవుతుంది. షో టైమ్ లో మనం ఫుట్బాల్ గురించి అడిగిన ప్రశ్నకి మామూలుగా ఆన్సర్స్ రావట్లేదు. సో మరి కరెక్ట్ ఆన్సర్ పంపిన వాళ్ళ నేమ్స్ చదివి ఆ తర్వాత లాస్ట్ కి నేను ఆ కరెక్ట్ ఆన్సర్ ఏంటో రివీల్ చేస్తాను. మరి చాలా మంది కరెక్ట్ ఆన్సర్ పంపించారంటే చెప్పానుగా ముందుగా మన వాళ్ళకి ఏ ప్రశ్న అడిగినా అసలు అంటే మనం ఎదురు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అలా ఆన్సర్లు వచ్చేస్తుంటాయి. సో మరి కరెక్ట్ ఆన్సర్ పంపించిన వారు రవికుమార్ రమాదేవి మల్కాజ్గిరి అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప డిస్టిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హరీష్ కుమార్ ఓల్డ్ బోయిన్పల్లి, అరుణ పద్మనాభం మల్కాజ్గిరి, దివాకర్ ఫ్రమ్ ఉమ్మెడ, కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ ఫ్రమ్ నిజామాబాద్, రంజిత్ సంధ్య కుబీర్ నా పేరు పెట్టారనుకోండి వాళ్ళు, నో ప్రాబ్లం. కాళ్ళ శ్రీనివాసరావు కోదాడ అండ్ అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ విధుబాబు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పుట్టపాకు నుండి భవానీ వెంకట్ మాస్టర్ మిథున్, ఇంకా అప్పలరాజు పెడనా నుంచి, బాలకృష్ణ నరసంపేట నుంచి ఇంకా కరెక్ట్ ఆన్సర్ పంపిస్తూనే ఉన్నారు. నల్గొండ డిస్టిక్ చిత్రియాల గ్రామం నుండి వెంకటాచారి వరలక్ష్మి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ కరెక్ట్ ఆన్సర్ పంపించడం మిగతా వాళ్ళందరికీ కూడా. మరి ఇంతకీ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఎస్టాడియో అజ్టెక్కా అనే ఈ స్టేడియం

ఇప్పుడు ఫస్ట్ ఎవర్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ కి ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది ఎక్కడుందంటే మెక్సికోలో ఉందన్నమాట. సో మరి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ చెప్తూ నేను ఇంకొక ప్రశ్న అడగబోతున్నాను. నాకు తెలిసి మా లిజనర్స్ కి ఇలాంటి వాటి కంటే సినిమాకు సంబంధించిన ప్రశ్నలన్నా ఆ సమాధానాలన్నా చాలా ఇంట్రెస్ట్ అని చెప్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ డైలాగ్ ఏ సినిమాలతో చెప్పాలి, అలాగే చెప్పాలంటే వాట్సాప్ పంపించాలన్నమాట. సో ఇంతకీ ఆ ప్రశ్న ఏంటంటే, ఆ డైలాగ్ ఏంటంటే, కళ్ళు వెళ్లిన చోటికల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్లిన చోటికల్లా మనిషి వెళ్ళకూడదు అనే ఈ సినిమా డైలాగ్ ఏ సినిమాలోది? మీ కనుక ఆన్సర్ కరెక్ట్ గా తెలిసినట్టయితే మీ కరెక్ట్ ఆన్సర్ మీ పేరు ఊరు టైప్ చేసి 04023240852 నెంబర్ కి వాట్సాప్ చేయండి. అలాగే ఈ సూపర్ హిట్ నంబర్స్ కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

చూడక్ లెక్కలో 154:39 అవుతుంది. మనం అడిగిన ఇవాళ షో టైంలో లాస్ట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? కళ్ళు వెళ్లిన చోటికల్లా మనసు వెళ్ళకూడదు, మనసు వెళ్లిన చోటికల్లా మనిషి వెళ్ళకూడదు అనే అంటే ఒక డైలాగ్ మాత్రమే చెప్పి ఎటువంటి డీటెయిల్స్ ఇవ్వకపోయినా మన లిజనర్స్ నిజంగా సూపబండి. అంటే ఎవరో చెప్పారని కాదు కానీ ఇప్పుడు నాకు ప్రూవ్ అయిందనమాట. మీకు చిన్న డైలాగ్ ఇస్తే చాలు ఆ సినిమాని కూపి ఆగుతారన్నమాట. కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళు ఎంఎం శాస్త్రి ఉమా, ఎక్కడి నుంచి, సుగంధి కార్తిక్ పంచగుట్ట హైదరాబాద్ నుండి, ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ నిజామాబాద్ ఉంబెడ నుంచి, ఇంకా ఇదే ఆన్సర్ కరెక్ట్ గా పంపించిన వాళ్ళు అప్పలరాజు పెడ నుంచి, సులోచన కరీంనగర్ నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి, కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ ని, పూలపల్లి శ్రీనివాస్ ఎక్కడి నుండి, రాజన్నపేట నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా కొత్తగూడెం నుంచి సరోజిని రాజేశం మాయా కూడా పంపించారు. మంచిర్యాల నుండి పద్మారాణి అక్షర కృపా చంద్రముగిలు కూడా పంపించారు. కరెక్ట్ ఆన్సర్ పంపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ ఏంటో చెప్పిన శుభలగ్నం సినిమా నుండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. మరి ఇప్పుడు ఒక సూపర్ హిట్ నెంబర్ వచ్చేస్తుంది కార్తికేయ సినిమా నుండి, హరిచరణ్ పాడిన సరిపోవు. నిజంగా సరిపోవు, మీరు ఎన్ని ఆన్సర్లు పంపించినా నేను చదువుతూనే ఉంటాను, మీరు పంపిస్తూనే ఉంటారు కదా. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 2:15:40.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి విద్భక్తి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. స్త్రీ కుటుంబానికి ఆధారం, సమాజానికి ప్రేరణ, దేశాభివృద్ధికి శక్తి. తన ప్రతిభతో, ఆత్మవిశ్వాసంతో, సంకల్ప బలంతో ఎన్నో రంగాల్లో విజయాలను సాధిస్తూ నేటి మహిళా సమాజానికి మార్గదర్శంగా నిలుస్తుంది స్త్రీ. మరి అటువంటి స్త్రీమూర్తుల గురించి, వాళ్ల విజయాల గురించి, వాళ్ల గొప్పతనం గురించి తెలుసుకునే కార్యక్రమం శక్తిశీలి.

ఒక మంచి పాట విన్నాం కదా వైశాలి సినిమా నుండి. మరి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం శక్తిక్షీలిలో ఎవరి గురించో తెలుసుకుందాం. కళలు కనడానికి వేదిక అవసరం లేదు, అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి అనుభవం అవసరం లేదు, సంకల్పం ఉంటే చాలు, జీవితమే కొత్త దారిని చూపిస్తుంది. ఈరోజు శక్తిశీలి కార్యక్రమంలో మనం తెలుసుకోబోతున్న యువ క్రీడాకారిణి అలాంటి అసాధారణ ప్రయాణానికి ఉదాహరణ అని చెప్పొచ్చు. ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ కావాలనే లక్ష్యంతో వెళ్లిన ఓ అమ్మాయి అనుకోకుండా రగ్బీ ట్రయల్స్లో పాల్గొంది, కానీ అక్కడ ఆమె చూపించిన వేగం, ధైర్యం, ఆత్మవిశ్వాసం ఆమెను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లాయి. ఇంతకీ ఎవరా క్రీడాకారిణి చెప్పలేదు కదా. మహక్ చౌకన్ గురించి ఇవాళ శక్తిశీలిలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

సూపర్ హిట్ ఇన్స్పైరింగ్ సాంగ్ విన్నాం పెద్ద సినిమా నుండి. మరి ఇంకొక సూపర్ హిట్ నెంబర్ వినే ముందు మనం ఇవాళ శక్తిశీలిలో ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామో చెప్పేశాను, బట్ ఇంకొన్ని డీటెయిల్ గా తెలుసుకుందాం. మహక్ చౌకన్ వాళ్లది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో భద్రాస్ అనే ఒక మారుమూల గ్రామం. నాన్నగారేమో స్కూల్ టీచర్. చౌహన్కి చిన్నప్పటి నుండి ఆటలంటే ఇష్టం కూడా. రన్నింగ్, జంపింగ్, థ్రోయింగ్ లాంటి ట్రాక్ అండ్ ఫీల్డ్ క్రీడల్లో యాక్టివ్ గా పాల్గొనేవారంట మహక్ చౌకన్. అయితే చౌహన్ లో ఉన్న ఆసక్తిని గమనించిన వాళ్ళ నాన్న మంచి శిక్షణ ఇప్పించాలనుకుని డెహ్రాడూన్లోని ఒక స్కూల్లో చేర్పించారు. అక్కడే రన్నింగ్ లో శిక్షణ తీసుకోవడం స్టార్ట్ చేసిన చౌహన్ కి ఊహించిన సంఘటన ఒకటి జరిగింది. అదేంటో తెలుసుకోవాలనుందా? తప్పకుండా ఈ పాట తర్వాత.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: స్టడీ క్లాక్లో 2:31:48 అవుతుంది. శక్తిశీలి వింటున్నారు కదా, మరి ఎవరి గురించో మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిపోయింది. మరి చౌహాన్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు. అయితే చౌహాన్తో పాటు ట్రైనింగ్ తీసుకుంటున్న ఒక అమ్మాయి ట్రయల్స్ జరుగుతున్నాయని చౌహాన్తో పాటు తన పేరు కూడా ఇచ్చిందంట. ఆ రన్నింగ్ పోటీలో ఫస్ట్ వచ్చిన చౌహాన్ దగ్గరికి రాష్ట్ర, అంటే ఉత్తరాఖండ్ రాష్ట్ర మహిళా రగ్బీ జట్టు కోచ్ వచ్చి, నేను సెలెక్ట్ చేస్తున్నాం, రగ్బీని సీరియస్గా తీసుకుని ప్రాక్టీస్ చేస్తావా అని అడిగారంట. అప్పటిదాకా రగ్బీ అంటే ఏంటో తెలియకుండా, ఎలా ఆడతారో తెలియకుండా, ఎలా అని ఆలోచిస్తున్నప్పుడు స్వయంగా కోచే చెప్తుంది కదా ప్రయత్నిస్తే నష్టమేముంది అని వాళ్ళ నాన్నగారు అన్నంతో, ఇంకా అంటే నచ్చి నచ్చకనే ఉంటారు చూసారు కొన్నిసార్లు, అలా చౌహాన్ ఓకే అన్నారంట. మరి ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలియాలి, అంటే మీకు తెలుసుకోవాలని ఉన్నట్టుంది కదా. అయితే తప్పకుండా ఇదిగో సాయి అభ్యంకర్ పాడిన సాంగ్, డూట్ సినిమా నుండి. సింగర్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ పాట, చాలా మంది అడుగుతుంటారు, మరి వాళ్ళందరి కోసం ఈ పాట.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: మాటైనా
4: పాటైనా
3: ఏ చోటైనా
4: శ్రోతల ఆనందాలని
3: మధుర గానాల మనోరంజని
4: మన జనరంజని
5: మనసునే నీటకేస్తమా.
4: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

శక్తిశీలి వింటున్నారు. అయితే అలా 2023లో రగ్బీ ట్రైనింగ్ ప్రారంభించిన చౌహాన్ ఏడాదికే ఉత్తరాఖండ్ అండర్ 18 గర్ల్స్ రగ్బీ జట్టుకి కెప్టెన్ అవ్వడం, ఆ తర్వాత మలేషియాలో జరిగిన అండర్ 20 పోటీల్లో సేమ్ టీమ్ కాంస్య పథకం కూడా గెలుచుకుందన్నమాట. ఆ తర్వాత సెంట్రల్ అండ్ సౌత్ ఏషియా రగ్బీ 7 కాసా అంటారు షార్ట్కట్ లో, దానికి కూడా ఆ టోర్నమెంట్ కూడా చౌహాన్ కి మొట్టమొదటి సీనియర్ ఇంటర్నేషనల్ టోర్నమెంట్. అయితే ఆ జట్టు అంతగా పర్ఫామ్ చేయలేకపోయినా కానీ ఆ పర్ఫార్మెన్స్ కి అంటే చౌహాన్ ఆడిన ప్రతిభకి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నారు. మరి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674 మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

స్టడీ క్లాక్ లో 2:51.3 అవుతుంది. శక్తిశీలి మాట్లాడుతున్నాం కదా, తండ్రి ప్రోత్సాహంతోనే రగ్బీలో రాణించగలుగుతున్నానని, ఈ ఆటలో సాధించే ఒక్కో గెలుపు తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోందంటారు మహేష్ చౌహాన్. ఇందులో మరిన్ని విజయాలు సాధించి ఈ క్రీడలో దేశానికి పేరు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారంట. తన ఆటతోనే కాదు, ఆవిడ అందంతోనూ కూడా ఆకట్టుకుంటూ ఫ్యాషనబుల్ గా సాంప్రదాయబద్ధంగా ముస్తాబాయి దిగిన ఫోటోల్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తుంటారు చౌహాన్.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు. ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి, లేదా ఇండియా పోస్ట్ .gov.in వెబ్సైట్ ని సందర్శించండి.
3: శక్తిశీలి వింటున్నారు కదా. అయితే అలా ఆటలో రాణిస్తూనే ఆత్మవిశ్వాసమే ఆయుధంగా, పట్టుదలనే మార్గంగా విజయ శిఖరాలను అధిరోహిస్తున్న మహిళలెందరో మా అందరికీ స్ఫూర్తి కదా. మరి ఇది ఇవాల్టి శక్తిశీలిలో మనం రగ్బీ ప్లేయర్ మహక్ చౌకన్ గురించి తెలుసుకున్న విషయాలు. మరిన్ని విషయాల కోసం, మరిన్ని మంచి మంచి పాటల కోసం వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: నేను ఒక లెటర్ చాలా త్వరగా పంపాలి.
1: ఏదైనా సూపర్ ఫాస్ట్ ఆప్షన్ ఉందా?
2: ఉందిరా బాబు, ఇండియా పోస్ట్ 24 స్పీడ్ పోస్ట్ తీసుకొచ్చింది. అంటే మరుసటి రోజుకే డెలివరీ.
1: నిజంగానా? అంటే డాక్యుమెంట్స్ అయినా, పార్సల్ అయినా, ఏమైనా ఇంపార్టెంట్ ఐటమ్స్ అయినా ఫాస్ట్ గా చేరుతాయా?
2: అవునరా, రియల్ టైం ట్రాకింగ్ కూడా ఉంటుంది, ధరలు కూడా ఎక్కువ కాదు, ముఖ్యంగా ఓటీపీతో సురక్షిత డెలివరీ. ఇండియా పోస్ట్ మీద టెన్షన్ లేకుండా నమ్మకం పెట్టుకో. మరిన్ని వివరాలకి మీ దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ ని సంప్రదించండి లేదా indiapost.gov.in వెబ్సైట్ ని సందర్శించండి.

0: लीजिए श्रोताओं, प्रस्तुत है कार्यक्रम मन चाहे गीत। मन चाहे गीत इस कार्यक्रम में हम करते हैं शामिल आपकी
1: प्रकटించిన అంశం వెంటనే వింటారు।
2: ఆకాశవాణి దేవసేన నాటకం వింటారు। రచన శ్రీ ఎస్ టివి అజీజ్, నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల। ఇందలి పాత్రలు పాత్రధారులు దేవసేన శ్రీమతి శిల్ప, అమిత్తుడు డాక్టర్ కె సాంబశివరావు, బానిసల వ్యాపారి శ్రీ సుబ్బరాయ శర్మ, కన్హుడు శ్రీ కెఆర్ ఫణిరాజ్, కుశాలి శ్రీమతి ఆర్ ఉమాదేవి, నాగసేనుడు శ్రీ కేవీఎల్ నరసింహారావు, భటులు శ్రీ డి పరమేశ్వరాచారి, శ్రీ జీవన ఆదిత్య। వినండి దేవసేన నాటకం।
3: అన్ని రకాల విలువలు ఉన్నాయంట,
4: ఖరీదు ఖరీదు ఖరీదు ఖరీదు ఎక్కువగా ఉంది,
3: చాలా అందమైన అమ్మాయి
4: ఖరీదు చూసుకోవాలి।
5: రండి రాజగృహ ప్రజలారా, రండి అందరూ రండి, మీ అందరికీ ఇది సువర్ణ అవకాశం, రండి రండి అందరూ రండి, ముందుకు రండి ముందుకు రండి। ప్రత్యేకించి మీ రాజగృహ పుర ప్రజల కోసమే ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ బానిసలను ఇక్కడికి తీసుకొచ్చాను। మీకు బానిసల కొరత ఉందని నాకు తెలుసు, అందుకే మీ పురానికే ప్రాధాన్యత ఇచ్చి మరెక్కడికి వెళ్లకుండా ఇక్కడికే వచ్చాను। చూడండి చూడండి చూడండి ఈ బానిసల్ని, అందరూ బాగా చూడండి, వివిధ ప్రాంతాల నుంచి వీరిని తీసుకురావడం జరిగింది। మీరు మీకు నచ్చిన బానిసను బాగా పరిశీలన చేసి కొనుక్కోండి, రండి దగ్గరగా రండి చూసుకోండి।
6: ఈ బానిస బాగున్నాడు, ఆ చివర ఉన్న బానిస చాలా బాగున్నాడు, ఈ మధ్య బానిస పొట్టిగా ఉండి ఏమీ బాగాలేడు,
7: ఈ మారు ఆడబానిసలు బాగున్నారు, ముఖ్యంగా ఆ నీలికరుల పడతి బాగుంది, చాలా అందంగా ఉంది।
6: అవునవును భలే ఉంది, లేదు ఆ ఆడబానిస బాగుంది, అందంగా లేకున్నా మంచి యవ్వనంలో ఉంది।
5: చూసారా పౌరులారా, బాగా చూసారా, ఇక వేలంపాట ప్రారంభిస్తాను, ముందుగా ఈ అందాల యువతని వేలం వేయబోతున్నాను। ఈ యువతిని దక్షిణాపథ నుంచి తీసుకొచ్చాను, విశాలమైన కళ్ళు, కొనదేలిన చక్కటి ముక్కు, చంద్రబింబం లాంటి ఆ మోము, మొత్తంగా ఓ పాలరాతి శిల్పంలా ఉంది, ఎంతో మనోహరంగా ఉంది। అయ్యా చూడండి, ఈమె బానిసగా మీకు సపర్యలు చేయటమే కాక ఉంపుడుగత్తెగా కూడా ఉపయోగపడుతుంది। ఈ యువతిని తమ బానిసగా దక్కించుకోపోయే అదృష్టవంతులు ఎవరో, రండి ముందుకు రండి, వేలంపాట ప్రారంభిస్తున్నాను। 100 కార్షపాణాలు,
8: 200,
9: 300,
8: 400,
5: 500 కార్షపాణాలు పాడండి ప్రజలారా, పాడండి వేలంపాట బాగా పాడండి, ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారిదే ఈ బానిస, పాడండి పాడండి బాగా పాడండి।
8: 700, 800,
9: 900,
5: ఓహో 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు పాడండి పౌరులారా, 900 కార్షపాణాలు, ఇంతకంటే ఎక్కువగా పాడలేరా, ఆలోచించండి ఆలోచించండి, ఇలాంటి సొగసు కత్తి మీకు మళ్ళీ దొరకదు, పాడండి ఆలోచించకండి, 900 కార్షపాణాలు, 900 కార్షపాణాలు ఒకటోసారి, 900 కార్షపాణాలు రెండోసారి, 900 కార్షపాణాలు,
10: 1000 కార్షపాణాలు,
5: 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు, ఆహాహా 1000 కార్షపాణాలు ఒకటోసారి, 1000 కార్షపాణాలు, 1000 కార్షపాణాలు రెండోసారి, ఇంకెవరన్నా ఇంకెవరన్నా పాడండి, ఇంకెవరు పాడలేరా,
6: ఏంటి అమ్మా 1000 కార్షపాణాలు
3: చాలా ఎక్కువ,
6: చాలా తరబిటేషన్,
5: సరే 1000 కార్షపాణాలు మూడోసారి, ఈ యువకుడు అదృష్టవంతుడు, 1000 కార్షపాణాలకు ఈ అందాల రాశిని తన సొంతం చేసుకున్నాడు, అందుకు గాను ఇతన్ని అభినందిస్తున్నాను। అయ్యా మీ నామధేయం?
11: అమిత్తుడు.
5: చక్కటి పేరు. మీ వృత్తి?
11: రత్నాల వ్యాపారం.
5: ఓ, అందుకే సాహసించి 1000 కాశపాణాలకు పాడాడన్నమాట. మంచి ధరే పలికింది. నేను అనుకున్న ధర కంటే ఎక్కువే. నా కష్టం ఫలించింది. అయ్యా, 1000 కాశపాణాలు ఇచ్చి ఈమెను మీ వెంట తీసుకెళ్ళండి.
11: ప్రస్తుతం నా వద్ద ఎలాంటి ధనం లేదు. బానిసలను అమ్ముతున్నారని విని చూద్దామని వచ్చాను. నాకు ఈ బానిస బాగా నచ్చింది. ధర ఎక్కువే అయినా పాడాను. నా గృహంలో ఇప్పటికే చాలామంది బానిసలు ఉన్నారు. అయినా ఈమెను చూడగానే ఎందుకో కొనాలనిపించింది. వేలంపాట్లో పాల్గొన్నాను. నచ్చకపోయింటే వెనక్కు వెళ్ళిపోయి ఉండేవాణ్ణి. నా వెంట మీ దగ్గర ఉన్న సేవకుల్లో ఎవరినైనా పంపించండి. 1000 కాశపణాలు ఇచ్చి పంపుతాను.
5: అలాగే కానివ్వండి. నాకు నమ్మకమైన ఈ సేవకుణ్ణి ఈమెను మీ వెంట పంపుతున్నాను. 1000 కాశపణాలు ఇచ్చి పంపించండి. మీ ఇద్దరు అతని వెంట వెళ్ళండి.
11: రండి
5: రండి. మరో ఆడబానిసను వేలానికి పెడుతున్నాను. పాడేవారుంటే పాడండి. 100 కాశపాణాలు. 100 కాశపాణాలు.
8: 200.
5: 200 కాశపాణాలు. 200 కాశపాణాలు.
8: 300.
5: 300 కాశపాణాలు. రండి పాడండి. 300 కాశపాణాలు. 300 కాశపాణాలు.

0: నీ నామధేయం?
1: నా నామధేయంతో మీకు పనేమిటి? నేనిప్పుడు మీ బానిసను. మీరు చెప్పిన ప్రకారం వినడం, మీరప్పగించిన పనిని చేయడం ఓ బానిసగా నా బాధ్యత.
0: తాను కొన్న బానిస నామధేయంతో పాటు ఆ బానిస గత చరిత్ర గురించి తెలుసుకోవటం యజమానిగా నాకు చాలా అవసరం. బానిసగా యజమాని అడిగిన దానికి సమాధానం ఇవ్వటం నీ బాధ్యత.
1: నా నామధేయం గురించి, నా గత చరిత్ర గురించి తెలుసుకోవడం వల్ల మీకెలాంటి ప్రయోజనమూ లేదు.
0: ఓహో, నువ్వెందుకో నీ గురించి చెప్పటానికి సంకోచిస్తున్నావు. నీవిప్పుడు నా బానిసవు, సంకోచం వీడి అన్ని వివరాలు చెప్పు.
1: నా గురించి తెలుసుకోవడం అంత అవసరం అంటారా?
0: అవసరం అనేగా అడుగుతున్నాను.
1: నా నామధేయం దేవసేన, అంతవరకు చాలనుకుంటాను.
0: సరే సరే, ఇప్పుడొద్దులే. నిదానంగా చెబుదువు గాని నా గురించి నీకు తెలుసుకోవాలని లేదా?
1: నాకుగా లేదు, మీకు చెప్పాలనిపిస్తే చెప్పండి.

0: నా పేరు అమిప్తుడన్న విషయం నీకు బానిసల వ్యాపారి వద్ద తెలిసి ఉంటుంది. నా తండ్రి ఉద్దాలకుడు, రత్నాల వ్యాపారి. అనేక ప్రాంతాలు తిరిగి రత్నాల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఈ రాజనగర్కే మేము చెప్పుకోదగ్గ ధనవంతులం. నేనిక్కడే ఉండి వ్యాపారం చేస్తూ ఉంటాను. వివిధ ప్రాంతాలు తిరిగి వ్యాపారం చేయడం నాకిష్టం లేదు. మా తండ్రికి, నా తల్లియే కాక అనేక మంది ఉపపత్నులు, ఆడ మగ, బానిస సేవకులున్నారు. నాకు వివాహమయ్యింది. నా అర్ధాంగి నీ అంతటి సొగసుకత్తె కాకున్నా ఆకర్షణీయమైందే. సంతానం ఇంకనూ కలగలేదు. నాకు కొందరు ఉపపత్నులు, ఆడ మగ, బానిసలు, సేవకులు ఉన్నారు. నీవెందుకో తొలిచూపులోనే నన్ను ఆకర్షించావు. అందుకే అధిక ధర అయినా నిన్ను కొన్నాను. నిన్ను పరిచారికగా, సేవకురాలిగా కాక ఉపపత్నిగా ఉంచుకోవాలన్నది నా అభిమతం. నువ్వు సేవ చేయవలసిన అవసరం లేదు. నాకు నీపై మోహం కలిగినప్పుడు నన్ను శృంగారంలో ఓలలాడించు. మౌనంగా ఉన్నావేం, మాట్లాడు.
1: ఏం మాట్లాడమంటారు?
0: ఏదో ఒకటి. నీ సోయగాన్ని చూస్తూ ఉంటే మాటలు వరదలా పొంగులా నాలో నుంచి ఉబికి వస్తున్నాయి. దేవసేన, నిన్నిప్పుడు బిగియారా కౌగలించుకుంటున్నాను. ఈ అధరామృతాన్ని క్రోలబోతున్నాను. నీ తనువులోని అణువణువును సృజించి దేవసేన, దేవసేన, నాలో ఐక్యం చేసుకోబోతున్నాను దేవసేన.

0: శుభోదయం మిత్రమా.
1: శుభోదయం రామిత్రమా, కూర్చో. ఏమిటి విశేషం? ఈవేళ చాలా తొందరగా వచ్చావు. లేదంటే ఏ అపరాహ్న వేళకో సాయం సంధ్యా సమయానికో నా చెంతకొచ్చేవాడివి.
0: మరేం లేదు మిత్రమా, నేను ఆడబానిసను కొన్నాను కదా, ఆ ఆడబానిస మా ఇంటికి వచ్చిన అతిథికి మనసైంది. ఆమెను తనకు అమ్మివేయమని ఒక్కటే పోరు. ముందు ఆ బానిస అంటే నాకు ఇష్టమైన కారణంగా కుదరదన్నాను. ఎంత ధరైనా చెల్లిస్తా అన్నాడు. మనం వ్యాపారులం కదా, మన దగ్గరున్న వస్తువుకు వెల ఎక్కువ వచ్చినప్పుడు వెంటనే అమ్మేయాలి. వ్యాపారస్తుడి ముఖ్య లక్షణం కదా. అందుకే ఆమెను అమ్మి వేయడానికే నిశ్చయించుకుని ఈవేళ ఆ ఆవిడ బానిసను అమ్మబోతున్నాను.
1: అది సరే, ఈవేళప్పుడు నీ రాకకు కారణం?
0: ఆ అతిథి మొన్న నన్ను రత్నం అడిగాడు తన అర్ధాంగికి బహుకరించడానికి. అతను అడిగిన రత్నమేమో నా వద్ద లేదు, నీ వద్ద దొరుకుతుందేమోనని 5-6 మార్లు నీ మందిరానికి వచ్చాను. నీవు కొత్తగా కొన్న ఆడబానిస బిగ్గికౌగుల నుంచి ఇంకా విడిపడలేదని, ఆ ఆడబానిసను ఉంచిన మందిరం నుంచి బయటికి రావడం లేదని నీ సేవకులు చెప్పగా విని వెనక్కొచ్చాను. ఇప్పుడు తమరి దర్శనం లభించింది, ఇంకా ఆరాటంగానే ఉందా? మోహం తగ్గలేదా?
1: ఆమె పట్ల మోహమే కాదు మిత్రమా, మరేదో తెలియని భావన కలుగుతుంది. అది సరే, నీకు ఏ జాతి రత్నం కావాలి?
0: నీలిరంగు జాతి రత్నం కావాలి మిత్రమా.
1: నా వద్ద 5-6 రకాలున్నాయి, ఇందులో నీకు నచ్చినవి తీసుకో. ఇదిగో చూడు.
0: హా, ఈ వలయాకార రత్నం బాగుంది. అతిథి కోరింది కూడా ఇలాంటిదే. ఈ రత్నం వెల చెప్పు.
1: మన మధ్య బేరసారాలేముంది మిత్రమా, దాని అసలు వెల ఎంతో నీకు తెలీదా? అంతే ఇవ్వు చాలు, నీ అతిథికి ఎంత ధరకైనా నువ్వు అమ్ముకో మిత్రమా. అన్నట్లు నీ ఆడబానిసను నువ్వు ఎంత కమ్మదలిచావు?
0: అది వ్యాపార రహస్యం, చెప్పను.
1: మొత్తానికి ప్రతి విషయంలోనూ నీ వ్యాపార బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. దేవసేన, ఏమిటి ఆలోచిస్తున్నావు?
2: ఏమీ లేదు.
1: దేవసేన, నీకోసం ఏం తెచ్చానో చూడు. ఇటు చూడమంటే దృష్టి అటెటో మళ్ళిస్తావే? నాపై అలక. ఏం చేయను, వ్యాపార ఒత్తిడి వల్ల ఓ పక్షం రోజులుగా ఈ మందిరం వైపు రావటానికే వీలు కుదరలేదు. అదీకాక నీపై చూపే ఆపేక్ష గురించి విని నా అర్ధాంగి నాపై ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉంది. ఆమెని కూడా సముదాయించాలి కదా. ఇటు చూడు దేవసేన. దేవసేన, చెబుతున్నది నీకే, నా వంక చూడు.
2: చూశాను, చెప్పండి ఏమిటి?
1: నీకోసం ఈ రత్నాల హారం కానుక్కా తెచ్చాను, తీసుకో.
2: తాము కొన్న బానిసలకు కానుకలు కూడా ఇస్తారా యజమానులు?
1: సామాన్యంగా ఎవ్వరూ ఇవ్వరు. ఎందుకో ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది, తెచ్చాను. దీని ఖరీదు 5,000 కార్షపణాలు.
2: నాలాంటి వారిని మరో 5 కొనొచ్చుగా. నాకివ్వటం వల్ల ప్రయోజనం ఏమిటి?
1: ఈ హారం నీ కంఠసీమలో ఉంటే నీ అందం మరింత శోభిల్లుతుందని. దేవసేన, అలంకరించనా?
2: అవసరం లేదు.
1: నీకు ఇటువంటి హారాలపై మక్కువ లేదా?
2: నాకు దేనిపైనా మక్కువ లేదు.
1: నాపై కూడానా?
2: బానిసలకు యజమానిపై ఉండవలసింది భయం అణకువే కాని మక్కువ కాదు.
1: దేవసేన, నీవు నా బానిసవే అయినా ఎందుకో నీవంటే నాకు మాటల్లో చెప్పలేనంత ఇష్టత ఏర్పడుతూ ఉంది. అందుకే నీతో ఏ పరిచర్యలు చేయించడం లేదు. నీకే సేవలు చేయడానికి కొంతమంది ఆడబానిసలను కూడా నియమించాను. పరిచర్యలతో నీ దేహం కందిపోరాదన్నది నా భావన. నాపై నీకు మక్కువ లేకున్నా నీపై నాకు ఎక్కువ ఉంది. అందుకైనా ఈ హారాన్ని నీ మెడలో అలంకరించని దేవసేన.
2: ఈ హారాన్ని నీ ఆనందం కోసం నా మెడలో ధరింపచేసినా ఆ తర్వాతైనా నేను దీన్ని తీసేస్తాను. మీరు కోరినట్టుగా దీన్ని ధరిస్తూ తిరగను. మక్కువ లేని వస్తువును ధరించడం నాకిష్టం ఉండదు.
1: పోనీ, నీ మక్కువలేమిటో చెప్పు.
2: బానిసల మక్కువలతో యజమానులకేం పని? చెప్పవలసిన అవసరం లేదు.
1: దేవసేన, నేను నిన్ను ఒక బానిసగా కాక నా ప్రియ సఖిగా భావిస్తున్నాను.
2: ఈ మాట ఇది వరలో ఎవరి దగ్గర అన్నారో?
1: బానిసల వద్ద, నా దగ్గర ఉన్న ఉపపత్నుల వద్ద మోహావేశపు పలుకులు గాని అభిమానం గాని చూపించటం కాని అవసరం లేదు. నేనింతవరకు ఎవరి వద్ద ఇలాంటి భావనలు వ్యక్తపరచలేదు.
2: మరి నా వద్ద ఎందుకు వ్యక్తపరుస్తున్నట్టు? నన్ను అందరిలాగే చూడొచ్చు కదా.
1: అదే, ఎందుకో నిన్నా దృష్టితో చూడలేకపోతున్నాను. నువ్వంటే నాలో నాకే తెలియని ఏదో భావన, ఆ భావనే నన్ను పరితాపానికి గురిచేస్తూ ఉంది.
2: ఇన్ని మాటలు దేనికి? మీరు వచ్చింది మీ శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం. తీర్చుకోండి. మీకెలాంటి శ్రమ లేక నేనే నా శరీరంపై ఆచ్ఛాదనలన్నీ తొలగిస్తున్నాను. రండి, మీ కామాగ్నిని చల్లార్చుకోండి.
1: దేవసేన, నీ పట్ల ఆప్యాయత చూపే కొద్దీ నువ్వు నన్ను అలసుగా చూస్తున్నావు. ఇది నీకు తగదు.
2: బానిసల పట్ల ఆప్యాయత చూపటం దేనికి? ఆగ్రహం చెందటం దేనికి?
1: అందరి పట్ల చూపటం లేదు, నీ ఒక్కదాని పట్లే చూపుతున్నాను.
2: దేనికని? నా ఒక్కదాని పట్ల అంత ఆప్యాయత చూపటం?
1: చెప్పనా, నువ్వంటే నాలో ఏదో తెలియని భావన రోజు రోజుకు అధికమవుతున్నది. నేనింతగా చెప్తున్నా నీ మాటలు మరోలా ఉంటున్నాయి. వస్తాను.
2: మీరొచ్చిన పని పూర్తి కానిదే వెళ్తారా?
1: దేవసేన, నాలోని ఆగ్రహం అధికమయ్యేలా ప్రవర్తించకు. మళ్ళీ వస్తాను.
2: తమరి ఇష్టం. మీ రాకపోకలపై నా అభ్యంతరాలు దేనికి?
1: దేవసేన, నా మనసంతా పాడైపోయింది.
2: మీ తృష్ణ తీర్చుకోకుండానే వెళ్ళిపోతున్నారే.
3: దేవసేన, నిన్నే?
2: నువ్వా కుశాలి?
3: ఏంటి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?
2: ఏమీ లేదు.
3: నా దగ్గర కూడా దాచడం దేనికి దేవసేన? నేను వయసులో నీకంటే పెద్దదాన్ని, బానిసగా ఎంతో జీవితాన్ని చూసిన దాన్ని. ఇప్పుడు అమితుడు నీ సేవకురాలల్లో నన్నొకరిగా నియమించగా నీ సేవకురాలను అయిందాన్ని. నా దగ్గర దాపరికమేముంది? నీ మనసులో ఏముంది? నువ్వెందుకలా నిర్లిప్త ధోరణిలో ఉంటున్నావు? ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. అసలు నువ్వు బానిసకి ఎలా మారావు చెప్పమ్మా. నీ వ్యధేంటో, నీ గతమేంటో నాతో చెప్పు. నీ మనసులోని మానసిక క్షోభ కొంతైనా తగ్గుతుంది.
2: సరే, నువ్వింతగా అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను. మాది దక్షిణాపదంలో ఒకనొక కొండ ప్రాంతంలో ఉన్న గ్రామం. ఆ గ్రామానికి నా తండ్రి నాగసేనుడే అధికారి. నా తల్లి నా చిన్నతనాన్ని చనిపోవడం వల్ల నా తండ్రి నన్నెంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. నేను గ్రామవాసులందరితోనూ కలిసిపోయి ఆడుతూ పాడుతూ కాలం గడిపేదాన్ని. కొండపైకి వెళ్ళి రకరకాల చెట్ల పళ్ళు కోసుకునొచ్చి నేను తినేదాన్ని, అందరికీ పంచేదాన్ని. బాధ కష్టమన్నదే ఎరగనిదాన్ని. అలాంటి రోజుల్లో ఓ రోజు

0: అమ్మా దేవసేనా?
1: ఏమిటి నాన్నగారు,
0: ఎక్కడికి బయలుదేరావు? నీ స్నేహితురాళ్ళతో కలిసి ఆ కొండపైకి కాయలు పళ్ళు ఏరుకోవడానికి కదా?
1: అది కాదు నాన్నగారు, మరి అసలేమైందంటే,
0: నీ చిలిపి చేష్టలు, గ్రామంలో నువ్వు చేసే అల్లరి పనులు అన్నీ నాకు తెలుసమ్మా.
1: వస్తాను నాన్నగారు.
0: ఆగమ్మాగు, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు, నేను వెళ్ళాలి.
0: నీ స్నేహితురాలు ఎదురు చూస్తుంటున్నారనా ఈ తొందర?
1: ఆలస్యమైందని ఇప్పటికే నా పైన కారాలు మిరియాలు నూరుతూ ఉంటారు నాన్న.
0: నూరినా మరేం కాదులే గాని, అలా కూర్చో.
1: త్వరగా చెప్పండి నాన్నగారు.
0: చూడు, నేను నీకు ఆనందం కలిగించే విషయం చెబుదామనుకుంటుంటే నువ్వేంటమ్మా విసుగు చూపిస్తున్నావు?
1: అబ్బా, విషయం ఏంటో త్వరగా చెప్పండి నాన్న.
0: ఈవేళ సాయంకాలం మన దూరపు బంధువులు వస్తున్నారు, అందుకే సాయంకాలం నువ్వు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి పట్టునే ఉండాలి.
1: సరే నాన్న, మరి ఇప్పుడు నేను వెళ్ళనా?
0: వెళ్ళమ్మా, పిచ్చి పిల్ల, ప్రతి దానికి చిరాకే.
1: ఆ రోజు సాయంకాలం నన్ను బయటికి వెళ్ళనివ్వకుండా కట్టడి చేశాడు నా తండ్రి. నా తండ్రి చెప్పిన దూరపు బంధువులు వచ్చారు. వారొచ్చాక తెలిసింది వారు నన్ను చూడడానికే వచ్చారని. నచ్చితే పెళ్లి జరిపించుకుని నన్ను తీసుకెళ్లే ఉద్దేశంతో ఉన్నారని. నాలో ఏదో తెలియని కంగారు, భయం. పైగా నన్ను పెళ్లాడడానికి వచ్చిన వరుణకు నేను నచ్చానే కాని నాకతను నచ్చలేదు. ఈ విషయం నా తండ్రికి ఎలా చెప్పాలో తోచలేదు. ఒకవైపు పెళ్లి ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. నా స్నేహితురాళ్ళని సలహా కోరాను. నచ్చలేదని ధైర్యంగా నీ తండ్రితో చెప్పే అన్నారు. అలా చెప్పినా నా తండ్రి అంగీకరిస్తాడా అన్న సందిగ్ధావస్థ. చివరికి ధైర్యం చేసి నా మనసులోని విషయాన్ని ఆయనతో చెప్పడానికే నిర్ణయించుకున్నాను. నాన్నగారు.
0: ఏమిటి తల్లి?
1: అది నాకు నాకు ఈ పెళ్ళి అంగీకారంగా లేదు.
0: ఎందుకని?
1: వరుడు నాకు నచ్చలేదు. నాకు నచ్చని వాణ్ణి నేను వివాహం చేసుకోలేను.
0: వరుడికి ఏమైందమ్మా? బాగానే ఉన్నాడే, పైగా రాజకొలువులో కొత్త వాళ్ళ పదవిని నిర్వహిస్తున్నాడు. ఏరి కోరి ఎంతో దూరం నుంచి నా అభ్యర్థన మేరకే వచ్చి నిన్ను వివాహం చేసుకోబోతున్నాడు. అయినా అతను నీకెందుకు నచ్చలేదు చెప్పు.
1: ఏమో తెలీదు, కారణం చెప్పలేను. నాకు నచ్చలేదు, నేను చేసుకోనంతే.
0: మరీ చిన్నపిల్లలా మాట్లాడకు. అతను నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ సంబంధం నాకు నచ్చింది కాబట్టి వర్తమానం పంపించి పిలిపించాను. ఇంకో రెండు రోజుల్లో నీ పెళ్లి అతనితో జరిగి తీరుతుంది. గతంలోలాగా నీ పిచ్చి ఆటలు, పిచ్చి మాటలు కట్టిపెట్టి మౌనంగా ఉండు.
1: అది కాదు నాన్నగారు, నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతం చేస్తారే.
0: ఇన్నాళ్ళు తల్లి లేని పిల్లవని నువ్వెలా ప్రవర్తించినా మౌనం వహించాను. ఇది పెళ్ళి, బొమ్మలాట కాదు. నీ అభిప్రాయాలతో, నీ నిర్ణయాలతో నాకు అవసరం లేదు. నువ్వు అతన్ని పెళ్ళాడి తీరాల్సిందే, ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. ఇక నుంచి పెళ్లి అయ్యేదాకా ఇంటి నుండి బయటకు వెళ్ళకు. కావాలంటే నీ స్నేహితురాళ్ళని ఇక్కడ రప్పించుకో.
1: నాకు ఇష్టం లేదని చెప్తున్నా బలవంతంగా అయినా పెళ్లి జరిపిస్తానంటారే, నా అభిప్రాయానికి విలువ ఇవ్వరే, ఇది అన్యాయం నాన్న.
0: ఏది న్యాయమో ఏది అన్యాయమో నీకంటే నాకే బాగా తెలుసు. ఇక నాతో వాదించక నీ గదిలోకి వెళ్ళు.
1: నాన్న
0: ఏంటి అలా చూస్తున్నావు? చెప్పేది నీకే.
1: నాన్న
0: పిల్లల్ని గారాబంగా పెంచితే చివరికి ఇలాగే ప్రవర్తిస్తారు. తల్లి లేని పిల్ల కదా అని అల్లారు ముద్దుగా పెంచడం నాదే పొరపాటు.

ఇష్టం లేని మగాణ్ణి పెళ్లాడడానికి ఏ స్త్రీ మనసు అంగీకరిస్తుంది? తెల్లవారితే పెళ్ళనగా నేను అర్ధరాత్రి సమయాన ఇంటి నుంచి పారిపోయి కొండపైకి వెళ్లాను. అక్కడ దాక్కున్నా మళ్లీ పట్టుకెళ్తారనిపించి అక్కడ్నుంచి ఆ చీకట్లోనే ముందుకు నడక సాగించాను. ఆ కొండల్లో గుట్టల్లో రాళ్ళు రప్పల మధ్య అలాగే నడిచాను. ఆ చీకట్లో కాళ్లకు ఎన్నో మార్లు రాళ్లు తగిలి ముళ్ళు గుచ్చుకుని గాయాలయ్యాయి. అయినా లెక్క చేయలేదు. పొద్దు పొడిచేదాకా అలా నడుస్తూనే ఉండిపోయాను. పొద్దు పొడిచింది.

రాత్రంతా నడిచినందువల్ల ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ముళ్ళు గుచ్చుకుని రాళ్ళు గుచ్చుకుని కాళ్ళకంతా గాయాలయ్యాయి. ఈ గాయాలను ఆ నదిలో కడుక్కుని స్నానం చేసి కాసేపు సేద తీరి ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి. ఈ నదిలో స్నానం చేశాక ఒంటి నొప్పులన్నీ మాయమైపోయాయి. శరీరానికి మనసుకి కాస్త ఊరట చేకూరింది. కాసేపు ఆ రాతి బండపై కూర్చుని విశ్రాంతి తీసుకుని వస్త్రాలు తడారాక ఎటైనా వెళ్ళాలి. అవును, ఎక్కడికి వెళ్ళాలి ఏమో తలుచుకుంటేనే భయంగా ఉంది. పోనీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతే, అమ్మో ఆ కొండ ముచ్చుగాడికి ఆలిని కావాల్సి వస్తుంది. వాడికి ఆలిని కావడం కంటే ఇంకా దూరంగా వెళ్ళిపోవడమే.

0: అది అది ఆ కనిపించే ఆ నదిలో స్నానం చేయాలి. ఆహాహాహా, ఏమి నా భాగ్యం, స్నానమాచరించడానికి విచ్చేసిన నాకు తడిసిన వస్త్రాలను తడిసిన కురులను ఆరబెట్టుకుంటున్న ఓ అందమైన పడితే నా కంటపడ్డం ఇది నా అదృష్టం కాక మరేమిటి. ఏ గోటి పెట్టో జాగ్రత్తగా వ్యవహరించి చేజెక్కించుకోవాలి. ఓ యువతి,
1: నువ్వు
0: భయం వలదు, నువ్వు అలా దూరంగా వెళ్ళవలసిన అవసరం లేదు. నేను నీకు ఎటువంటి ఆపదను తలపెట్టను. నేను సచ్చీలుడను, పరస్త్రీ అంటే నాకు అమితమైన గౌరవం. నేను ఒక బేహారిని, పైగా వివాహితుణ్ణి. సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని వివిధ ప్రాంతాలకు వెళ్ళి వాటిని విక్రయించడం నా వృత్తి. నేను మరికొందరు సుగంధ ద్రవ్యాలను వెంటబెట్టుకుని అమ్ముకునేందుకు బయలుదేరి వచ్చాం. ఇక్కడికి కాసేంత దూరంలో ఉన్న ఓ కొండ చెరియ దగ్గరే గుడారం వేశాం. స్నానమాచరించడానికి నీటి వసతి కోసం అన్వేషిస్తూ ఇదిగో ఇక్కడికి వచ్చాను. ఎదురుగా నది, ఇటుగా నువ్వు అగుపించావు. నీవెవతవు, నీ నామధేయమేమి, ఇచ్చట ఎందుకున్నావు? నాకు తెలిసి చుట్టుపక్కల ఎటువంటి గ్రామం లేదే, అంతా అరణ్యమే, పర్వత ప్రాంతమే. సంకోచించక వివరంగా నీవెవరో చెప్పు, నీకు నా వంతు సహాయం అందజేస్తాను. అరే నా మాటలు నమ్ము యువతి, నేను నీకు ఎటువంటి హాని చెయ్యను. చెప్పు, నీవెవతవు, ఒంటరిగా ఈ ప్రాంతంలో ఎందుకున్నావు?
1: మా గ్రామం సిద్ధాపురం. ఈ కొండలు కోనలు దాటి వెళ్ళాలి. ఆ గ్రామానికి అధికారి మా నాన్నగారు, వారి పేరు నాగసేనుడు. మా తండ్రి గారు నాకిష్టం లేని వివాహం తలపెట్టారు. ఆ వివాహాన్ని తప్పించుకునేందుకు అర్ధరాత్రి సమయాన మా గృహం నుంచి పారిపోయి చీకట్లోనే నడుస్తూ ఈ కొండ కోనలు దాటి తెల్లవారేసరికి ఇక్కడికి వచ్చి చేరాను.
0: నీ నామధేయం?
1: దేవసేన.
0: చక్కటి నామధేయం, నీ రూపలావణ్యాలకు తగ్గట్టుగానే ఉంది. మరి ఇప్పుడు నువ్వేం చేయదలిచావు? తిరిగి మీ గ్రామానికి వెళతావా? వెళ్తానంటే చెప్పు, నేను నీకు తోడుగా మీ గ్రామం దాకా వస్తాను.
1: మా గ్రామానికి తిరిగి వెళ్ళను. వెళితే ఆ వరుడికే ఇచ్చి బలవంతంగా నా వివాహం జరిపిస్తారు మా నాన్న. నాకు ఆ వరుడంటే ఇష్టం లేదు.
0: మరేం చేయదలిచావు?
1: ఇక్కడి నుంచి ఎటైనా దూరంగా వెళ్ళిపోతాను.
0: ఎక్కడికి వెళతావు?
1: ఏమో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికే వెళ్తాను.
0: నిన్ను చూస్తే జాలిగా ఉంది, నవ్వు కూడా వస్తోంది. ఒంటరిగా ఈ కొండ కోణంలో ఎక్కడికి వెళ్తావు? ఈ ప్రాంతంలో చిరుతలు, పులులు, సింహాలు ఉన్నాయి. వాటి బారిన పడితే ఇక ఇంతే. అంతేకాక భయంకరమైన విషసర్పాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని మనుషుల్ని సైతం అమాంతంగా మింగేస్తాయి, మరికొన్ని కాటేసి ప్రాణం తీస్తాయి. పోనీ, వీటన్నిటి బారి నుంచి నువ్వు తప్పించుకొని ఈ అరణ్య ప్రాంతం వీడి ఏదైనా మరో గ్రామానికి చేరావనుకో, అక్కడ మాత్రం నువ్వేం చేయగలవు? నువ్వు ఒంటరివని తెలిసి నీకు ఎవరో ఒకరు హాని తలపెట్టచ్చు, లేదా మరి ఏమైనా చేయొచ్చు.
1: మీ మాటలు వింటుంటే మనసులో అమితమైన భయం చోటు చేసుకుంటుంది. ఏం చేయాలో దిక్కు తోచడం లేదు.
0: నాపై నమ్మకం ఉంచి నా వెంటరా, నిన్ను సురక్షితంగా మా గృహానికి తీసుకువెడతాను. మా గృహంలో నా అర్ధాంగికి చేదోడు వాదోడుగా ఉండవు గాని మా పురంలో చాలామంది అందమైన యువకులున్నారు. వారిలో నీకు నచ్చిన వారిని నువ్వు చూసి ఎన్నుకో, నీకు నేను వివాహం జరిపిస్తాను. మా పురంలో యువకులు నచ్చకపోతే మరో పురంలో అయినా నీకు నచ్చే కుర్రాన్ని చూస్తాను, సరేనా?
1: నాకు నచ్చిన వరునితో వివాహం జరిపాక నన్ను మా గ్రామానికి పంపివేయాలి. మా తండ్రి గారు నేను లేకుండా జీవించలేరు. వ్యధ చెంది మరణించినా మరణించగలరు.
0: అలాగే, నీవు కోరినట్టే నీ వివాహం జరిగిన పిదప నేను నీ తండ్రి కడకు తప్పక పంపుతాను. మరి ఇప్పుడు నా వెంట రావడానికి సమ్మతమేనా?
1: వస్తాను.
0: పద మరి.
1: అతని మాటలు నమ్మి అతని వెంట అతని పురానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక జనాలందరూ పోగై నా వంకే చూస్తూ ఉండటం నాకు చాలా చిత్రంగా అనిపించింది. అదే విషయం అతన్ని అడిగాను. నువ్వీ ఊరికి కొత్త కదా, ఎవరీ కొత్త వ్యక్తి అని చూస్తున్నారంతే అంటూ సమాధానమిచ్చాడు. అతని వెంట ఉన్నవారు కూడా అంతే అంతే అని వంతపాడారు. నన్ను ఒక గృహానికి తీసుకెళ్లాడు. ఆ గృహంలో చాలామంది ఆడవారు కనిపించారు, అలాగే మగవారు కూడా. మీ అర్థాంగి ఏది అని అడిగాను. తీసుకెళ్లి ఓ స్త్రీని పరిచయం చేశాడు. ఆమె నన్నెంతో ఆదరంగా తన గదిలోకి ఆహ్వానించింది. నాలో అతని పట్ల ఉన్న అనుమానం, భయం పూర్తిగా తొలగిపోయాయి. మంచి వ్యక్తిగా అనిపించాడు. నాకో గదిని కేటాయించారు. అన్ని సౌకర్యాలు అమర్చారు. వారి అతిథి మర్యాదలు చూసి నేనెంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాను. కొన్నాళ్లు గడిచిపోయాయి. ఓ రోజు రాత్రి తలుపు చప్పుడయింది. నిద్రకుపక్రమిస్తున్న నేను వెళ్లి తలుపు తెరిచాను. ఎదురుగా బానిసల వ్యాపారి గదిలోకొచ్చాడు.
0: నిద్రాభంగం కలిగించానా?
1: లేదు, ఇప్పుడే ఇప్పుడే నిద్రపోదామని పక్కపై వాల్తుండగా తలుపు చప్పుడయింది, తెరిచాను. మీరు కనిపించారు. అదేమిటి, ఎవరో బయట నుంచి తలుపు వేశారు.
0: నేనే వేయమని చెప్పి వచ్చాను.
1: దేనికి?
0: నేనిప్పుడు మధువు తాగాను. తాగిన వాడు అబద్ధం చెప్పరాదు. అందులో నీలాంటి అందగత్యతో, నీలోని అమాయకత్వం నాతో నిజం చెప్పిస్తోంది. చెప్తున్నాను, నేను సుగంధ ద్రవ్యాలు అమ్మే వ్యాపారిని కాను, బానిసలను అమ్మే వ్యాపారిని. అర్థం కాలేదా? మనుషులను పశువులకు మళ్ళీ అమ్మే వ్యాపారిని. వివిధ ప్రాంతాల నుంచి మోసగించో వెల ఇచ్చో స్త్రీలను పురుషులను తెచ్చి బానిసలుగా వారిని అమ్మివేస్తూ ఉంటాను. ఆ రోజున ఓ చక్కటి ఆడ బానిస కొనుగోలుకై ఒక ప్రాంతానికి నా అనుచరులతో వెళుతుండగా నువ్వు కనిపించావు. నీకు మాయ మాటలు చెప్పి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నీకు అర్ధాంగిగా పరిచయం చేసిన వ్యక్తి నా అర్ధాంగి కాదు. ఆమె కూడా ఒక బానిస స్త్రీయే. నా అర్ధాంగి వేరే పురంలో ఉంటుంది. అసలు ఇది నా పురం కాదు. నేను బానిసలను తెచ్చి ఉంచే స్థావరం. నీకు ఈ గృహంలో చాలామంది ఆడ మగ వ్యక్తులు అగుపించి ఉంటారు కదా,

0: అందరూ బానిసలే. వారు పారిపోకుండా కొంతమంది అనుచరులకు వేతనాలు ఇచ్చి కాపలాగా ఉంచాను. ఇది నేను చెప్పదలుచుకున్న నిజం. అమ్మయ్యా, నిజం చెప్పేశాను. ఇప్పుడు నేను చేయబోయేది చెప్తాను విను. నిన్ను అనుభవిస్తాను. ఆ తర్వాత ఈ పురంలోని కొందరు ప్రముఖుల చేత అనుభవింపచేస్తాను. ఆ తర్వాత నిన్నొక బానిసగా ఎవరికైనా
1: అమ్మేస్తాను. నీ మాయ మాటల వెనుక, నువ్వు నన్ను ఇక్కడికి తేవడం వెనుక ఇంతటి మోసం దాగుందా?
0: చూడు, నిజం చెప్పాను, చేయబోయేది చెప్పాను. నేను చేసేదే బానిసల వ్యాపారం. అది నా వృత్తి. నా వృత్తి సంబంధంగా ఎన్ని అబద్ధాలైనా చెప్తాను, ఏటి వారు నమ్మేందుకు ఎన్ని తీయటి కబుర్లైనా చెప్తాను. గోల చేయకు, గోల చేయకు, నా వాంచ తీర్చు.
1: దేవసేన కట్టులో ప్రాణం ఉండగా అది జరగదు.
0: చచ్చాక జరిగేదేముంది పిచ్చిదన? ఇలాంటి మాటలు అనేక మంది ఆడవాళ్ల నోటి నుంచి విన్నాను. నాకు కొత్త ఏం కాదు. గోల చేయక వచ్చి నా ఒడిలో వాళ్ళు రా రా, చెప్పేది నీకే రా. రా
1: దగ్గరకు వచ్చావో మర్యాద దక్కదు, జాగ్రత్త.
0: మర్యాద? నాకు కావాల్సిన మర్యాద కాదే నా మక్కువ తీర్చటం. రా రా రా. అయితే నేనే వస్తాను, నేనే వస్తాను. వదలడానికే నిన్న అరణ్య ప్రాంతం నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. నిన్ను తన్ని తీరు అనుభవించాక అప్పుడు వదిలేస్తాను. బయటకు కాదు, ఈ పుర ప్రముఖులకు వారు కూడా నీ అందాలతో విందు చేసుకోవాలి కదా. నీలాంటి వారిని అందరినో లొంగ తీశానే. నువ్వు లెక్క రావేంద్ర మదన మంజరి రా రా రా. నా మర్మస్థానం పైనే నీ మోకాలు చొక్కుముతావా? అక్కడే చిత్రవధ చేసి మరి అనుభవిస్తాను, చిత్రవధ చేసి మరి అనుభవిస్తాను. ఈ మారు నువ్వు నన్ను తనటం కాదే, నేనే నిన్ను తంతాను. చావును గుర్తుకొచ్చిందే, ఈ కర్రతో నీ ఒళ్ళంతా చీరిపోయేలాగా కొడితే అప్పుడు అప్పుడు నీ తండ్రి గుర్తుకొస్తాడే.
1: ఓ అబలనని కూడా చూడకుండా ఆ దుర్మార్గుడు నన్ను కర్రతో చావబాది నా ఒళ్ళంతా గాయాలమయం చేశాడు. ఆ గాయాల బాధకు తట్టుకోలేక స్పృహ తప్పాను. తిరిగి స్పృహలోకి వచ్చేసరికి పక్కపై నగ్నంగా పడి ఉన్నాను. నా శరీరం పైన వస్త్రాలన్నీ గదంతా చెల్లా చెదురుగా పడున్నాయి. ఆ తర్వాత ఎన్నోసార్లు నన్ను శారీరకంగా హింసించి చివరికి తన మాట వినేలా మార్చుకున్నాడు. ఆ పురంలోని ప్రముఖులందరి చేత నన్ను అనుభవింపచేశాడు. చివరికిలా బానిసగా మార్చి ఈ రాజగృహపురానికి తెచ్చి నన్ను అమ్మివేశాడు. ఇది ఈ దేవసేన బానిసగా మారిన వైనం. కుశాలి, ఇంతకీ నువ్వెలా బానిసగా మారావు?
2: నేను వలచిన ప్రియుడే నన్ను వంచించి తెచ్చి ఈ అమితుని తండ్రి ఉద్దాలకునికి బానిసగా అమ్మేశాడు.
1: వలచిన వాడే నిన్ను మోసం చేశాడన్నమాట.
2: మనుషుల్లో స్వార్థం, ధనాశ బాగా పెరిగిపోయినప్పుడు వలసిన వారినేమి ఎవరినైనా మోసం చేస్తారు. ఇది మనుషులకుండే సహజ నైజం. ఏ కొందరు మంచివారుగా ఉంటారు.
1: నువ్వన్నది నిజం. నా అన్న స్వార్థమే మనిషితో ఎలాంటి పనైనా చేయిస్తుంది. అవును, ఈ

0: బానిసలుగా ఇతరులకు అమ్మివేస్తారు. కొందరు కుటుంబ దారిద్ర్యం కారణంగా తమకు తాముగా బానిసలుగా అమ్ముడుపోతూ ఉంటారు. ఇలా పలు రకాలుగా మనిషే యజమానిని పశువులాగా అమ్మే స్థాయికి దిగజారాడు.
1: అవును, ఇక్కడ బానిసలతో ఎలాంటి పనులు చేయిస్తారు?
0: మగబానిసలైతే వ్యవసాయం పనులు, రాతి గుట్టలను పగలగొట్టించే పనులు, మందిరాన్ని కాపలా ఉండే పనులు, నమ్మకం కుదిరితే స్త్రీ బానిసలపై అజమాయిషి పనులు చేయిస్తూ ఉంటారు.
1: మరి ఆడవారితో ఏం పనులు చేయిస్తారు?
0: నచ్చితే ఉంపుడుగత్తెలుగా ఉంచుకుంటారు. అతిథులు వచ్చినప్పుడు అతిథి మర్యాదగా ఈ ఉంపుడుగత్తెలను అతిథుల వద్ద శయనింపచేస్తూ ఉంటారు.
1: ఎవరికంటా పడకుండా ఉపాయంగా తప్పించుకుని పారిపోతే?
0: అలా పారిపోతారనే కొంతమందిని కాపలాదారులుగా జీతాలిచ్చి ఉంచుతున్నారు. వారి కన్ను కప్పి పారిపోయినా ఫలితం ఉండదు.
1: ఎందుకని?
0: బానిసల్ని కొన్న వెంటనే యజమానులు వీరు తమ బానిసలు అన్న గుర్తుగా బానిసల నుదుటిపై తమ కుటుంబాలకు సంబంధించిన చెట్టు గుర్తో, గుర్రపు గుర్తో, సూర్యుని గుర్తో, చంద్రుని గుర్తులో వేయిస్తూ ఉంటారు. ఆ పచ్చబొట్టులు చెరపడం అసాధ్యం. బానిస అన్నవాడు ఒకవేళ పారిపోయినా ఒక్కడు అరణ్య ప్రాంతంలోనే ఎల్లకాలం ఉండలేడు కదా. ఒకసారి బానిసగా మారిన వ్యక్తి జీవితకాలం వరకు బానిసగా బ్రతకాల్సిందే, బానిసగా చావాల్సిందే.
1: మరి ఈ బానిసలకు విముక్తి అన్నదే లేదా?
0: ఉంది. మనల్ని యజమాని వద్ద నుంచి కొని అతని వద్ద నుంచి విడుదల పత్రం తీసుకుని మనకిస్తే మనం విముక్తి పొందగలం. మనపై జాలిపడి ధర చెల్లించి మనల్ని విడుదల చేయించేవారెవరు? ధనాన్ని పోసి కొన్న యజమాని ఎవడు ఊరికే తనంతకు తానుగా విడుదల పత్రం ఇచ్చి వెళ్ళు నీ ఇచ్చ వచ్చిన చోడు బ్రతుకు అని చెప్పడు. దేవసేన,
1: ఏమిటి కుశాలి?
0: అమిత్తుడు తన తండ్రి ఉద్దాలగుడంతటి కఠిన హృదయం కలవాడు కాదు, మంచివాడు, కాకపోతే ఆవేశపరుడు. అతనికి ఆవేశం వచ్చిందంటే ఏం చేస్తాడో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో అతనికే తెలియదు. సామాన్యంగా స్త్రీ బానిసలపై యజమానులకు కామవాంఛ తీర్చుకునే దృష్టి తప్ప మరొక దృష్టి ఉండదు. ఎందుకనో, నీ పట్ల అమిత్తుడు అమితంగా ఆకర్షితుడు అవుతున్నాడు. ఆ ఆకర్షణలో కామభావన కంటే ఆరాధన భావనే ఎక్కువగా ఉంది. నువ్వు అతనితో సఖ్యతగా ఉండు, నవ్వు, నవ్వించు, అతన్ని ఆహ్లాదపరచు, నువ్వు సుఖించు, అతన్ని సుఖపెట్టు. ఎందుకు నీ యవనాన్ని వృధాపరచుకుంటావు? నా మాట విని నీ ప్రవర్తన మార్చుకో, లేదంటే నువ్వే కష్టపడతావు. దేవసేన, కొన్ని చోట్ల ఎంతగానో ఆలోచించి వ్యధ చెందినా ప్రయోజనం ఉండదు. ఆయా ప్రదేశాలను బట్టి మన వ్యవహారపు తీరు మార్చుకోక తప్పదు. సరే, లే, వెళ్దాం. ఇక నీకు అభ్యంగన స్నానం చేయిస్తాను.
1: పదా.

0: దేవసేన, ఈ విషయం విన్నావా?
1: ఏ విషయం కుశాలి?
0: ఈ రాజగృహలో కనుహుడు అని ఒక అతను ఉన్నాడు. అతను కూడా రత్నాల వ్యాపారే. అతనికి మన యజమాని ఆమిత్తునికి మంచి స్నేహం కూడా ఉంది. ఆ కనుహుని అర్ధాంగి తమ వద్ద పనిచేసే ఒక మగబానిసతో శారీరక సంబంధం ఏర్పరచుకుందంట. ఈ విషయం తెలిసిన కనుహుడు తన అర్ధాంగిని కరవాలంతో పొడిచి చంపేశాడట. మగబానిసను కూడా చంపేసేవాడట. బానిసను చంపే ముందు రాజుగారికి తెలియజేస్తే మంచిదని వెళ్ళి రాజుగారికి తెలియజేశారు. రాజుగారు మేమే అతను శిక్షిస్తామని చెప్పి సైనికులను పంపించి అతని సంకెళతో బంధింపచేసి పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించండి అని ఆజ్ఞ ఇచ్చాడట. పురం బయటికి తీసుకెళ్లి శిరచ్ఛేదన గావించారట. ఏమిటో దేవసేన, ఒక్కో మారు తలుచుకుంటే అలాంటి దండనకు గురి కావటం కంటే ఆత్మహత్య చేసుకుని మరణించటమే మేలనిపిస్తుంది. యజమానులు నిత్యం రోజుకు ఉంపుడుగతతో కాలక్షేపం చేసేటప్పుడు వారి అర్ధాంగులకు మాత్రం కోటికలు తెచ్చుకోవాలని ఉండదా?
1: కుశాలి, స్త్రీకైనా పురుషునికైనా లైంగికపరమైన కోరికలన్నవి సమానంగానే ఉంటాయి. తాము మాత్రం కోరికలను తీర్చుకుంటూ తమ వారిని ఆ కోరికలకు దూరంగా ఉంచితే నువ్వన్నట్టుగా ఇలాంటి పరిణామాలే జరుగుతూ ఉంటాయి. స్త్రీ కూడా ఓ వ్యక్తేనని, ఆమెకి కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలని, మనసుపడ్డ మగవాణ్ణే పెళ్లాడాలని, ఆమె కేవలం ఓ భోగ వస్తువు కాదని, ఆమెకు తమకు మళ్ళీ సమాన హోదా ఇవ్వాలి అని మగవారు అనుకోనంతకాలం తమ స్వేచ్ఛా స్వాతంత్ర

0: ల కోసం స్త్రీ తిరుగుబాటు జరపనంత కాలం స్త్రీల పరిస్థితి ఇంతే. ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా ఇదే తీరును ఉంటుంది పరిస్థితి. నా చెంతకొచ్చి అలా మౌనంగా చూస్తూ నిలబడ్డం దేనికి? మీరొచ్చింది మీ వాంఛ తీర్చుకోవడానికేగా. రండి, తీర్చుకోండి.
1: నేనిప్పుడు మధువు సేవించి ఉన్నాను.
0: మధు సేవనం, ఆ తర్వాత పడతి అధరామృత సేవనం మీలాంటి యజమానులకు పరిపాటే కదా. రండి.
1: కావచ్చు కానీ నేను
0: వేరు అంటారు. మీరు ఏ విషయంలో వేరు? అందరిలాగే మీకు అర్ధాంగి ఉంది, అందరిలాగే మీకు ఉపపత్నులు ఉంపుడుగత్తలు ఉన్నారు. నన్ను ఉంపుడుగత్తను చేశారు. మీ సేవలు చేయడానికి అనేక మంది ఆడామగా బానిసలున్నారు. సంపాదించింది ఇంకా పెంచాలని మీ తండ్రి అనేక ప్రాంతాలు పట్టుకుని వ్యాపారం చేస్తూ ఉంటే మీరు ఇక్కడే ఉండి వ్యాపారం చేస్తున్నారు. నగరంలోనే అతి పెద్ద ధనవంతుడిగా పేరు సంపాదించారు. అయినా మీరు కూడా ఇంకా సంపాదిస్తూనే ఉన్నారు. అవసరం ఉన్నా లేకున్నా అందరూ యజమానులకు మల్లే ఇంకా బానిసలను కొంటూనే ఉన్నారు.
1: దేవసేన, నీ తరువాత మరే బానిసను కొనలేదు దేవసేన.
0: అవసరం పడితే లేదా ఇంకెవరైనా మీ కంటికి నచ్చితే కొంటారు. అయినా ఇన్ని మాటలు దేనికి? మీరొచ్చింది మీ తాపాన్ని తీర్చుకోవడానికి. మీ తాపం తీర్చడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. రండి, జాగెందుకు?
1: దేవసేన, ఇలాంటి వ్యంగ్యపు మాటలతో నా మనసును ఎందుకు గాయపరుస్తున్నావు? నేనొచ్చింది కేవలం నా శారీరక వాంఛ తీర్చుకోవడానికి కాదు. నిన్ను చూడాలనిపించింది, నీతో మాట్లాడాలనిపించింది.
0: బానిసతో మాట్లాడే ముద్దు ముచ్చట్లే ఉంటాయి. మీ దృష్టంతా కేవలం దానిపైనే కదా.
1: జీవితం అంటే కేవలం శృంగారమే అనుకున్నావా దేవసేన? జీవితంలో శృంగారం ఒక భాగం మాత్రమే.
0: అలా అనుకుంటే ఇంతమంది స్త్రీ బానిసలను కొనడం దేనికి? ఓహో, తమరిలాంటి వారికి రోజుకో రుచి కావాలిగా, అందుకే ఇందరు.
1: నేను తాగి ఉన్నా, నిగ్రహించుకునే మాట్లాడుతున్నా. ఇలాంటి మాటలతో నాలో ఆగ్రహం కలిగించకు.
0: మీకు ఆగ్రహం కలిగితే ఏం చేస్తారు? ఏ కొరడాతోనూ లేదా ఏ కర్రతోనూ నన్ను కొడతారు, లేదా మీ పరిచారికగా మార్చి దాసీ పనులు చేయిస్తారు. నాపై కసి కొద్దీ ఇతరులకు అమ్మి వేస్తారు. కొన్న బానిసలను ఏ కారణంగా అయినా చంపేసినా అడిగే అధికారం ఎవరికీ లేదు కాబట్టి మీ మిత్రుడు కన్హుడు తన భార్యను చంపినట్టుగా నన్ను చంపేస్తారు. అంతేగా, మీరేం చేసినా ఈ దేవసేన సిద్ధంగానే ఉంది.
1: అంతేగాని నాతో మృదుమధురంగా మాట్లాడనంటావు. నీ పట్ల నాలో ఉన్నది కామ వాంఛ కాదు, ఆరాధన, ఏదో తెలియని అభిమానం. నువ్వు విశ్వసించినా విశ్వసించకున్నా ఇది నిజం. నువ్వే చెప్పు, నేను ఏం చేస్తే నువ్వు నా పట్ల అభిమానం చూపిస్తావు? ఏం చేస్తే నన్ను లాలనగా ఒడిలోకి చేర్చుకుంటావో చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చేస్తాను. నాకు కావలసింది నీ క్రీగంటి చూపు కాదు, అభిమానంతో కూడిన వలపు చూపు. చెప్పు దేవసేన, నీకోసం ఏం చెయ్యమంటావు? పోని, నా సంపదనంతటికీ నిన్ను అధికారిని చేయనా?
0: నాకు సంపదలపై ఆశ లేదు.
1: సరే, మరేం చేయమంటావు? పోని, నీ ముందే నేను ప్రాణత్యాగం చేసుకోనా?
0: మీరు చావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
1: మరి నన్నేం చేయమంటావు చెప్పు దేవసేన. నువ్వేం చెప్పినా చెయ్యటానికి ఈ అమిత్తుడు సిద్ధంగా ఉన్నాడు.
0: మీరు సిద్ధంగా ఉండొచ్చు, కానీ నేను సిద్ధంగా లేను. మీరు నా శరీరానికి మాత్రమే యజమాని, కానీ నా మనసుకి కాదు.
1: నేను కోరుకుంటున్నది అదే కదా. ఏం చేస్తే నేను నీ మనసులో చోటు చేసుకుంటానో చెప్పు. నేను పరితపిస్తున్నది నీ హృదయంలో స్థానం కోసమే కదా.
0: మీరు నా మనసులో చోటు చేసుకునే విషయం ఏమో కాని, మీరంటే గౌరవభావం ఏర్పడడానికి నా మనసులో ఓ కోరికుంది, తీరుస్తారా?
1: చెప్పు దేవసేన, ఆ కోరికేమిటో త్వరగా చెప్పు. ఆ కోరిక ఎలాంటిదైనా తీరుస్తాను. నీ కోరిక తీర్చడం కంటే నాకు కావలసిందే ఉంది, చెప్పు.
0: మాట తప్పరుగా?
1: ఈ అమిత్తుడు ప్రాణాలైనా వదులుకుంటాడు గాని ఇచ్చిన మాట తప్పడు, చెప్పు. నీ కోరికేమిటో తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను.
0: ఇంతసేపు నిలబడే ఉన్నారు, అలా ఆసీనులు కండి, చెప్తాను.

0: ఏం కోరిక కోరావమ్మా? అమితుడు అంత వేగంగా వెళ్ళిపోతున్నాడు.
1: ఏదో కోరాన్లే. నా కోరిక వినేసరికి తాగిన మైకం పూర్తిగా దిగిపోయినట్టుంది. మళ్ళీ మధువు తాగడానికి వెళ్తున్నట్టున్నాడు.
0: ఇంతకు ఏం కోరావు?
1: అతడే కాదు, ఈ పురంలో ఎవరూ నెరవేర్చలేని ఓ కోరిక కోరాను. ఒక్క మారుగా నిర్ఘాంతపోయాడు. నా కోసం తన సర్వసంపద అర్పిస్తానన్నాడు. ప్రాణత్యాగానికి కూడా ఒడిగడతానన్నాడు. చివరికి నా మనసులో ఉన్న కోరిక తెలిపేసరికి మారు మాటైనా మాట్లాడకుండా ఎలా వెళ్ళిపోయాడో చూడు. మగవారి మాటలన్నీ ఇంతే కుసాలి. తమ అవసరాలు సరదాలు తీరే వరకు ఏ స్థాయిలో అయినా మాటలు చెప్తారు. తీరా అమలు పరిచే పరిస్థితి వస్తే చెప్పిన మాటలు గాలి కుదిలేసి ఇలా వెళ్ళిపోతూ ఉంటారు. అంతా మాయ. మగవాడి బ్రతుకే ఒక మాయ, ఆడదాని జీవితంతో ఆడుకునే మాయా.

0: ದೇವಸೇನ, ದೇವಸೇನ, ನಿನ್ನೆ ನಿದ್ರಲ್ಲೇ
1: ಇಂಥ ಉದಯಾನ್ನೇ ನಿದ್ರಲೇಚಿ ಚೇಸೆ ದೇವುಂದಿ ಕುಶಾಲಿ. ತಾನು ವಸ್ತುನಾನನಿ ನೀತೋ ಕಬುರು ಪಂಪించాడా ಅಮಿತ್ರುಡು? ಪಕ್ಷಂ ರೋಜುಲೈಂದಿ, ಪತ್ತಾಲೇಡು.
0: ముందు పక్క దిగు, నీకు శుభవార్త చెప్పాలి.
1: మనలాంటి బానిసలకు శుభవార్తలే ఉంటాయి.
0: మనలాంటి బానిసలందరికీ ఇది శుభవార్తే. ముందులే
1: లేచాను, చెప్పు ఏమిటా శుభవార్త?
0: అమిత్తునితో నువ్వేం కోరిక కోరావు? నిన్నటి రాత్రి అమిత్తుడు తన బానిసలందరినీ పిలిచి,
2: ఈ రోజు నుంచి మీ అందరికీ ఈ బానిస జీవితం నుండి విముక్తిని ప్రసాదిస్తున్నాను. అందరికీ విడుదల పత్రాలు ఇస్తాను. తెల్లవారేలోపు ఎవరి ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోండి. ఇన్నాళ్ళు శ్రమించినందుకు నా సంపదలో కొంత భాగం మీకు పంచదలుచుకున్నాను
0: అంటూ విడుదల పత్రంతో పాటు ప్రతి బానిసకు కొంత ధనాన్నిచ్చి పంపించేశాడు. ఈ మందిరంలో ఉన్న పరిచారకులు కూడా వెళ్ళిపోయారు. నన్ను పిలిచి నాకు విడుదల పత్రం ధనం ఇచ్చి నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళిపోమన్నాడు. ఈ విషయం రాత్రే నీకు చెబుదామనుకున్నాను. నిద్రాభంగం చేయడం దానికని ఇప్పుడొచ్చాను. నీకు కృతజ్ఞతలు చెప్పిపోదామని వచ్చాను. నాలో కలిగిన ఆనందాన్ని ఆపుకోలేక నిన్ను నిద్రలేపాను. దేవసేన, అమిత్తినిలో ఒక్క మారుగా ఎంతటి మార్పును కలిగించావు. ఇప్పటికైనా అతని ప్రేమ నిజమని నమ్ము. అతనికి నీ మనసులో స్థానం ఇవ్వు. వస్తాను.
1: ఇది కళ నిజమా? అంతా ఓ వింతలా అనిపిస్తూ విస్మయం కలిగిస్తూ ఉంది. ఒక వ్యక్తి అభిమానం కోసం ఇందరు బానిసలకు విముక్తిని ప్రసాదించడం నమ్మశక్యంగా లేదు. అతనికి నాపై ఉన్నది కామభావన కాదు, ప్రేమభావనే. ప్రేమభావనే అనిపిస్తోంది. అవును, ఖచ్చితంగా ప్రేమభావనే. ఆ భావన ఉన్నప్పుడే మనిషి ఏదైనా ఏమైనా చేయగలడు. అందుకు నిదర్శనం ఈ బానిసల విముక్తే. నాకీవేళ ఎందుకో ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఎరగని ఆనందంతో నా మనసంతా హాయిగొలుపుతూ ఉంది. అమిత, నువ్వే చేయించావు. నువ్విప్పుడు

శరీరానికే కాదు నా మనసుకు కూడా యజమానివే. అవును, నా మనసుకు కూడా యజమానివి. ఇక నుంచి సరికొత్త దేవసేనను చూస్తావు అమిత. నేను నిన్ను అభిమానిస్తున్నాను. ఈ క్షణం నుంచి నువ్వే నా సర్వస్వం. అవును, నువ్వే నా సర్వస్వం. నువ్వే నా సర్వస్వం.

0: దేవసేన,
1: నా కోరికను మన్నించి బానిసలందరినీ విడుదల చేసినందుకు కృతజ్ఞురాలిని. మందిరంలో ఎవ్వరూ లేరు. కుటుంబంతో సహా అందరూ వెళ్ళిపోయారు. గత 2 రోజులుగా ఒంటరిగా నేనొక్కదాన్నే మీ రాక కోసం ఎదురు చూస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడిపాను. ఇప్పటికైనా మీరొచ్చారు, నాకెంతో ఆనందంగా ఉంది. ఇన్నాళ్ల నా ప్రవర్తనకు నన్ను మన్నించండి.
0: దేవసేన, పైకి లే. ఏమిటా కన్నీరు? నా పాదాలను తాకేంతటి గొప్పవాణ్ణి కాదు, లే, కన్నీరు తుడుచుకో.
1: ఈ బానిస కోరికను మన్నించి అందరికీ బానిస జీవితం నుంచి విముక్తి ప్రసాదించిన మీరు నిజంగానే గొప్పవారు. నా దృష్టిలో ఎంతో ఎత్తుకెదిగారు. ఇక నుంచి నా తనువుతో పాటు నా మనసు కూడా మీకే అర్పితం. మీరే లోకంగా జీవిస్తాను.
0: నేనిప్పుడు వచ్చింది, ఇప్పటికైనా నేను నీ మనసులో స్థానం సంపాదించుకున్నానా అని అడగటానికి కాదు. ఒకవేళ నీ మనసులో స్థానం సంపాదించుకొని ఉంటే నీ ఎదపై తలవాల్చి సేద తీరటానికి కాదు.
1: మరి
0: వారం క్రితం ఓ బౌద్ధ భిక్షువు నా చింతకు భిక్షకు వచ్చాడు. బౌద్ధ ధర్మం గురించి బోధించాడు. మనిషి జీవితానికి అర్థం పరమార్థం ఏమిటో విడమరిచి చెప్పాడు. అతను చెప్పింది విన్న తర్వాత నాలో ఏదో తెలియని ఆలోచనలు, ఈ భోగభాగ్యాల కంటే తాను మంచిగా ఉంటూ 10 మందికి మంచి చేయడం కోసమే మనిషి జీవితానికి నిజమైన పరమావధి అనిపించింది. అందుకే అన్నింటినీ త్యజించి బౌద్ధ భిక్షువుగా మారాలన్న నిర్ణయానికి వచ్చాను. ఇదిగో, ఈ బానిస జీవితం నుండి నీకు విముక్తిని ప్రసాదిస్తూ నేను స్వయంగా వ్రాసిన విడుదల పత్రం. ఈ పత్రంతో పాటు కొంత ధనాన్ని కూడా నీకోసం కేటాయించాను. ఈ పత్రాన్ని, ఆ ధనాన్ని తీసుకొని నీ ఇచ్చ వచ్చిన చోటకు వెళ్ళి జీవించు. నిన్ను బానిసగా కొని నీ అభిష్టం లేకనే నీపై మోహంతో నీపై బడి కొన్నిమార్లు నా వాంచ తీర్చుకున్నందుకు నన్ను మన్నించు. వెళ్ళు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి తగు ఏర్పాట్లు చేస్తాను. నువ్వు కోరుకున్న ప్రదేశానికి సురక్షితంగా వెళ్ళటానికి కొందరిని నీ వెంట పంపుతాను. వస్తాను దేవసేన. వారు రాగానే వారి వెంట వెళ్ళి ధనం వారితో పంపుతాను. సెలవు.
1: ఆగండి, మీరిప్పుడు నా సర్వస్వం అయ్యారు. మీరు లేనిదే ఎక్కడికో వెళ్ళి నేను జీవించలేను. మీరు తోడుగా లేని జీవితమే ఊహించుకోలేకున్నాను. నేనే మీరుగా, మీరే నేనుగా మారాక నన్ను వీడిపోవడం భావ్యం కాదు.
0: దేవసేన, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు రాదు. నేను బౌద్ధ భిక్షువుగా మారటం ఖాయం. ఈ విషయంలో ఎవరు ఎలాంటి అభ్యంతరాలు తెలియజేసినా నా నిర్ణయంలో మార్పు లేదు.
1: మీ నిర్ణయం మార్చుకోకండి, కానీ నన్ను మీ తోడుగా నీడగా నడవనివ్వండి.
0: భిక్షువులకు అర్ధాంగులు ప్రేయసులు ఉండరు.
1: అలా వీలు కాకపోతే నేను బౌద్ధ భిక్షుకిగా మారుతాను, మీ వెంట నడుస్తాను. మీ ధర్మ బోధలో నేను పాలు పంచుకుంటాను. నన్ను బౌద్ధ సహచారిణిగా అయినా మీ వెంట నడవనివ్వండి. మీతో నా ప్రయాణం నాలో ఊపిరున్నంత వరకు కొనసాగుతుంది. మీ వెంట నడుస్తూ నన్ను అలౌకిక ఆనందానుభూతిని పొందనివ్వండి. దయచేసి కాదనకండి.
0: అప్పుడు మనిద్దరి మధ్య ఉన్న బంధం
1: నిష్కల్మషమైన, నిర్మలమైన, అనిర్వచనీయమైన, ఐహిక సుఖాల వాంఛలకు అతీతమైన ఓ పవిత్ర అనుబంధం.
0: దేవసేన, నీలో ఇంతటి మార్పు.
1: నీలోనే అంతటి మార్పు కలిగినప్పుడు నాలో మాత్రం కలగదా? పదండి, ఇరువురం కలిసే బౌద్ధాన్ని స్వీకరిద్దాం. ఇరువురం కలిసే ఆ తథాగతుని శాంతి సందేశాన్ని, ప్రేమ మార్గాన్ని ఈ ప్రజానికానికి చాటి చెబుదాం. అరే, నీకంట కన్నీరెందుకు?
0: ఇవి కన్నీళ్లు కావు దేవసేన, ప్రేమామృత ధారలు. రా దేవసేన, వెళ్దాం. నువ్వన్నట్టు మనం బౌద్ధ భిక్షువులమైనా కలిసే జీవిద్దాం, కలిసే మరణిద్దాం.
1: ధన్యురాలిని, పదండి వెళదాం.
0: తథాగతుని త్రిచరణాలను వల్లిస్తూ ఆ బౌద్ధ భిక్షువు దగ్గరికి వెళ్దాం. బుద్ధం శరణం గచ్ఛామి
1: ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి
2: మీరింతవరకు దేవసేన నాటకం విన్నారు. రచన శ్రీ ఎస్టీవి అజీజ్, నిర్వహణ డాక్టర్ కె సాంబశివరావు, సహకారం శ్రీ ప్రభాకర్ జాజుల. ఇందులో పాల్గొన్న కళాకారులు శ్రీమతి శిల్ప, శ్రీ సుబ్బరాయ శర్మ, డాక్టర్ కె సాంబశివరావు, శ్రీ కెఆర్ ఫణిరాజ్, శ్రీమతి ఆర్ ఉమాదేవి, శ్రీ కేవీఎల్ నరసింహారావు, శ్రీ జీవన ఆదిత్య, శ్రీ డి పరమేశ్వరాచారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం సాయంత్రం 4:39.
4: పార్శ్వ గాయక హై
5: ఆఓ బచ్చో తుమ్హే దిఖాయే ఝాకీ హిందుస్తాన్ కీ ఇస్ మిట్టీ సే తిలక్ కరో యే ధర్తీ హై బలిదాన్ కీ.
4: జిన్కి గీతో మే ఐతిహాసిక్ కహానియా సునాయీ దేతీ హై ఔర్ స్వతంత్రతా సంగ్రామ్ కీ గాథా భీ.
6: ఆజ్ హిమాలయ కీ చోటీ సే ఫిర్ హమ్నే లర్గారా హై, దూర్ హటో దూర్ హటో దూర్ హటో హై దునియా వాలో, హిందుస్తాన్ హమారా హై.
4: జిన్కి గీతో మే ధార్మికతా భీ హై ఔర్ సామాజికతా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 5 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5 గంటలు

103.2 మెగా హెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి సాయంకాల ప్రసారాలకు శ్రోతలందరికీ స్వాగతం. శుభ సాయంకాలం. అందరికీ నమస్కారం.

మొదటగా అభిరుచి కార్యక్రమంలో రాజ్ కుమార్ చిత్ర నుంచి పాటను కోరుకుంటున్న శ్రోతలు, వీరు జగిత్యాల జిల్లా వెల్లుల్ల లక్ష్మారెడ్డి కాలనీ నుంచి జప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, అద్వైత్ లలిత, అక్షర, శివాజీ, చంద్రకళ సహస్ర, శ్రీహర్షిణి, శ్యామలా భారతి, నరేంద్ర నరసయ్య, శివాజీ, శ్రీనిక, ఆనంద్, సరోజిని, మరి వీరందరి కోసం ఈ పాట వినిపిస్తున్నాం. గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించింది.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం అభిరుచి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమాన్ని వింటున్నారు. విన్న పాట కూలీ నెంబర్ 1 చిత్రంలోది. ఈ పాటను కోరుకున్న శ్రోతలు వీరు నియర్ జ్యోతిరాపులే స్టాచ్యూ జగసాగర్ గ్రామము మెట్పల్లి మండలం జగిత్యాల జిల్లా నుంచి కోరుకున్నారు. కోరుకున్న శ్రోతలు రెండ్ల పూజ ఇంకా వేరే మిత్రబృందం. మరి పాట విన్నారు కదండి, కార్యక్రమంలో మరో పాట వినబోయే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ళ మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా జాలి ట్రిప్ కు వెళ్లాలనుకుంటున్నారా? అయితే మన నిర్మల్ పట్టణంలో ఉన్న నిర్మల్ వండర్లాండ్ కు వెళ్ళండి. అక్కడ అమ్యూజ్మెంట్ వాటర్ పార్క్ తో పాటు పిల్లలకు పెద్దలకు మల్టీప్లే స్టేషన్లు, రాకెట్ ఎజెక్టర్, వాటర్ ఫాల్ లాంటి ఎన్నో ఆకర్షణలతో పాటు రుచికరమైన ఆహారాన్ని అందించే అధునాతన రెస్టారెంట్ కూడా ఉంది. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో లేదా కొలీగ్స్ తో ఎవరితోనైనా వెళ్ళగలిగే వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ నిర్మల్ లో ఉన్న నిర్మల్ వండర్లాండ్. ఇక్కడ ఫన్ మామూలుగా ఉండదు మరి. వివరాలకు సంప్రదించండి 999-222-7979. నిర్మల్ వండర్లాండ్.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: ప్రకటన విన్నారు. విన్న తర్వాత తిరిగి కార్యక్రమానికి స్వాగతం.

శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమాన్ని. కార్యక్రమంలో తర్వాత పాట వినబోయే ముందు శ్రోతలకి ఓ గమనిక. ఈ నెల 8వ తేదీ అంటే రేపు సోమవారం ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

అలాగే రేపు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

శ్రోతులు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమాన్ని. కార్యక్రమంలో మరో పాట విందాం, మంచి మనుషులు చిత్రం నుంచి. పాటను వినిపించమని వీరు కోరుతున్న శ్రోతులు కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి గ్రామం నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్. మరి వీరందరి కోసం ఈ పాట.

నేలలోన చేశావు ఆరిపోని గాయాన్ని మందుగా ఇచ్చావు మన వలపు పంట పసివాణ్ణి గుండెలోన చే

0: అనుకున్నా మనసు రాక మానుకున్నా.
1: పాట విన్నారు శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమాన్ని.

కార్యక్రమంలో తర్వాత పాట వినబోయే ముందు శ్రోతలకి ఓ గమనిక. ఈ నెల 8వ తేదీ అంటే రేపు సోమవారం ఉదయం 8:30 సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్, ఇంకా వివిధ హార్మోన్లలో హార్మోన్ లోపాల వల్ల వచ్చే సమస్యల గురించి ప్రముఖ ఎండోక్రైనలాజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తెలియజేస్తారు. ఇంకా సలహాలు, సూచనలు అందిస్తారు. శ్రోతలు గమనిక విన్నారు.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి జ్వాల చిత్రం నుంచి పాటను. ఈ పాటను కోరుకుంటున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల గ్రామం నుంచి గంగాధర్ చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమిళ, అనన్య, సుదీప్త, అనూన్య, లత మరి వీరందరి కోసం ఈ పాట. సంగీతం ఇళయరాజా.

జ్వాల చిత్ర నుంచి పాట విన్నారు కార్యక్రమంలో. తర్వాత పాట వినండి కిరాక్ పార్టీ చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుంచి గణవరపు మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా వేరే కుటుంబ సభ్యులు. పాటకి గానం వినయ్ ప్రకాష్, సంగీతం ఆంజనేయ్.

0: శ్రోతలు ఇప్పుడు మీరు వింటారు జానపద సంగీత కార్యక్రమం. జానపద గేయాన్ని వినబోయే ముందుగా ప్రకటనలు విందాం.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
6: తాతయ్య ఇది ఏం మొక్క?
7: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్? లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
6: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
7: ఎందుకు?
6: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
7: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
6: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
8: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
9: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
10: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం. శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
11: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బల నడుగుల తామరా సైబాల్ గొర్రెద పుల్ల సైబాల్.
12: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
9: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
10: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం. శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: శ్రోతలు మీరు ఇంతవరకు ప్రకటనలు విన్నారు. ఇప్పుడు విందాం జానపద గేయాన్ని.

0: నడవడానికి ఆడోళ్ళు లేరే, కడుపులోనే చంపుతున్నారే. ఆనాటి గాంధీజీ దేశానికి వస్తే నాది కాదని అంటాడే. ఒక క్షణమైన
1: శ్రోతలు, మీరు ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 5:45 దాటింది. శ్రోతలు ఇప్పుడు మీరు వింటారు సినీ రంజని కార్యక్రమంలో కొన్ని సినిమా పాటలు. ముందుగా విందాం రుక్మిణి చిత్రం నుంచి ఈ పాటను.

శ్రుతులు, మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమాన్ని. కార్యక్రమంలో తర్వాత పాట వినబోయే ముందు శ్రోతులకి ఓ గమనిక.

వల్ల 9వ తేదీ మంగళవారం ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో వివిధ కంటి సమస్యలు, మూతబిందు, క్యాటరాక్ట్, రెటినా సర్జరీ మొదలైన వాటి గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు, గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఈనాటి సాయంకాల ప్రసారాలు మీరు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం సినీ రంజని. శ్రోతలకి మరో గమనిక, ఈ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 7:58 డాక్టర్ సీనునాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తుపల్లు, వంకరపల్లు, క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్ గురించి ప్రముఖ దంత వైద్య నిపుణులు, దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీనునాయక్ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. ఇప్పుడు విందాం సితార చిత్రం నుంచి పాటను.

సినీ రంజనీ కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట సీతారత్నం గారి అబ్బాయి చిత్రంలోది. భువనచంద్ర గీతం, సంగీతం ఎంఎం కీరవాణి, గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించింది.

మీరు వింటున్న ఈ పాటతో ఈ పూట సినీ రంజని కార్యక్రమం ముగిసింది. మరికొన్ని సినీ గీతాలు 6:35 సినీ రంజని కార్యక్రమంలో వింటారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:00 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రంలో ఎక్కడ చర్చ పెట్టినా ఏ అంశంపైనైనా చర్చించడానికి తాను సిద్దమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో పాఠశాలలు ఈ నెల 12వ తేదీకి బదులు 15వ తేదీన పునః ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. టీజీ పాలిసెట్ 2026 తొలిదశ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. రాష్ట్రంలో రానున్న 7 రోజుల పాటు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఏ అంశం మీద ఎక్కడ చర్చ పెట్టినా తాను సిద్దమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడబోరని వ్యాఖ్యానించారు. పొలిమేరకు రాకుండా తనను ఆపేవారు తెలంగాణలో ఇంకా పుట్టలేదన్నారు. రేవంత్ రెడ్డిలా తాను పార్టీలు మారలేదని, తన పుట్టుక చావు రెండూ బీజేపీలోనే అని స్పష్టం చేశారు. తానేంటో తెలంగాణ ప్రజలకు తెలుస్తుందని, ఎంత రెచ్చగొట్టినా తొందరపడనని అన్నారు. ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. హైదరాబాద్ ఉప్పల్ భగాయత్లో వంజరి కుల ఆత్మగౌరవ భవనాన్ని రాష్ట శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, రాష్టంలోని బలహీన వర్గాల అభివృద్దికి అందరూ ఐక్యంగా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్టంలో పాఠశాలలు ఈ నెల 12వ తేదీకి బదులు 15వ తేదీన పునః ప్రారంభించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. వేసవి సెలవుల అనంతరం 12న పాఠశాలలు తిరిగి తెరుచుకోవాల్సి ఉంది. అయితే ఈ నెల 13న 2వ శనివారం, 14న ఆదివారం కావడంతో వేసవి సెలవులు పొడిగించాలని విద్యాశాఖ నిర్ణయించింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఉప్పల్ బయలుదేరారు. కాసేపట్లో ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లో 1,511 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. 10 ఎకరాల్లో 98 కోట్ల రూపాయలతో నిర్మించే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ భవన నిర్మాణానికి 960 కోట్ల రూపాయలతో, ఏఓసీ సెంటర్లో ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి 416 కోట్ల రూపాయలతో, టీకేఆర్ కాలేజ్ జంక్షన్లో 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి 37 కోట్లకు పైగా నిధులతో 100 పడకల మల్కాజ్గిరి జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో రేపు చేపు ప్రసాదం పంపిణీ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపులుంటాయని పేర్కొన్నారు. బస్సులు వ్యాన్లలో వచ్చేవారు గాంధీభవన్, గృహకల్ప బస్టాప్ల నుంచి రావాలని సూచించారు. టీజీ పాలిసెట్ 2026 తొలిదశ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. 2026-27 విద్యా సంవత్సరానికి డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన వెబ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో మొత్తం 81,307 మంది అభ్యర్థులు అర్హత సాధించగా, తొలిదశలో 29,229 మంది అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేశారు. రాష్టంలోని అన్ని ప్రైవేటు వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ విద్యార్థుల నుంచి 4.5 సంవత్సరాల ఫీజు మాత్రమే తీసుకోవాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. తమ నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని పలు కళాశాలలపై తల్లిదండ్రులు ఇటీవల ఫిర్యాదులు చేశారు. ఎన్ఎంసీ మార్గదర్శకాల ప్రకారం కాలేజీలు 4.5 సంవత్సరాలే ఫీజులు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేసింది. అభివృద్ది పనులు నాణ్యతతో గడువులోగా పూర్తయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని ముదిగొండ మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ముదిగొండ మండలంలో 33 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారుల నిర్మాణం పనులు పూర్తయితే గ్రామీణ ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డంతో పాటు జాతీయ రహదారులతో అనుసంధానం బలోపేతం కానుందని పేర్కొన్నారు. జలమండలి కార్మిక సంఘ ఎన్నికల్లో విజయం సాధించిన ఐఎన్టీయూసీ ప్రతినిధులను
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యకుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. హైదరాబాద్ లోని గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐఎన్టీయూసీలో కాంగ్రెస్ జెండా ఎగరేశామని, రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 8,000 గ్రామ మహిళా సమాఖ్య భవనాల నిర్మాణాలను యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలని పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఆదేశించారు. రాష్టంలో ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణాను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు నిఘా వ్యవస్థను బలోపేతం చేయాలని రాష్ట మైనింగ్ శాఖ మంత్రి వివేక్ ఆదేశించారు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు ప్రాంతం కాలుష్యమయంగా మారిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ సందర్బంగా కవిత జెండా ఎగురవేసి ప్రజలనుద్దేశించి మాట్లాడారు. తెలంగాణ వనరులు కాపాడుకునేందుకు తమ పార్టీ కృషి చేస్తుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామిని ఆదిలాబాద్ శాసనసభ్యులు పాయల్ శంకర్ ఈరోజు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు, వేద పండితులు సాంప్రదాయబద్దంగా స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు. రాష్టంలో రానున్న 7 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈరోజు రాజన్న సిరిసిల్ల కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి అన్ని జిల్లాల్లో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మహిళా ప్రయాణికులు ఇకపై మహిళలు నడిపే కార్లు, ఆటోలు, బైక్లపైనే ప్రయాణించవచ్చు. ఇందుకోసం హైదరాబాద్లో 55 మంది మహిళా డ్రైవర్లు అందుబాటులోకి వచ్చారు. మహిళల ఆర్థిక స్వావలంబన, ఆత్మవిశ్వాసం, సమాజంలో వారి భద్రతను పెంపొందించడమే ధ్యేయంగా తెలంగాణ పోలీసు శాఖ విమెన్ సేఫ్టీ వింగ్, రాష్ట రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించిన స్త్రీ రైడ్ ప్రాజెక్టును డీజీపీ సివి ఆనంద్ ప్రారంభించారు. వేములవాడలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 15 మంది విద్యార్థినులు నిఫ్ట్ పీజీ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించి జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పిఎస్ఆర్ శర్మ తెలిపారు. విద్య, సృజనాత్మక, సాంస్కృతిక రంగాల్లో సైతం పలువురు ప్రతిభ కనబరుస్తూ రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో గుర్తింపు పొందినట్టు ప్రిన్సిపల్ వెల్లడించారు. ఐఐటి హైదరాబాద్లో ప్రపంచ సైకిల్ దినోత్సవ వేడుకల్లో 200 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐఐటిహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిఎస్ మూర్తి మాట్లాడుతూ సైక్లింగ్ వల్ల శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవడానికే కాకుండా కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సైక్లింగ్ ఎంతగానో తోడ్పడుతుందన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రంలో ఎక్కడ చర్చ పెట్టినా ఏ అంశంపైనైనా చర్చించడానికి తాను సిద్దమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో పాఠశాలలు ఈ నెల 12వ తేదీకి బదులు 15వ తేదీన పునః ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. టీజీ పాలిసెట్ 2026 తొలిదశ కౌన్సిలింగ్ సీట్ల కేటాయింపు ఫలితాలను సాంకేతిక విద్యాశాఖ విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: శ్రోతలు ఇప్పుడు మీరు వింటారు సమాచార దర్శిని. ఈరోజు సమాచార దర్శిని కార్యక్రమంలో ధైర్య సాహసాలను ప్రదర్శించి ఆపదలో ఉన్న బాలబాలికలను రక్షించిన బాలలు, స్వచ్ఛంద సంస్థలకు 2026 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ భారత ప్రభుత్వం ప్రదానం చేయనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారిని, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ శ్రీమతి డి పద్మ గారు ఒక ప్రకటనలో తెలిపారు. సాంకేతిక మరియు విజ్ఞాన నూతన ఆవిష్కరణలు, అసాధారణ ప్రతిభా పాఠవాలు, ఆటలు, సాహిత్యం, సామాజిక సేవ, ధైర్య సాహస కార్యక్రమాలు తదితర అంశాలకు ఈ అవార్డులు ప్రదానం చేస్తామని పేర్కొన్నారు. ఈ అవార్డులకు 5 నుంచి 18 ఏళ్లలోపు బాలబాలికలు అర్హులన్నారు. అర్హులైన బాలబాలికలు దరఖాస్తులను వెబ్సైట్ https://awards.gov.in లో జూలై 31, 2026 తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీమతి డి పద్మ గారు జిల్లా సంక్షేమ అధికారిని, మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ వారు తెలియజేస్తున్నారు. సమాచారం విన్నారు.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: శ్రోతలు మీరు వింటున్నారు సమాచార దర్శిని. వింటున్న శ్రోతలకి ఓ గమనిక. ఈ నెల 10వ తేదీ ఈ బుధవారం ఉదయం 8 గంటలకు ప్రూడెన్స్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో రకరకాల క్యాన్సర్ వ్యాధులకు కారణాలు, వాటి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి క్యాన్సర్ వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ ఎం రోహిత్ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

శ్రోతులకి మరో గమనిక. ఈ నెల 9వ తేదీ మంగళవారం ఉదయం 7:58 డాక్టర్ సీనినాయక్ డెంటల్ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ఎత్తుపల్లు, వంకరపల్లు, క్లిప్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్ గురించి ప్రముఖ దంత వైద్యుల వైద్య నిపుణులు, దంతవ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ సీనినాయక్ గారు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు.

శ్రోతలు మరింతవరకు సమాచార దర్శిని విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:35.

కుమార్ చిత్రం నుంచి పాట విన్నారు. రెహమాన్ గీతం, శ్రీరామచంద్ర గానం. పాట విన్నారు శ్రోతలు, మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై సినీ రంజని కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా మరో పాట విందాం, మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి.

0: సింహ గర్జన. ఒరే, ఎందుకు కట్టాలి రచిస్తూ? నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్పలుర్చావా? ఒరే తల్ల కుక్క, కష్టజీవుల ముచ్చు పెట్టుకుని తిని బతికే నీకు శిస్తు కట్టాలరా? అని ఫళ ఫళ సంకెళ్ళు తెంచి స్వరాజ్య పోరాటమెంచి ఉరి కొయ్యల ఉక్కు పాలు తాగాడు.
1: మీరు వింటున్న ఈ పాటతో ఈనాటి సినీ రంజని కార్యక్రమం ముగుస్తుంది. వింటున్న పాట మేజర్ చంద్రకాంత్ చిత్రంలోది. సంగీతం ఎంఎం కీరవాణి, గానం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. మృదుమాలపించింది

విన్నపాటితో సినీ రంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 6:50 కొద్ది క్షణాల్లో వ్యవసాయ సూచనలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఈనాటి వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో ఫ్యాషన్ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. ఫ్యాషన్ ఫ్రూట్ పుట్టిన దేశం బ్రెజిల్. ఇది ఉష్ణమండల పంట. కాయలో ఉండే పోషక విలువలు, ప్రత్యేకమైన సువాసన వలన ఈ కాయలోని గుజ్జు నుండి తయారు చేసే జ్యూస్కు ప్రత్యేకత ఉంది. అయితే ఈ కాయల నుండి జ్యూసును తయారు చేసే పరిశ్రమలు అందుబాటులో లేనందున ఈ పండు అంత ప్రాచుర్యంలో లేదు. కానీ ముందు ముందు ఈ పంటను వాణిజ్య సరళిలో సాగు చేయడానికి మంచి అవకాశం ఉంది. పోషక విలువల విషయానికొస్తే ఈ పండులో పోషక విలువలు కూడా చాలా ఎక్కువ. కాయ యొక్క జ్యూస్లో విటమిన్ ఏ, ఇంకా సీతో పాటు పొటాషియం, కాల్షియం, ఐరన్, సోడియం వంటి లవణాలు ఉండటం వలన ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. లాటిన్ అమెరికా దేశాలలో ఫ్యాషన్ ఫ్రూట్ కాయలనే కాక ఆకులను కూడా వివిధ ఔషధ తయారీలో వాడతారు. పోషక విలువల వివరాలు కనుక గమనిస్తే ఇందులో ప్రతి 100 గ్రాములకు ఫోలేట్ 14 మైక్రోగ్రాములు ఉంటుంది, నియాసిన్ 1.5 మిల్లీగ్రాములు, పైరడాక్సిన్ 0.1 మిల్లీగ్రామ్, రైబోఫ్లావిన్ 0.13 మిల్లీగ్రాములు, విటమిన్ ఏ 1274 IU, విటమిన్ సి 30 మిల్లీగ్రాములు, విటమిన్ ఇ 0.02 మైక్రోగ్రాములు, ఇంకా విటమిన్ కే 0.07 మైక్రోగ్రాములు, పొటాషియం 348 మిల్లీగ్రాములు, కాల్షియం 12 మిల్లీగ్రాములు, ఐరన్ 1.6 మిల్లీగ్రాములు, మెగ్నీషియం 29 మిల్లీగ్రాములు, ఫాస్ఫరస్ 68 మిల్లీగ్రాములు ఉంటుంది. పాసిఫ్లోరా ఎడులిస్ ఉదారంగు. పాసిఫ్లోరా ఎడులిస్ ఫ్లావీ కార్బా అంటే పసుపు రంగును కృష్ణఫలంగా పిలుస్తారు. ముందుగా పర్పుల్ రంగు ఊదారంగు విషయానికొస్తే ఈ రకం సముద్ర మట్టం నుండి బాగా ఎత్తైన ప్రాంతాల్లో మంచి దిగుబడినిస్తుంది. కాయలు సుమారుగా 45 గ్రాముల బరువు ఉండి 4 నుండి 5 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. పైన తోలు ఊదారంగులో ఉండి 35% వరకు రసం ఉంటుంది. ఈ రకం యొక్క జ్యూస్ ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటుంది. ఇక పసుపు రంగు కృష్ణఫలం విషయానికొస్తే ఈ రకం సముద్ర మట్టం నుండి ఎత్తు తక్కువ ఉన్న ప్రాంతాల్లో మంచి దిగుబడినిస్తుంది. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాలు అనుకూలం కావు. పర్పుల్ రకం కన్నా పెద్ద కాయలను కలిగి ఉంటుంది. కాయ బరువు 60 గ్రాముల వరకు ఉంటుంది. పర్పుల్ రకం కన్నా తక్కువ రసం కలిగి ఎక్కువ పుల్లగా ఉంటుంది. కావేరీ హైబ్రిడ్ రకం. ఇది ఎక్కువ దిగుబడినిచ్చే రకం. కాయ బరువు 85 గ్రాముల వరకు ఉంటుంది. కాయ తోలు లేత ఊదారంగులో ఉండి మంచి సువాసన కలిగి ఉంటుంది. సాగుకు అనుకూలమైన వాతావరణం, గాలిలో తేమ ఎక్కువగా ఉండే ఉష్ణ ఇంకా సమశీతోష్ణ పరిస్థితులు అనుకూలం. సముద్ర మట్టం నుండి 2000 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. 15 సెంటీగ్రేడ్ల కన్నా తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఎదుగుదల పూత తగ్గిపోతుంది. ఉదజని సూచిక 6 నుండి 7 ఉండే తేలిక నీళ్లలో, ఎర్ర నీళ్లలో బాగా పెరుగుతుంది. ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనం, కాండం, ముక్కలు ఇంకా అంట్ల ద్వారా అభివృద్ధి పరుస్తారు. విత్తనం ద్వారా అభివృద్ధి పరిచిన మొక్కలు బాగా పెరుగుతాయి. విత్తనం ద్వారా మొక్కలు పెంచేటప్పుడు నాణ్యమైన మొక్కల నుండి బాగా ఎండిన కాయలు సేకరించి గుజ్జును వేరు చేసి 72 గంటల పాటు బాగా మురగబెట్టి విత్తనాన్ని వేరు చేయాలి. తర్వాత విత్తనాన్ని నారుమడిలో నాటిన తర్వాత 4 నుండి 6 ఆకుల దశలో పాలిథిన్ బ్యాగులోకి మార్చుకోవాలి.

0: నెలల్లో ప్రధాన పొలంలో నాటడానికి సిద్ధమవుతాయి. కాండం మొక్కల ద్వారా ప్రవర్ధనం చేసుకోవాలంటే మంచి ఆరోగ్యవంతంగా ఉన్న నాణ్యమైన మొక్క నుండి 30 నుండి 35 సెంటీమీటర్ల పొడవు ఉండి 3 నుండి 4 కణుపులు ఉన్న ముదురు కాండం ముక్కలను మట్టి, ఇసుక, ఎరువు కలిపిన మిశ్రమం నింపిన పాలిథిన్ సంచులలో నాటుకోవాలి. ఇవి కూడా 3 నెలల్లో నాటడానికి సిద్ధమవుతాయి. ఇక నాటే విషయానికి వస్తే, నాటు దూరం అనేది అవలంబించే ట్రైనింగ్ పద్ధతిని బట్టి ఉంటుంది. టెలిఫోన్ పద్ధతిలో అయితే 2x3 మీటర్ల దూరంలో నాటుకోవాలి. సాధారణ పందిళ్ల మాదిరిగా అయితే 3x3 మీటర్ల దూరంలో నాటుకోవాలి. తీగలను పాకించే విధానం గమనిస్తే ఇందులో ప్రధానంగా 3 పద్ధతులను అవలంబిస్తారు. ముందుగా బోవర్ పద్ధతి. పందిళ్లు వేసి పందిళ్ల మధ్యలో మొక్కను నాటి పైకి పాకించాలి. పందిరి ఎత్తు వరకు 1 లేదా 2 తీగలను మాత్రమే పెరగనిచ్చి చివరలను త్రుంచి పక్క కొమ్మలను 4 దిశలా పాకించాలి. ఇక ట్రెల్లీ లేదా టెలిఫోన్ పద్ధతి. ఈ పద్ధతిలో రాతి లేదా సిమెంట్ లేదంటే ఇనుప కడ్డీలను వరుసగా పాతి పైన టెలిఫోన్ స్తంభాలకు ఉన్నట్లు లేదా కొద్దిగా వంగి ఉండే ఇనుప బద్దెలను అడ్డంగా అమర్చి వాటిపై GI తీగలను ఏర్పాటు చేస్తారు. వాటి మీదకు కొమ్మలను పాకేలా చేయాలి. ఇక 3వ పద్ధతి నిఫిన్ పద్ధతి. ఈ పద్ధతిలో సిమెంటు లేదా ఇనుప కడ్డీలకు అడ్డంగా 3 లేదా 4 వరుసల GI తీగను అమరుస్తారు. ప్రధాన కాండంపై నుండి వచ్చే పక్క తీగలు ఈ GI తీగల మీదకు పాకిస్తారు. కత్తిరింపుల విషయాన్ని కనుక గమనిస్తే ఫ్యాషన్ ఫ్రూట్ కొత్తగా వచ్చిన కొమ్మలపై కాపును ఇస్తుంది. కాబట్టి కాలానుగుణంగా కత్తిరింపులు చేపడుతూ ఎక్కువ మొత్తంలో కొత్త ఇగుర్లు వచ్చే విధంగా చేయాలి. కాపు అయిపోయిన వెంటనే అన్ని కొమ్మలు లేదా తీగలను 4 లేదా 5 కణుపులు మాత్రం ఉంచి మిగతా మొత్తం కత్తిరించాలి. ఇక కోత దిగుబడి విషయానికి వస్తే మొక్కలు నాటిన 8 నుండి 10 నెలల్లో కాపు ప్రారంభమైనప్పటికీ 16 నుండి 18 నెలల వయస్సు నుండి మంచి దిగుబడినిస్తాయి. తయారైన కాయలు మొక్కలపై నుండి రాలి కింద పడతాయి. సాధారణంగా మొక్కకు 150 నుండి 200 వరకు కాయల దిగుబడి వస్తుంది.
1: రైతు సోదరులకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 8వ తేదీ సోమవారం సాయంత్రం, అంటే రేపు సాయంత్రం, ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. వానాకాలం కోళ్ల పెంపకంలో నిర్వహణ పద్ధతులు, ఈ అంశాన్ని గురించి ఫోనిన్ కార్యక్రమం. ఇందులో రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు పాల్గొని పశుపోషకులు, కోళ్ల పెంపకందారులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సరైన సమాధానాలు అందజేస్తారు. ఆసక్తిగల రైతు సోదరులు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు 2324-0852, 2324-0853, STD కోడ్ 040. గుర్తుంచుకోండి, రేపు 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో వానాకాలం కోళ్ల పెంపకంలో నిర్వహణ పద్ధతులు, ఈ అంశానికి సంబంధించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది.

103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూసాన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈ సాయంకాలం నుంచి రేపు ఉదయం వరకు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వింటారు. ప్రసార వివరాలు ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల్లోనూ కొన్ని ముఖ్య అంశాలు ఉందాం. ముందుగా ఈ పూట ప్రసార వివరాల అనంతరం 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 7:15 ఇల్లు వాకిలి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 7:45 చిత్రగీతాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:00 తిరిగి అభిరుచి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమాన్ని వింటారు. 8:30 జానపద సంగీతం వింటారు. 8:45 హిందీలో వార్తలు, అనంతరం 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. ఇక 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి 10:00 అఖిల భారత సంగీత సభ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక 11:00 హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి వింటారు.

ఇక ఈ పూట 11 గంటల 10 నిమిషాలకు బిలాంగుల్ ప్రోగ్రామ్ సిరీస్ ఆఫ్ 12 ఇయర్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎపిసోడ్. ఈ కార్యక్రమం సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. ఇక 11 గంటల 45 నిమిషాలకు కార్యక్రమాలు సమాప్తమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ఇక రేపటి ప్రభాత ప్రసారంలో మీరు వింటారు.

0: రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివ భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధా కార్యక్రమంలో బి సుధాకర శర్మ గారు సమర్పించిన సూక్తులు వింటారు. 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 6:50 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి. 7:00 ప్రసార వివరాలు, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:15 ప్రవక్తల వరి ఇదే కార్యక్రమంలో, 7:30 అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. అనంతరం 8:00 ప్రాయోజిత కార్యక్రమం బృందావన్ హాస్పిటల్ డాక్టర్ బి ఉషానమ్మన్ గారు స్త్రీ వైద్య నిపుణురాలు వీరి కార్యక్రమాన్ని వింటారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 ప్రాయోజిత కార్యక్రమంలో సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ డాక్టర్ వినయ్ ధన్పాల్ వీరి ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. ఇక 8:45 ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ దినోత్సవం సందర్భంగా బ్రెయిన్ మరియు స్పైన్ సర్జన్ డాక్టర్ బి వినోద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త మానిటి భూమేశ్వర్ గారు, నిర్వహణ ఎస్ కృష్ణ శరత్ బాబు గారు. ఇక 9:00 హృదయ రావాలు, 10:00 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి 10:30 నుంచి సాయంకాలం 5:00 వరకు వివిధ భారతి తెలుగు మరియు హిందీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ మరియు ముంబై కేంద్రాల నుంచి ఇవి రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణంలో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్ల విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది. దేశవ్యాప్తంగా రానున్న 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈశాన్య రాష్ట్రం త్రిపుర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి బీఎస్ఎఫ్ త్రిపుర ఫ్రంటైర్ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహిస్తూ మంత్రి, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జరిగే ఆర్థిక లావాదేవీలు, భవనాల నిర్మాణం, ఆస్తుల అమ్మకాలు కొనుగోళ్లపై మరింత కట్టుదిట్టమైన నిఘా ఉంచాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గత 5 ఏళ్ల భూ రికార్డులను పరిశీలించాలని కూడా హోంమంత్రి ఆదేశించారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. విలేకరులతో మాట్లాడుతూ ఆయన, స్టార్టప్ రంగం 2014లో సుమారు 400 స్టార్టప్స్ నుంచి ప్రస్తుతం 2.3 లక్షలకు పైగా విస్తరించిందని, ఇవి దాదాపు 25 లక్షల ఉద్యోగాలను సృష్టించాయని పేర్కొన్నారు. భారత్ చంద్రుడి దక్షిణ ధృవానికి సమీపంలో విజయవంతంగా ల్యాండింగ్ చేయడం ప్రజల్లో అంతరిక్ష శాస్త్రంపై ఆసక్తిని పెంచిందని, అలాగే గత మిషన్లు చంద్రుడిపై నీటి అణువుల ఉనికిని నిర్ధారించాయని చెప్పారు. ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యాన్ని సాధించడానికి సహకరించే ఒక శక్తివంతమైన సమాజాన్ని నిర్మించడమని మంత్రి అన్నారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం సురక్షితమైన పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా పునరుద్ఘాటించారు. ఈరోజు ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ప్రజలందరూ ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలని, ఆత్మనిర్బర్ భారత్కు సహకరించాలని మంత్రి పిలుపునిచ్చారు. మెరుగైన ఆరోగ్యం, బలమైన దేశం కోసం వంట నూనెల వినియోగాన్ని 10% తగ్గించి సమతుల్య ఆహారాన్ని అలవర్చుకోవాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా ప్రతి సంవత్సరం జూన్ 7వ తేదీన ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థలతో పాటు వివిధ దేశాల ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, ఇతర భాగస్వాములు కలిసి ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆహార భద్రతను సంయుక్త హక్కుగా, బాధ్యతగా స్వీకరించేందుకు, సమిష్టిగా కృషి చేసేందుకు ఈరోజు అవకాశం కల్పిస్తుంది. ఈరోజు 12వ తరగతి పరీక్షా ఫలితాల అనంతర సేవల పోర్టల్లో గుర్తించిన ధృవీకరణ జవాబుల పునర్మూల్యాంకన కోసం దరఖాస్తులు సమర్పించడానికి చివరి రోజు. ఈ పోర్టల్ అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటుందని, విద్యార్థులు ఈ గడువులోగా తమ దరఖాస్తులను పూర్తి చేసి సమర్పించాలని సిబిఎస్ఈ సూచించింది. భారత్ ఇండోనేషియా సంయుక్త కమిషన్ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో ముగిసింది. ఈ సమావేశానికి భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇండోనేషియా విదేశాంగ మంత్రి సుగియోనో సంయుక్తంగా అధ్యక్షత వహించారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో డాక్టర్ జయశంకర్, ఇరు దేశాల మధ్య ఉన్న సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గత కొన్ని సంవత్సరాల్లో గణనీయంగా బలపడిందని పేర్కొన్నారు. సమావేశంలో రాజకీయాలు, రక్షణ, సముద్ర వ్యవహారాలు, నౌకాయానం, వాణిజ్యం, ఫిన్టెక్, ఆరోగ్యం, ఔషధ రంగం, ఎరువులు, కీలక ఖనిజాలు, పర్యాటకం, విద్య, సాంస్కృతిక సహకారం వంటి అనేక అంశాలపై విస్తృతంగా చర్చలు జరిగాయని తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. అంతర్జాతీయంగా ఎల్పీజీ ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశంలోని ప్రజలు ప్రపంచంలోని ఇతర దేశాల కంటే తక్కువ ధరలకే వంట గ్యాస్ను పొందుతున్నారని ప్రభుత్వం తెలిపింది.

0: ఆస్ట్రేలియా, కెనడా వంటి అభివృద్ది చెందిన దేశాల ధరలతో పోలిస్తే భారత్లో వెంటగాస్ ధరలు తక్కువని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారునికి ఏటా మొదటి 4 రీఫిళ్లలో 300 రూపాయల ప్రత్యక్ష సబ్సిడీ లభిస్తోందని, దీనివల్ల వారు 14.2 కిలోల ఎల్పీజీ సిలిండర్కు 642 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. హార్మోజ్ జలసంధిలో ఏర్పడిన అంతరాయాల కారణంగా గల్ఫ్ దేశాల నుండి సరఫరా తగ్గడంతో ఈ ఏడాది ఫిబ్రవరి జూన్ మధ్యకాలంలో ఎల్పీజీకి ప్రామాణికమైన సౌదీ సిపి దాదాపు 46% పెరిగిందని, దీనివల్ల 14.2 కిలోల సిలిండర్ సరఫరా వ్యయం 1600 రూపాయలకు పైగా చేరిందని, దీంతో ఈ ధరల పెంపు జరిగిందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ప్రముఖ మలయాళం సినీ నటుడు సలీం కుమార్ మరణం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో తన సినీ జీవితంలో విభిన్న పాత్రలు పోషిస్తూ బహుముఖ ప్రజ్ఞతో, చిరస్మరణీయమైన నటనతో సలీం కుమార్ ప్రత్యేక గుర్తింపు పొందారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. నటుడి కుటుంబ సభ్యులు, ఆయన అభిమానులకు మోదీ తమ సానుభూతి తెలియజేశారు. మేజర్ అభిలాష బరాక్ ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును పొందినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో ప్రధానమంత్రి ఈ గౌరవం మేజర్ బరాక్ ఆదర్శప్రాయమైన సేవలకు గుర్తింపుగా మాత్రమే కాకుండా ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ కార్యక్రమాల్లో భారతదేశం ఎన్నో సంవత్సరాలుగా అందిస్తున్న విశిష్ట సేవలకు కూడా గుర్తింపుగా నిలుస్తుందని చెప్పారు. మేజర్ బరాక్ సాధించిన ఈ విజయం దేశానికి, మానవాళికి సేవ చేయాలనే ఆకాంక్ష కలిగిన అనేక మంది భారతీయ యువతకు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. మేజర్ బరాక్ ప్రస్తుతం లెబనాన్ లోని ఐక్యరాజ్య సమితి తాత్కాలిక దళంలో ఎంగేజ్మెంట్ టీమ్ కమాండర్, జెండర్ ఫోకల్ పాయింట్ గా సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా రాబోయే 2-3 రోజుల పాటు విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇదే సమయంలో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు సాగుతుండగా ఉత్తర మధ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు కొనసాగుతున్నాయి. మహారాష్ట, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులో మిగతా ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలు రానున్న 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాల పురోగతికి అనుకూల పరిస్థితులను కలిగి ఉన్నాయని ఆ శాఖ తెలిపింది. రేపు కర్ణాటక, కేరళ, మాహే, పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, కొంకణ్, గోవా, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, పశ్చిమ రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్లలో రాబోయే 4 రోజుల పాటు వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాపై తరచుగా ఆపరేషన్లు నిర్వహించాలని, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు దోహదపడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. భారత అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం సుమారు 900 కోట్ల అమెరికా డాలర్లు విలువ కలిగి ఉందని, ఇది వచ్చే 7-8 సంవత్సరాల్లో సుమారు 45 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు వింటారు ఇల్లు వాకిలి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారం వింటారు.

0: కొత్తగా గొర్రెలు మేకలు పెంపకం చేపట్టే రైతులకు సూచనలు ఈ అంశాన్ని గురించి డాక్టర్ సురేష్ గారి ప్రసంగం విందాం.
1: జీవాల పెంపకం ప్రారంభించడానికి ముందుగా మన దేశంలో మరియు మన రాష్ట్రంలో ఎన్ని రకాల మేకలు మరియు గొర్రెల జాతులు ఉన్నాయి, మరియు అందులో మన ప్రాంతానికి లేదా మన జిల్లా లేదా మన జిల్లాలో ఉండే మన ప్రాంతానికి ఏ రకమైన జాతులు అనుకూలంగా ఉన్నాయో తెలుసుకోవాలి. ఎప్పుడైతే మనం మన ప్రాంతానికి అనుకూలంగా ఉన్న జాతులను తెలుసుకోగలమో అప్పుడే మనం సరైన జీవాల పెంపకం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. ఇప్పుడు మన దేశంలో సుమారుగా 40 గొర్రె జాతులు మరియు 20 మేక జాతులను గుర్తింపబడిన జాతులుగా ఉన్నాయి. అందులో గొర్రె జాతుల్లో మన ప్రాంతానికి లేదా సదరన్న దక్షిణ భారతదేశానికి అనుకూలంగా ఉన్న జాతుల్లో ముఖ్యమైనవి నెల్లూరు జాతి మరియు దక్కని బళ్ళారి జాతులు. ఈ మూడు జాతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు మన ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో పెంపకంకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా విదేశీ జాతుల్లో మనకు ర్యామ్ బుల్లెట్ అనే జాతిని ఎక్కువగా మన వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. అదే మేకలనందైతే బార్బరి, జమునాపురి, ఉస్మానాబాడి, బ్లాక్ బెంగాల్ వంటి జాతులు మన ప్రాంతానికి అనుకూలంగా ఉంటాయి. అందులో వివరంగా మనం ఏ జాతి ముఖ్యమైనది లేదా ఏ జాతి మనం పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది తెలుసుకునే ముందు ఆ జాతుల యొక్క ముఖ్య లక్షణాలు తెలుసుకుందాం. గొర్రెల్లో మన ప్రాంతానికి అత్యంత అనుకూలమైన జాతి నెల్లూరు జాతి. ఈ జాతి ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో గొర్రెల పెంపకంకు అత్యంత అనుకూలంగా భావించబడే జాతుల్లో మొట్టమొదటిది. ఎందుకనగా ఇది అత్యంత ఎత్తైన మరియు మాంసోత్పత్తికి అనుకూలంగా ఉండే జాతుల్లో ఈ నెల్లూరు జాతి ముఖ్యమైనది. అందులో నెల్లూరు వైటు, నెల్లూరు జోడిపి, నెల్లూరు బ్రౌను అనేవి ఇవన్నీ కూడా నెల్లూరు జాతికి సంబంధించినవే. మన రాష్ట్రానికి నెల్లూరు జాతి తర్వాత మరి యొక్క అనుకూలంగా ఉండే జాతుల్లో దక్కని జాతి అనేది కూడా ముఖ్యమైన జాతి. ఈ జాతి దేశంలోనే ఎక్కువగా ఉండి తెలంగాణ, మహారాష్ట్ర మరియు కర్ణాటక ప్రాంతాల్లోని శీతోష్ణ ప్రాంతాలకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ జాతిని మనం పెంచుకునే ముందర అక్కడ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా చూసుకోవాలి. ఎక్కడైతే చలి వాతావరణం, సమశీతోష్ణ ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతంలో దక్కని జాతి బ్రీడు మనం పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వేడి వాతావరణమైన రాయలసీమ, ప్రకాశం వంటి జిల్లాల నందు దక్కని జాతి పెంపకం అంత అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అంత వేడి ప్రాంతానికి ఉన్ని రకమైన ఈ దక్కని జాతి అనుకూలం కాదు. గొర్రెల్లో మరొక ముఖ్యమైన జాతి ఏంటి అనగా బళ్ళారి జాతి. ఇది ఎక్కువగా కర్ణాటకలోని బళ్ళారి ప్రాంతం నందు అందుబాటులో ఉంటుంది. మరియు ఈ బళ్ళారి జాతి మన ప్రాంతానికి కూడా, రాయలసీమ మరియు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఇందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే నెల్లూరు, దక్కని, బళ్ళారి మరియు మాండ్య జాతులు మన ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా విదేశీ జాతుల గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ర్యామ్ బుల్లెట్ అనే ఒక గొర్రె జాతి ముఖ్యంగా మనం వేరే ఇతర దేశం నుంచి దిగుమతి చేసుకొని పెంచుకుంటున్న జాతి. ఇది రెండు రకాలుగా ఉపయోగపడుతుంది, మాంసం ఉత్పత్తికి మరియు ఉన్ని ఉత్పత్తికి అనుకూలంగా ఉంటుంది. మరియు ఇది వివిధ రకాల వాతావరణానికి అననుకూల వాతావరణ పరిస్థితులు కూడా తట్టుకుంటుంది. ఇందులో ఉన్ని ఉత్పత్తి కూడా జరుగుతుంది కాబట్టి వేడి వాతావరణ పరిస్థితులు కలిగిన రాయలసీమ వంటి ప్రాంతాల్లో ర్యామ్ బుల్లెట్ జాతి గొర్రెల పెంపకం అంత అనుకూలమైనది కాదు. ఎందుకనగా ఈ ఉన్ని కలిగిన బ్రీడ్లలో ఆ వేడి వాతావరణానికి ఎక్కువ ఉష్ణం బయటికి వెళ్ళలేక అవి తక్కువ ఉత్పత్తిని, మాంస ఉత్పత్తిని, ఉన్ని ఉత్పత్తిని కలిగి మనకు ఆదాయాన్ని తక్కువగా లభించును. అదేవిధంగా మనం విదేశీ జాతుల్లో డార్పర్ జాతి గొర్రెలు కూడా ఉన్నాయి. ఇవి కొమ్ములు లేకుండా శరీరం పొడవుగా మరియు వెంట ఉండి మాంసము మరియు ఉన్ని ఉత్పత్తికి అనుకూలంగా ఉండును. ఇవి దాదాపుగా 100 రోజుల్లోనే ఒక 25 కిలోల నుంచి 30 కిలోల వరకు బరువు వరకు పెరిగి 17 నుంచి 20 కిలోల మాంసం వరకు ఇచ్చును. సంవత్సరంలో అన్ని మాసాల్లో ఎదకు వచ్చే గొర్రె జాతుల్లో డార్పర్ జాతి గొర్రెలు ముఖ్యమైనవి. మిగిలిన జాతులు కొన్ని సందర్భాల్లో ఏప్రిల్ టు మే మరియు సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో మాత్రమే మిగిలిన జాతులు ఎదకు వస్తాయి. కానీ డార్పర్ జాతి గొర్రెలు సంవత్సరంలోని అన్ని మాసాల్లో అన్ని నెలల్లో ఇవి ఎదక రావటం వలన మనకు పునరుత్పత్తి ప్రక్రియ ఎక్కువగా ఉండి ఎక్కువ పిల్లలు కలగటం ద్వారా ఆదాయాన్ని ఎక్కువగా పొందవచ్చు. కానీ రాయలసీమ వంటి ప్రాంతానికి డార్పర్

జాతి గొర్రెలు కూడా అంత అనుకూలం కాకపోవచ్చు. సో చివరగా ఈ గొర్రె జాతుల్లో మన ప్రాంతానికి ఎక్కువగా అనుకూలమైన జాతి మొట్టమొదటిది నెల్లూరు. నెల్లూరు తర్వాత బళ్ళారి, బళ్ళారి తర్వాత దక్కని జాతులు ముఖ్యమైనవి. విదేశీ జాతుల్లో రామ్ బుల్లెట్ మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పెంచుకోవడానికి ఉంటుంది. ఇప్పటి వరకు మనం ఎన్ని జాతులు మన దేశంలో ఉన్నాయి, ఏ రకమైన గొర్రెలు మనం, వాటి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా ఇప్పుడు మనము ముఖ్యమైన మేకల జాతుల గురించి కూడా తెలుసుకుందాం. మన దేశంలో దాదాపుగా 20 రకాల మేక జాతులు గుర్తింపబడినాయి. కానీ మన రాష్ట్రంలో ఉన్న 75% నుంచి 80% మేకలు నిర్దిష్టమైన రూపురేఖలు లేని ప్రాంతీయ దేశవాళీ రకాలు. కావున ఇవి పాల ఉత్పత్తికి తక్కువగాను మాంసోత్పత్తికి ఎక్కువగాను పనికి వస్తాయి. సో మనం అందుబాటులో ఉన్న ముఖ్యమైన మేక జాతులు ఏంటి, అందులో మనం ఏ రకమైన జాతులు మన వాతావరణానికి అనుకూలంగా ఉంటాయో తెలుసుకుందాం. అందులో ముఖ్యమైనది జాతి ఉస్మానాబాది. ఇది మన యొక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వాతావరణానికి అత్యంత అనుకూలమైన మేక జాతుల్లో ఒకటి. ఇది ఎక్కువగా మాంసోత్పత్తికి అనుకూలంగా ఉండును మరియు పాల ఉత్పత్తికి చాలా తక్కువగా ఉపయోగపడును. ఇది రోజుకు 1/2 లీటర్ నుంచి 1.5 లీటర్ల వరకు పాలు కూడా ఇచ్చును. ఉస్మానాబాది తర్వాత మనకు అత్యంత ముఖ్యమైన మేక జాతుల్లో రెండవది జమునాపూరి. ఇవి సాధారణంగా ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎక్కువగా పాల ఉత్పత్తికి ఎక్కువగా ప్రసిద్ధి చెందింది. రోజుకు 1 నుంచి 2 లీటర్ల పాలు ఇచ్చును. మేక జాతుల్లో మరొక ముఖ్యమైన జాతి బార్బరీ జాతి. ఇది కూడా ఎక్కువగా ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల్లో లభించును. ఇది మాంసోత్పత్తికి మరియు పాల ఉత్పత్తికి అనుకూలంగా ఉండును. కానీ ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ బార్బరీ జాతి గొర్రెలందు ప్రతి ఈతకు 2 నుంచి 3 పిల్లల్ని ఇచ్చే స్వభావాన్ని మరియు జన్యుపరంగా అటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. మన యొక్క సాంద్ర పద్ధతిలో మరియు షెడ్లో పుంచి పెంచడానికి సూర్తి, బ్లాక్ బెంగాల్, మలబారి, ఉస్మానాబాది మేకలు అనువుగా ఉంటాయి. ఇతర 16 రకాల 20 రకాల జాతుల్లో ఈ 4 రకాలు మాత్రమే మనం సాంద్ర పద్ధతిలో పెంచుకోవడానికి అనుకూలం. బార్బరీ జాతి మేకలు 50-70%, జమునాపురి మేకలు 20-50%, బీటెల్ జాతి మేకలు 50-55%, జంట పిల్లలను కలిగే అవకాశాలు జన్యుపరంగా కలిగి ఉంటాయి. ఇందువలన మన యొక్క జాతి సంతతి లేదా వాటి యొక్క జాతి సంతతి తొందరగా పునరుత్పత్తి ప్రతి ఈతకు 2 పిల్లలు కంటం ద్వారా వాటి యొక్క పునరుత్పత్తి ఎక్కువగా ఉంటుంది. సో దానివలన అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ఇప్పటి వరకు మనం మన దేశంలో మరియు మన రాష్ట్రంలో ఎన్ని రకాల మేకలు గొర్రెల జాతులు ఉన్నాయి, అందులో ఏ రకమైన జాతులు మన ప్రాంతానికి అనుకూలంగా ఉన్నాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం అటువంటి జాతులను ఎంచుకున్న తర్వాత ఎటువంటి మేకల్ని కానీ గొర్రెల్ని కానీ ఎంపిక చేసుకోవాలి అనేది కూడా ముఖ్యం. ఎందుకంటే జాతి మంచిదైనా కూడా మనం ఎంచుకునే పిల్లలను లేదా అవి మంచివి కాకపోతే జీవాల మంద వృద్ధి చెందదు. కావున మనం ఎటువంటి గొర్రెలు, ఎటువంటి మేకలు ఎంచుకోవాలి అనే విషయంలో జాగ్రత్తలు తెలుసుకుందాం. ఉదాహరణకు మన రాయలసీమ ప్రాంతానికి నెల్లూరు జాతి అత్యంత అనుకూలంగా పెంపకానికి అనుకూలంగా ఉంటుంది. మనం ఒక జాతిని నిర్ణయించుకున్న తర్వాత ఆ జాతి యొక్క పొట్టేళ్ళు కానీ మేకల పెంపకం ప్రారంభించవచ్చు. కానీ అందులో మనం అటువంటి మేకలను కానీ గొర్రెలను కానీ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచి కొనాలి అనే సందేహం వస్తుంది. సాధారణంగా మనం అటువంటి కొత్తగా ప్రారంభించేటప్పుడు సంతలో కొనటం కన్నా జీవాల మంద ఎక్కడైతే ఒక హైబ్రిడ్ ఫామ్ ఉంటుందో అక్కడ కొనడం మంచిది. ఎందుకంటే సంతలో కొన్నిసార్లు వ్యాధిగ్రస్త జీవులను అమ్మే అవకాశం ఉంటుంది. కొనేటప్పుడు మనం ఏదైతే జాతి నిర్ణయించుకుంటామో ఆ జాతి యొక్క లక్షణాలు అటువంటి గొర్రెలు లేదా మేకల్లో ఉన్నాయా లేదా అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక రకమైన జాతిని ఎన్నుకున్నప్పుడు కూడా అందులో కొన్ని రకాల గొర్రెలు కానీ మేకలు కవల సంతతిని ఇచ్చే జన్యుపరమైన అవకాశాలను కలిగి ఉంటాయి. సో మనం గొర్రెలు కానీ మేకలు కానీ కొనేటప్పుడు అటువంటి కవల సంతతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్న మేకలను కొనటం మంచిది. గొర్రెలు మరియు మేకల్లో సాధారణంగా ఎంత వయసులో ఉన్న వాటిని కొనాలి అనేది కూడా మనకు సందేహం రావచ్చు. మనం ఏదైనా బ్రీడింగ్ ఫామ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఎంత వయసు కలిగిన మేకల్ని లేదా గొర్రెలను పెంచుకోవాలి అనేది ఒక సందేహం రావచ్చు. దీనికి మనము 1-2 సంవత్సరాల వయసు ఉన్న జీవాలని బ్రీడింగ్ ఫామ్ కోసం పెంచుకోవచ్చు. మరియు 3-4 నెలల వయసు ఉన్న చిన్న పిల్లలను మాంసోత్పత్తికి 3-4 నెలల వయసు ఉన్న పిల్లలను పెంచుకోవాలి. అదేవిధంగా జీవాలు ఆరోగ్యంగా చురుగ్గా ఉండాలి మరియు వాటి యొక్క పొదుగు దూతలాగా మెత్తగా మంచి లక్షణాలతో లోపాలు లేకుండా ఉండే విధంగా అటువంటి మేకలను కానీ గొర్రెలను కానీ ఎన్నుకోవాలి. గొర్రెలు లేదా మేకల్లో ఏ రకాన్ని ఎన్నుకున్నాం, దాన్ని
కొనే ముందర తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాత అసలు గొర్రెల గృహవస్థ గురించి కూడా మనం కొంతవరకు తెలుసుకోవాలి. ఎందుకంటే గొర్రెల గృహవస్థ ఎంత బాగుంటే అంతవరకు అవి చలి వాతావరణానికి తట్టుకొని వాటిలో మరణ శాతం తక్కువగా ఉంటుంది. దాని ద్వారా కూడా మనం ఆదాయాల్ని అధికంగా పొందవచ్చు. సాధారణంగా జీవాలకు పాకల్లో స్థలం ఎంత ఉండాలి అంటే పొట్టేళ్ళు పిల్లలకు 50 నుంచి 60 చదరపు అడుగులు, అనగా ఇందులో 15 నుంచి 15 చదరపు అడుగులు పైన ఉండాలి. 40 చదరపు అడుగులు అవి తిరిగేదానికి మరియు ఉండేదానికి ఉండాలి. అదే మేకల్లో అయితే మాత్రం 30 నుంచి 40 చదరపు అడుగులు మాత్రమే అవసరం ఉంటుంది. అందులో కూడా 10 చదరపు అడుగులు రూఫ్ కలిగినది, మిగిలిన 20 నుంచి 30 అడుగులు రూఫ్ లేకుండా అవి తిరిగేదానికి ఉండాలి. దీంతోపాటు మనం 3 నుంచి 4 చదరపు అడుగుల నీటి తొట్టిని కూడా కలిగి ఉండాలి. సాధారణంగా 50 గొర్రెలు మరియు మేకల కోసం ఒక పాక మనం నిర్మించేటప్పుడు 400 నుంచి 500 చదరపు అడుగులు పైన రూఫ్ ఉండే విధంగా నిర్మించాలి, మరియు బయట అవి తిరగడానికి 800 నుంచి 1000 చదరపు అడుగుల స్థలం ఉండే విధంగా మనం చూసుకోవాలి. నీటి తొట్లతో పాటు మేత తొట్లు కూడా పాకల నిర్మాణంలో నిర్మించుకోవాలి. అందులో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన మేత తొట్ల నిర్మాణంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇవి 15 అడుగుల పొడవు మరియు 38 సెంటీమీటర్ల వెడల్పు, 15 సెంటీమీటర్ల లోతు, 22 సెంటీమీటర్ల ఎత్తు ఉండే విధంగా మేత తొట్లను మనం గృహవసతి పాకల నిర్మాణంలోనే ఈ మేత తొట్లను కూడా నిర్మించాలి. సాధారణంగా 15 అడుగుల పొడవు ఉన్న మేత తొట్టినందు 15 జీవాల వరకు విశ్రాంతిగా నిలబడి అవి ఆహారాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మన గృహవస్థని ఎంత వీలైనంతే అంత తక్కువ మొత్తంలో గృహాన్ని పాకల నిర్మాణాన్ని నిర్మించుకోవాలి. మనం ఎప్పుడైతే మనకు అందుబాటులో ఉన్న చిన్న చిన్న ఈత చెట్ల ఈత ఆకులు కానీ తాటి ఆకుల ద్వారా మనం ఈ రూఫ్ నిర్మించుకున్నట్లయితే దాని ద్వారా మనము పెట్టుబడి గృహవస్తి కోసం తగ్గించుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చు. సో ఈ విధంగా మనం గృహవస్తి నిర్మించుకున్న తర్వాత అసలు గృహవస్తి పాకల నిర్మాణంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా, రోజు పాకల నిర్మాణాన్ని ఏ విధంగా చూసుకోవాలి అన్న విషయాలు మాట్లాడుకోవాలన్నప్పుడు పాకల్లో ఉన్న మేత తొట్లను కానీ నీటి తొట్లు కానీ ప్రతిరోజు శుభ్రం చేయాలి, మరియు నీటి తొట్లకు వారానికి ఒకసారి సున్నం వేయాలి. దీనివలన నీటి తొట్లనందు ఎక్కువగా పట్టే ఆకుపచ్చ నాచు ఈ సున్నం వేయటం వలన తగ్గిపోయి మనకు ఫంగస్ వంటి వ్యాధులు రాకుండా నివారించవచ్చు. మరియు పాకల్లోని పెంటను ప్రతిరోజు శుభ్రం చేయాలి. అలా శుభ్రం చేయకపోతే అందులో ఉన్న యూరియా లేదా అమ్మోనియా వాసన ఎక్కువయ్యి సరైన గాలి లేక అవి జీవాలు అనారోగ్యం పాలవుతాయి. మరియు పాకల్లో వారానికి ఒకసారి పొడి సున్నం చల్లాలి. ఈ విధంగా చల్లటం వలన అందులో ఉన్న క్రిమి కీటకాలు చనిపోతాయి. ఒకవేళ మన పాకల్లో ఉన్న గృహవస్థలో దోమలు ఎక్కువగా ఉంటే వాటి నివారణకు మనం పొగ వేయటం ద్వారా కానీ లేదా గృహాలకు లేదా పాకలకు చుట్టూ మెస్ కల్పించడం ద్వారా దోమల నుంచి జీవాలకు రక్షణ పొందవచ్చు. అదేవిధంగా మనం పాకల నిర్మాణం చేసేటప్పుడు ముఖ్యంగా ముఖద్వారం నందు 3 అడుగుల లోతు కలిగిన నీతి తొట్టెను ఫుట్ బాత్ అంటారు ఏర్పాటు చేయాలి. ఇలా ఏర్పాటు చేసిన ఫుట్ బాత్ తొట్టెలో మనం క్రిమిసంహారక మందులు వేయాలి. సో ఇలా వేయటం ద్వారా ఎవరైనా కూడా ఈ జీవాలు మరియు మనుషులు బయటికి వెళ్ళిన తర్వాత వాటి కాళ్ళకు ఏవైనా క్రిములు కీటకాలు అంటుకున్నప్పుడు ఈ ఫుట్పాత్ క్రిమిసంహారక మందు కలిగిన ఫుట్పాత్ ద్వారా అవి వెళ్ళటం ద్వారా ఆ క్రిమిసంహారక పురుగులు అందులో పడి చనిపోవటం ద్వారా వ్యాధులు జీవాలకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ విధంగా మనం అసలు జీవాలకు గృహవస్థ ఎలా కల్పించాలి మరియు గృహవస్థలో రోజు మనం పాటించే విషయాల గురించి తెలుసుకున్న తర్వాత వాటికి ఫీడింగ్ ఇంకా వాటిని జీవాలను మేపే విషయాల్లో తీసుకోవాల్సిన విషయాల గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనం గొర్రెలు మరియు మేకల పెంపకం ప్రారంభించేటప్పుడు వాటి యొక్క మేపడానికి 3 రకాల పద్ధతులను అవలంబిస్తాము. అందులో విస్తృత పద్ధతి 1, 2 పాక్షిక సాంద్ర పద్ధతి, 3 సాంద్ర పద్ధతి. ఈ 3 గురించి మధ్య తేడాల గురించి కూడా మనం తెలుసుకుందాం. విస్తృత పద్ధతి అనగా సాధారణంగా బయట మనం రైతులు లేదా గొర్రెల కాపర్లు ఉపయోగించే పద్ధతి విస్తృత పద్ధతి. ఇందులో వారు సాధారణంగా ఉదయాన్నే 6 నుంచి 8 గంటల పాటు జీవాల మేపు కోసం బయటికి తీసుకెళ్ళి తిప్పుకొని తిరిగి మళ్ళీ సాయంత్రం షెడ్లోకి తీసుకొని వస్తారు. సో ఈ టైంలో వీటికి దాణా ఇవ్వటం ద్వారా కానీ లేదా పసుగ్రాసాన్ని అదనంగా ఇవ్వటం కానీ జరగదు. ఈ విస్తృత పద్ధతి ముఖ్యంగా ఎవరికి ఉపయోగం అనగా ఎక్కడ ఎవరికైతే సన్నకారు లేదా భూమి లేని రైతులు ఉంటారో
వాళ్ళకు పసుగ్రాసం పెంచుకునే అవకాశం ఉండదు. సో అటువంటి వాళ్లకు జీవాల పెంపకం నాకు విస్తృత పద్ధతి అనుకూలంగా ఉంటుంది. ఎందుకనగా ఇవి ఎలాగో బయట 6 నుంచి 8 గంటల వరకు తిప్పుతారు. సో అక్కడ ఏవైతే లభిస్తాయో అంతవరకు మాత్రమే అవి తిని బతుకుతాయి. కానీ ఇందులో ముఖ్యంగా నష్టం ఏంటంటే ఇవి ప్రతిరోజు 6 నుంచి 8 గంటల పాటు బయట నడిచి నడవటం ద్వారా అవి ఉన్న శక్తిని ఎక్కువగా ఈ నడవటానికి ఉపయోగించుకుంటాయి. మరియు ఒకవేళ అనావృష్టి పరిస్థితులైన ఎండాకాలం మరియు ఇతర గడ్డి లభించని సమయాల్లో అవి గడ్డి లేకపోవడం ద్వారా తక్కువ గ్రోత్ రావటం ద్వారా మనం ఈ విధానంలో అంత అనుకున్న ఆదాయాలను పొందలేకపోవచ్చు. ఇక రెండవ పద్ధతి అయిన పాక్షిక సాంద్ర పద్ధతికి వస్తే ఇందులో జీవాలను కొద్ది సమయం పాటు బయట పచ్చిక మేరలో మేపి మిగిలిన సమయం నందు దాంతోపాటు అదనంగా దానా మరియు కృత్రిమమైన విటమిన్స్ మినరల్స్ కూడా అందిస్తారు. ముఖ్యంగా ఈ పద్ధతిలో ఇలా చేయటం ద్వారా కొద్ది సమయం బయట తిరగడం ద్వారా ఇవి ఎక్సర్సైజ్ అయ్యి మరియు బయట లభించే న్యూట్రియంట్స్ మరియు విటమిన్స్ కలిగిన ఆహారాన్ని తింటూ మరియు షెడ్లో వచ్చిన తర్వాత మనం అదనంగా దానా మరియు విటమిన్స్ మినరల్స్ కలిగిన ఆహారాన్ని ఇవ్వడం ద్వారా ఇవి తొందరగా వృద్ధి చెంది మరియు ఆహారాన్ని మాంసంగా మార్చుకునే స్థాయి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ విధానం అత్యంత అనుకూలమైనది. గొర్రెలు మేకల పెంపకం ప్రారంభించే వారికి పాక్షిక సాంద్ర పద్ధతి అత్యంత అనుకూలమైనదిగా భావించవచ్చు. మూడవ పద్ధతి వచ్చేసి సాంద్ర పద్ధతి. ఈ విధానంలో అసలు జీవాలను ఎల్లప్పుడూ పాకల్లోనే ఉంచుతారు, అసలు బయటికి వదలరు. ఈ పాకల్లోనే ఉంచి మన కృత్రిమంగా దానా మరియు పసుగ్రాసాలను ఇవ్వటం ద్వారా ఇవి బయట తిరిగే అవకాశం లేదా బయట తిరిగేటప్పుడు ఉపయోగించే శక్తిని అందటినీ కూడా ఖర్చు చేయకుండా ఆ శక్తిని మరియు ఆహారాన్ని కూడా వాటి యొక్క మాంసోత్పత్తికి ఉపయోగించుకున్నాం. కానీ ఈ విధానంలో మనకు ఎక్కువగా మనం దానా మరియు పసుగ్రాసం కోసం ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే పనిగా పసుగ్రాసాలను పెంచడానికి మరియు ఇతర సైలేజ్ మరియు వాటిని నిల్వ చేయడానికి ఎక్కువగా పొలం అవసరం. ఇది ఎక్కువ పొలం ఉన్న రైతులకు ఈ విధానంలో పెంచుకోవడం మంచిది. సో ఈ విధంగా మనం ఒక అందుబాటులో ఉన్న 3 పద్ధతుల్లో ఎవరికైతే సన్నకారు మరియు భూమి లేని రైతులు ఉంటారో వాళ్లకు విస్తృత పద్ధతిలోను మరియు అతి తక్కువ పొలం ఉన్న రైతులకు పాక్షిక సాంద్ర పద్ధతిలోను, ఎవరికైతే అత్యంత ఎక్కువ పొలము మరియు చూసుకోగలిగిన శక్తి సామర్థ్యం ఉంటాయో అటువంటి వారికి సాంద్ర పద్ధతిలో పెంపకం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా మనం ఫీడింగ్ పద్ధతులను ఎంచుకునే ముందర కూడా అసలు మనం ఏ రకమైన గొర్రెలను ఏ రకమైన మేకలను మనం పెంచుకోవాలనుకుంటున్నామో కూడా ముఖ్యం. ర్యామ్లామ్స్, ఎప్పుడైతే మనం 3 నుంచి 4 నెలల వయసు కలిగిన పొట్టేలు పిల్లలను తీసుకొని మరి యొక్క 3 నెలలు పెంచి వాటిని మార్కెట్కి మాంసోత్పత్తికి తరలించేటప్పుడు సాంద్ర పద్ధతి ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుంది. అదే మేకల పెంపకంలో ఈ సాంద్ర పద్ధతికి వచ్చినప్పుడు అంత అనుకూలంగా ఉండదు. ఎందుకంటే మేకలు ఈ రకమైన కృత్రిమైన పశుగ్రాసాలు లేదా దానా తినటం అంతగా ఇష్టపడకు. మనం సాంద్ర పద్ధతిలో మేకలు పెంచినట్లయితే మనం అనుకున్నంతగా ఆహారాన్ని అవి మాంసోత్పత్తిగా మార్చలేక అంత అనుకున్నంత ఆదాయాలు మనం పొందలేకపోవచ్చు. జీవాల మేపలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా అనగా, పాక్షిక సాంద్ర పద్ధతి మరియు సాంద్ర పద్ధతిలో పెంచే జీవాలకు సాధారణంగా పప్పు జాతి మరియు జాన్యపు జాతి గ్రాసాలు అందివ్వాలి. ఎందుకనగా మనం పప్పు జాతి గ్రాసాలు ఇచ్చినట్లయితేనే అందులో ప్రోటీన్లు మరియు మాంసకృతులు అధికంగా ఉండి అవి ఈ జీవాలను యొక్క మాంసోత్పత్తి లేదా అధిక బరువు పెరిగేదానికి ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా పెద్ద గొర్రెలు రోజుకు 8 నుంచి 10 కిలోల పశుగ్రాసము మరియు 3 నుంచి 5 కిలోల ధాన్యపు జాతి పశుగ్రాసాలు, 100 నుంచి 150 గ్రాముల దానాను తింటాయి. అనగా ఈ రేషియో ఏంటంటే డ్రై మ్యాటర్ ప్రకారం మనం చెప్పుకుంటాం. ఎందుకంటే ఒక గొర్రె లేదా ఒక మేక 50 కిలోల బరువు ఉన్నప్పుడు అందులో 10% డ్రై మ్యాటరు మనము సాధారణ పశుగ్రాసాలు నాన్ లెగ్యూమ్ పశుగ్రాసాలు ఇవ్వాలి, మిగిలిన 5% డ్రై మ్యాటర్ మనం లెగ్యూమ్ జాతి పశుగ్రాసాలు ఇవ్వాలి, మిగిలిన 0.5 to 1% డ్రై మ్యాటర్ బేస్డ్లో మనం ఈ కృత్రిమ ద్రావణాన్ని ఇవ్వాలి. ఇలా ఇచ్చినప్పుడు అవి సమతుల్య ఆహారాన్ని పొంది సరిగ్గా పెరిగి మాంసోత్పత్తికి లేదా జీవాల పునరుత్పత్తి అధికంగా ఉంటుంది. మనకున్న పొలంలో 10 ఎకరాలు ఉన్నప్పుడు అందులో 60 నుంచి 66% వరకు మనం నాన్ లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసాలు పెంచాలి, మిగిలిన 33% వరకు మనం ఉన్న పొలంలో మనం లెగ్యూమ్ జాతికి చెందిన పశుగ్రాసాలు పెంచాలి. అదేవిధంగా పొలం గట్ల మీద సుబాబుల్, అవిసె పెంచుకోవాలి.
ఇంకా కొత్త రకమైన పద్ధతులు కొన్ని వచ్చాయి. సిల్వీ పాచర్ అనే విధానం

0: కూడా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వాడుతున్నాం. ఎందుకు అనగా ఇందులో మధ్యలో పసుగ్రాసాలను పెంచుతూ మరియు పసుగ్రాసాల మధ్యలో పసుగ్రాస చెట్లైన సుబాబుల్, అవిసా వంటి చెట్లను కూడా పెంచుతున్నారు. సిల్వీపాచర్ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విధానం ఏంటంటే పసుగ్రాసాలను మరియు పసుగ్రాస చెట్లను ఒకే పొలంలో పెంచడం అనేది ఇందులో ముఖ్యమైనది. అదేవిధంగా హార్టికల్చర్ అనే కొత్త విధానం కూడా ఉంది. ఇందులో మన పండ్ల తోటల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో మిగిలిన స్థలాన్ని ఈ విధంగా పసుగ్రాసాలు పెంచడం ద్వారా ఈ రకమైన పసుగ్రాసాలను మనం జీవాల పెంపకంకు ఉపయోగించవచ్చు. మనం పసుగ్రాసాల పెంపకం గురించి తెలుసుకునేటప్పుడు అందులో ఎన్ని రకాల పసుగ్రాసాలు ఉన్నాయి, వాటిని ఎలా నిల్వ ఉంచుకోవాలి అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో నాన్ లెగ్యూమ్ జాతికి చెందిన పసుగ్రాసాల్లో ముఖ్యమైనవి కో3, కో4, ఏపీబిఎన్, రెడ్ నేపియర్ వంటి పసుగ్రాసాలు ఎక్కువగా మనం మనకున్న పొలంలో పెంచుకోవచ్చు. అదేవిధంగా లెగ్యూమ్ జాతికి చెందిన రకాలు ఏమైనా ఉన్నాయనగా అవి అందులో ముఖ్యమైనవి లూసర్న్, బెర్సమ్, మేజ్ వంటి పసుగ్రాసాలు లెగ్యూమ్ జాతికి సంబంధించినవి. లెగ్యూమ్ జాతికి కావాలి అన్నప్పుడు లూసర్ను, బెర్సమ్ లాంటివి. నాన్ లెగ్యూమ్ జాతికి చెందినవి ఏ రకమైనవి అందుబాటులో ఉన్నాయనగా కో4, కో5, ఏపీబిఎన్ వంటి పసుగ్రాసాలను పెంచుకోవచ్చు. ఒకవేళ మనం శీతాకాలం లేదా మంచి కాలంలో పసుగ్రాసాలను పెంచుకుంటాము, ఎండాకాలంలో ఇటువంటి పసుగ్రాసాలు అందుబాటులో లేనప్పుడు ఈ వర్షాకాలంలో ఎప్పుడైతే అధికంగా పసుగ్రాసం పొందింటామో దానిని మనం నిల్వ ఉంచుకొని ఎండాకాలం లేదా మనకైతే ఎప్పుడైతే పసుగ్రాసాలు లభించవో అటువంటి ఆహారాన్ని ఇవ్వాలి. అందులో ముఖ్యంగా 3 రకాల పద్ధతులు ఉన్నాయి. 1, సైలేజ్, పాతరగడ్డిని తయారు చేయడం. సాధారణంగా పాతరగడ్డిని నిల్వ చేసుకోవటానికి జొన్న మరియు మొక్కజొన్న, నేపియర్ వంటి పసుగ్రాసాలు అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు 3వ వంతు పప్పు జాతి పసుగ్రాసాలను కలిపి కత్తిరించి మిశ్రమంగా పాత్రలో నిల్వ ఉంచుకోవాలి. మొక్కజొన్న, జొన్న పసుగ్రాసాలను పాలు పోసుకున్న తర్వాత కోసి సైలేజ్ తయారీకి ఉపయోగించుకోవాలి. అదేవిధంగా హే రూపంలో కూడా, ఎండుగడ్డ రూపంలో కూడా తయారు చేయవచ్చు. ఇందులో ముఖ్యంగా 50% పాలు కంకి దశలో ఉన్న పసుగ్రాసాన్ని తీసుకొని ఎండబెట్టి వీటిని నిల్వ ఉంచుకొని సమ్మర్ లేదా ఎండాకాలంలో పసుగ్రాసాలు లభించినప్పుడు వాడాలి. జీవాల పెంపకం ప్రారంభించేటప్పుడు అసలు పసుగ్రాస విత్తనాలు ఎక్కడైనా లభిస్తాయా అనగా, అవును, మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకు ఇటువంటి కో3, కో4 కానీ ల్యూసర్న్, బెర్సిమ్ లాంటి పసుగ్రాసాలు లభిస్తాయి. వాటి యొక్క అడ్రస్లలో ముఖ్యమైనది హైదరాబాద్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ అసోసియేషన్ లిమిటెడ్ పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా హైదరాబాద్లో ఈ పసుగ్రాసాలు లభించును. అదేవిధంగా నేషనల్ సీడ్ కార్పొరేషన్ లిమిటెడ్ హైదరాబాద్ వారి కార్యాలయంలో లభించును. మరియు రీజనల్ పసుగ్రాస విత్తన అభివృద్ధి క్షేత్రము అనేది భారతదేశంలోనే 4 ప్రాంతాల్లో ఉంది. అది హైదరాబాద్లోని రీజనల్ పసుగ్రాస విత్తన అభివృద్ధి క్షేత్రం నందు అన్ని రకాల పసుగ్రాస విత్తనాలు మరియు పిలకలు కూడా లభించును. సో మనం పసుగ్రాసంతో పాటు మనం చాఫ్ కట్టర్లు కూడా ఈ ఎక్కడ లభిస్తాయి అనే విషయం తెలుసుకోవాలి అన్నప్పుడు హార్టికేస్ ఇంజనీరింగ్ కాంప్లెక్స్ అని రాణిగంజ్ సికింద్రాబాద్ దగ్గర ఉంది. అందులో మనం వెళ్ళి అడిగినా కూడా మనకు కావలసిన రకము లేదా ఆర్డర్ చేసుకోవచ్చు. అదేవిధంగా సుప్రియా ఇంజనీరింగ్ అని సనత్ నగర్ హైదరాబాద్లో ఉంది. సో మనం జీవాల పెంపకంలో ముఖ్యంగా గొర్రెలు మరియు మేకల పెంపకం గురించి తెలుసుకుంటున్నాం. అందులో గొర్రెల పెంపకం మేళ మరియు మేకల పెంపకం మేళ అనే విషయంలో మీకు సందేహం రావచ్చు. ఇందులో ఏది మంచివి? గొర్రెలు సాధారణంగా మన కృత్రిమైన ఆహారాన్ని తీసుకుంటాయి మరియు ఆహారాన్ని మాంసంగా మార్చుకునే సామర్థ్యం గొర్రెల్లో ఎక్కువగా ఉంటుంది. కానీ మోర్టాలిటీ రేటు గొర్రెల్లో ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మేకల్లో అయితే మాత్రం అవి గ్రేజింగ్ అనే స్వభావం కలిగిన ఒకటి, అంటే అవి సాధారణంగా ఎక్కడైతే కొమ్మలు ఆకులు ఉంటాయో వాటిని మాత్రమే, సెలెక్టివ్ ఆకులు కొమ్మలు మాత్రమే తిని బతుకుతాయి. అవి కృత్రిమ ఆహారాన్ని అంత తొందరగా తీసుకోవు. మరియు సాయిల్ ఏదైనా మట్టి తగిలిన కృత్రిమ దానా కానీ ఇతర దానాన్ని కానీ అవి తీసుకోవడానికి అంతగా ఇష్టపడు. ఆహారాన్ని మాంసంగా మార్చుకునే సామర్థ్యం కూడా గొర్రెలతో పోలిస్తే మేకల్లో తక్కువగా ఉంటుంది. కానీ వ్యాధులు వచ్చే అవకాశం మేకల్లో తక్కువ ఉంటుంది. కానీ అత్యంత అననుకూలమైన పరిస్థితుల్లో కూడా మేకల పెంపకాన్ని ప్రారంభించవచ్చు. సాధారణంగా అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి మనం గొర్రెలు లేదా మేకల పెంపకంకు పెంచుకోవచ్చు.
1: కొత్తగా గొర్రెలు మేకలు పెంపకం చేపట్టే రైతులకు సూచనలు అంశాన్ని గురించి డాక్టర్ సురేష్ గారి ప్రసంగం వినింతవరకు విన్నారు.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26

0: వింటున్నా.
1: ఒకవైపు ఐపీఎల్ అంటూ ఇంత క్రికెట్ ఫీవర్ నడుస్తూ ఉంటే నువ్వు రేడియో వింటున్నావా?
2: వందనం ఆకాశవాణికి, వందనం అమృత శ్రేణికి.
0: సరే, ఐపీఎల్ అంటున్నావు, క్రికెట్ అంటున్నావు, నీకు అసలు హర్ష బోగ్లే తెలుసా?
1: ఎందుకు తెలీదు, ఫేమస్ క్రికెట్ కమెంటేటర్ కదా, ఆయన కమెంటరీ చెప్తూ ఉంటే ఎంత ఇంట్రెస్టింగ్ గా వినేవాళ్ళవో తెలుసా?
0: ఆయన ప్రయాణం మొదలుపెట్టింది కూడా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంతోనేనంట.
1: అవునా?
0: అవును, యువవాణి ఇంగ్లీష్ కాంపియర్ గా.

0: అలాగే గొల్లపూడి మారుతీరావు గారు తెలుసు కదా.
1: ఆయనెందుకు తెలీదు. దర్శకులు, రచయిత, నటుడిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని పేరైంది.
0: ఆయన ప్రస్థానం కూడా ఆకాశవాణితోనే మొదలైందంట.
2: నా ముందు కొత్త ప్రపంచం ఆవిష్కృతమైంది. ఇది శ్రవణ మాధ్యమంలోంచి వచ్చిన వారికి కొత్తగా కలిసి వచ్చిన ఆకాశం. అన్ని మాధ్యమాల్లో పనిచేసిన వాడిగా ఇప్పటికీ నేను రేడియో నాటకానికే ప్రథమ స్థానాన్ని ఇస్తాను. సో బై ఫార్ రేడియో ఇస్ ది బెస్ట్ మీడియా.
0: రాజకీయ రంగమైనా, క్రీడా రంగమైనా, సినిమా రంగమైనా, ఏ రంగంలో అయినా ఎదిగిన ఎంతో మంది ఆకాశవాణితోనే ప్రయాణం మొదలు పెట్టారంట.
1: అటా అటా అంటున్నావు, నీకెవరు చెప్పారు, నువ్వు ఎక్కడ విన్నావు?
0: ఇంకెక్కడ, మన ఆకాశవాణిలోనే. 1936లో మొదలైన ఆకాశవాణి ఈ సంవత్సరంతో 90 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంతో మంది గొప్పవారిని పరిచయాల ద్వారా, చర్చా కార్యక్రమాల ద్వారా మరొక్కసారి వారి ప్రయాణాన్ని మనకు గుర్తు చేస్తుంది.
1: అవునా? అయితే నేను వింటాను.
0: తప్పక వినాల్సిందే.

మరువకండి ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రతి ఉదయం 10 గంటలకు మీ అభిమాన ఆకాశవాణిలో

రైతు సోదరులకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ నెల 8వ తేదీ సోమవారం సాయంత్రం 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. ఇందులో వానాకాలం కోళ్ల పెంపకంలో నిర్వహణ పద్ధతులు ఈ అంశాన్ని గురించి రాజేంద్రనగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ టి శ్రీలత గారు పాల్గొని పశుపోషకులు కోళ్ల పెంపకందారులు అడిగే ప్రశ్నలకు సందేహాలకు తగిన ప్రామాణికమైన సమాధానాలు తెలియజేస్తారు. ఆసక్తిగల కోళ్ల పెంపకందారులు మీ సందేహాల నివృత్తికై ఇప్పుడు చెప్పబోయే ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయండి, మీ సందేహాలను నివృత్తి చేసుకోండి. ఫోన్ నెంబర్లు 2324085252, 2324085853, ఎస్టీడి కోడ్ 040, 2324085223, ఎస్టీడి కోడ్ 040. ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు. ముందుగా అడవి దొంగ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం చక్రవర్తి.

ఇప్పుడు ఆఖరి పోరాటం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ ఆలపించిన గీతం విందాం. వేటూరి సాహిత్యాన్ని అందించగా ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు.

చిత్రసీమరావు ఇప్పుడు చక్రవర్తి సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విందాం. చిత్రం లారీ డ్రైవర్.

0: చిత్రసీమలో ఇంతవరకు సినీ గీతాలు విన్నారు. సమయం 8 గంటలు కావస్తోంది.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8 గంటలు.

మీ అభిమాన కార్యక్రమం, మీరెంతగానో ఎదురు చూసే కార్యక్రమం అభిరుచి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటల కార్యక్రమాన్ని వినే కార్యక్రమం మన అభిరుచి. మరి ఈ పూట అభిరుచి కార్యక్రమంలో శుభాకాంక్షలు చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వీరు అలిసిటి శ్రీరామ్, ఇంకా వీరి మిత్రబృందం వీరు నిర్మల్ నుంచి కోరుతున్నారు. మరి పాట వినిద్దాం.

0: విన్న పాట యజ్ఞం చిత్రంలోది. కోరుకున్న శ్రోతలు, వీరు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల గ్రామం నుంచి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమిళ, అనన్య, సుదీప్తి, అనన్య, లత పాట విన్నారు కదండి శ్రోతలు. మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై మరి న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో అభిరుచి కార్యక్రమాన్ని వింటున్నారు. ఇప్పుడు కార్యక్రమంలో తీసుకుందాం ఒక చిన్న విరామం.
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల.
2: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
1: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
2: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో
1: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
2: ద్వారకా నగర్, నిజామాబాద్.
1: సెల్ 9032323258.
3: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
4: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9444004837.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
6: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: విరామం అనంతరం తిరిగి కార్యక్రమానికి స్వాగతం.

వింటున్నారు అభిరుచి కార్యక్రమంలో. ఇప్పుడు విందాం అభినందన చిత్ర నుంచి కోరుతున్న శ్రోతలు. వెలిన లక్ష్మీరెడ్డి కాలనీ నుంచి భూమిషు భూలక్ష్మి అద్వైతాక్షర సహస్ర భారతి భార్గవి మరి వీరందరి కోసం ఈ పాట

నాగచూరు చిత్ర నుంచి పాట విన్నారు. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఈ పాటను వినిపించమని కోరుకున్న శ్రోతలు నిర్మల్ జిల్లా కనకపూర్ నుంచి ప్రవీణ్, రమేష్, నాగేష్, అర్పిత్, అశ్విన్, జశ్వంత్, లక్ష్మి. మరి పాట విన్నారు కదండి. శ్రోతలు పెరుగుతున్నారు. 103.2 మెగా హెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్ లో ఈనాటి కార్యక్రమాలు వింటున్నారు. మీరు వింటున్న ఈ కార్యక్రమం అభిరుచి. మీరు శ్రోతలు మీరు వింటున్నారు అభిరుచి. వింటున్న శ్రోతలకి ఓ గమనిక. రేపు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటిస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటిస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. అలాగే రేపు ఉదయం 8:00 బృందావన్ హాస్పిటల్ ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.

చేరగా మరో గమనిక, రేపూరియం 830 నిమిషాలకు సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో బీపీ, షుగర్, థైరాయిడ్, ఇంకా వివిధ హార్మోన్ లోపాల వల్ల వచ్చే సమస్యల గురించి ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. అభిరుచి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. చివరిగా ఈ పాట విందాం. సీని చిత్రం నుంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వీరు నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి మండలం పడకల గ్రామం నుంచి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, అనన్య మరి వీరందరి కోసం ఈ పాట.

0: జానపద గేయాన్ని వినబోయే ముందు చిన్నగా ఒక విరామం తీసుకుందాం.
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
0: ఇప్పుడు విందాం జానపద గేయాన్ని.